0: శ్రోతలు, ఇంతవరకు ఎంఎస్ రామారావు ఆలపించిన హనుమాన్ మంజరి భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాల్టి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి సూక్తి సుధా. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి హితోక్తులు వింటారు.
1: బుద్ధుడు సత్యాన్నే పలికేవాడు. అతను వేదాంతి కాదు, ఓ వైద్యుడు. ధర్మాన్ని నిష్టగా ఆచరించాలనుకున్న వారికి సిద్ధాంతాలు ఉపకరించవు. ధమ్మం సర్వకాలీనం. బ్రహ్మల్ని తొలగించుకోవడమే జ్ఞానం. ఆశయాలు విభజిస్తాయి, ఉద్విగ్నతలను సృష్టిస్తాయి, వ్యధను కలిగించి దైన్యాన్ని నింపుతాయి. బుద్ధుడు ఏ అణిసివెతలు లేని జీవితాన్నే స్వప్నించాడు. దైవం, స్వర్గం, నరకం లాంటి మాటలు ఆయన ఎన్నడూ మాట్లాడలేదు. అతను ఓ మహాశూన్యాన్ని మాత్రమే మీలో నిలబెట్టి ఉంచుతాడని ఓషో అంటాడు. మనలో ప్రతిక్షణం తగిలే అంతర్సంఘర్షణల నుండి విముక్తులు కావాలని, నిత్యం చైతన్యంగా ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష. అహింసను మించిన ధర్మం లేదు, దాన్ని పాటించడమే ధర్మం చరణం గచ్చామి. సర్వప్రాణులందు దయ కలిగి ఉండాలని, కరుణలేని మానవుడు గడ్డి బొమ్మతో సమానమని తథాగతుని ఉవాచ. కులమతాలతో, విభేదాలతో, ప్రాంతీయ వర్గవర్ణ భేదాలతో అట్టుడికిపోతున్న ఈ కాలంలో బౌద్ధం మానవజాతికి వెలుగు ప్రసాదించింది. సకల సంక్షోభాలకి మార్గం చూపి ఓ గొప్ప ఔషధాన్ని ప్రసాదించింది. బుద్ధుడు యజ్ఞయాగాది కర్మకాండను వ్యతిరేకించాడు. అతని ధ్యేయం హింసా నివారణే. ఆయన ఓ గొప్ప మానవతావాది. బుద్ధుడు కరుణ, త్యాగము, సత్యము, ధర్మము, క్షమ, దయ, ప్రేమ ఇలాంటివి పాటించే జ్ఞానికి దైవంతో నిమిత్తం లేదంటాడు. ఆయన బోధనలు మానవుల మానసిక ప్రవృత్తిని సరిదిద్దుతాయి, సంస్కరిస్తాయి. సర్వ మానవ సమానత్వానికి, విశ్వ మానవ సంఘ నిర్మాణానికి ఆయన బోధలు ఉపకరిస్తాయి. బౌద్ధ ధర్మాన్ని తెలుసుకున్నప్పుడు మనం మన జీవితానికి సంబంధించి చాలా వెనకబడిన దృష్టిని కలిగి ఉన్నామనిపిస్తుంది. ఏదైతే దుఃఖ కారణమో దాన్ని మనం సుఖంగా భావిస్తాం. మనం ఒక విచిత్రమైన రీతిలో జీవిస్తూ ఉంటాం. అనిత్యాలైన వాటిని నిత్యాలుగా భావిస్తూ ఉంటాం. దీనికి కారణం మనం జీవితాన్ని దగ్గరగా గమనించటంలో విఫలమయ్యాం. జీవన ప్రవాహానికి ఎదురీదే వ్యర్థ ప్రయత్నం మాని దానితో కలిసి ప్రవహించడం నేర్చుకోవాలి. నేటి సంక్షుభిత స్వార్థ సంకుచిత సమర కల్లోల సమాజానికి బౌద్ధం సరియైన మార్గం. బౌద్ధం బుద్ధివాదం, జ్ఞాన మార్గం, మానవతావాదం, శుద్ధ భౌతికవాదం. ప్రజ్ఞ, స్వేచ్ఛ, కరుణ, సమత బౌద్ధం సుగుణాలని, రాగభోగాల్ని కాదు బౌద్ధం విరాగ త్యాగాలను బోధించింది. ఆలోచనకు, తర్కానికి, స్వేచ్ఛకి, సమానతకి బుద్ధుడు విలువనిచ్చాడు. బుద్ధుడు మీకు ఎలా జీవించాలో నేర్పిస్తాడు. ఆయన ఏనాడు అలౌకికాన్ని గూర్చి గాని, మరో ప్రపంచం గూర్చి గాని మాట్లాడనే మాట్లాడ్డు. బుద్ధుణ్ణి మీరు ఓ స్వరూపంగా, ఓ శరీరంగా దర్శిస్తే మీరు పోగొట్టుకున్న వాళ్లే అవుతారు. మీరు బుద్ధుడి స్వరాలను మాత్రమే వింటూ నిశ్శబ్దాన్ని వినలేకపోతూ ఉంటే, ఆయన ముఖాన్నే చూస్తూ ఆయన అంతరాకాశాన్ని చూడలేకపోతూ ఉంటే మీరు పోగొట్టుకున్న వాళ్లే అవుతారు. బుద్ధుడు పరిపూర్ణ నిశ్శబ్దాన్ని మాత్రమే బోధిస్తాడు. ఆయన అంతర్యాన్ని కళ్ళు మూసుకుని దర్శించాలి. ఈ లోకం అవిద్య చేత ఆవరించబడి ఉంది. లోభం, ప్రమత్తత వల్ల అది ప్రకాశించదు. రాగం వల్ల అది కలుషితమయ్యింది. దుఃఖం దానివల్ల కలిగే మహాభయం. ఈ తృష్ణా ప్రవాహాలను సంతృప్తితోనే ఆపగలం. కామసుఖాల వెంట పరుగులు తీయకుండా, కోర్కెలు లేకుండా నిరంతరం సంతృప్తి

0: వ్యక్తి విచక్షణ కలిగిన మనస్సుతో సుఖంగా ఉన్న వ్యక్తిలో ఎలాంటి అలజడి ఉండదు. సూత్రాలు వల్లించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సాధన చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. అనుభవంలో ఫలితాలు కలగనప్పుడు ఏ ధర్మాలు నిలవ్వు. మీకు మీరే శరణం, ఇక ఎవరు మీకు శరణం కాగలరని ప్రశ్నించిన బుద్ధుడు ఎవరికి వారే మోక్షాన్ని స్వతంత్రంగా పొందాలని చాటాడు. ఈ సందర్భంగా మీకో కథ చెప్పాలి. ఓ 75 ఏళ్ల ముసలాయన ప్రతిరోజు ఉదయం మార్నింగ్ వాక్ వెళుతూ ఉంటాడు. ఒకరోజు ఆ దారిలో మార్నింగ్ వాక్ వెళుతూ ఉండగా ఓ ఇంటి దగ్గర ఓ ఆవిడ తన కొడుకుని నిద్రలేపుతూ ఇలా అంటుంది, లేనాయనాలే నిద్రలే, చాలా వేళ్ళైంది, తెల్లారిపోయింది, ఇంకా ఎంతసేపు నిద్రపోతావు, రాత్రి కాదిది. ఆ మాటలు విన్న ఆ ముసలాయన మళ్ళీ ఇంటికి పోలేదు. ఆ ఊరికి దూరంగా ఉన్న ఓ గుళ్ళో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. ఈ విషయం తెలిసి ఇంటి వాళ్ళు అతని దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు మీరిక్కడ అని ప్రశ్నిస్తారు. దానికి ఆయన, తెల్లారిపోయింది, రాత్రి కాదిది, ఇప్పటికే చాలా నిద్రపోయాను, ఇక చాలు, నన్ను వదిలేయండి, నేనిక మేల్కొని ఉండాలి, వచ్చేస్తుంది మృత్యువు, నేనుండాలి మేల్కొనే అని అప్పటినుండి ఆ వృద్ధుడు మళ్ళీ ఎప్పుడైనా ఆ ఇంటివైపు వచ్చినా అటువైపు వెడుతున్నా ఆ ఇంటి గడపకు తన తల ఆంచి దండం పెట్టుకుంటాడు. అదే ఆయనకు దేవాలయం. ఆ ఆడమనిషే ఆయనకు గురువు. ఆమె ఓ సాధారణ స్త్రీ మాత్రమే. కొన్నిసార్లు కొన్ని మాటలు అతి సాధారణమైన మనుషుల దగ్గర నుండి వినిపించినా ఆ విత్తనాలు హృదయ క్షేత్రంలోకి వచ్చిపడి ఓ గొప్ప పరివర్తనను మనుషుల్లో తీసుకురాగలుగుతాయి. ఇక బుద్ధుడి మాటల గురించి చెప్పేదేముంది?
1: శ్రోతలు, ఇంతవరకు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి హితోక్తులు విన్నారు. ఇంతటితో ఇవాటి సూక్తిసుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, పొలం పనులు.

విచక్షణ రహితంగా రసాయన ఎరువులను వాడడం వల్ల భూమిలో ఉన్న జీవరాశుల సమతుల్యత దెబ్బతిని భూములు నిస్సారమై ఉత్పాదక శక్తి క్షీణిస్తుంది. రైతులు సులభంగా లభ్యమయ్యే నత్రజని ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల మొక్కల శాఖీయ భాగాలు బాగా ఎదిగి అనేక రకాల చీడపీడల బారి నుండి పంటలలో నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవడం కోసం తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలను మొక్కలకు అందించే ప్రామాణిక దిగుబడిని పొందడానికి గాను సేంద్రియ ఎరువులను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఎంతో ఉంది. అటువంటి సేంద్రియ ఎరువులలో ముఖ్యమైనది వర్మీ కాంపోస్ట్. వానపాము లేదా ఎర్రల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అని, ఈ వానపాములు వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకొని విసర్జించిన పదార్థాలను వర్మీ కాస్టింగ్ అని, వీటి ద్వారా తయారైన ఎరువులను వర్మీ కాంపోస్ట్ అని అంటారు. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వర్మీ కాంపోస్ట్ తయారీ విధానం చూసినట్లయితే మనకు పనికిరాని వ్యర్థ పదార్థాల నుండి వానపాముల ద్వారా జీవన ఎరువు తయారు చేయుటకు భూమి పైపొరలో ఉండే రకాలను ఎంచుకోవడం లాభదాయకం. ఇవి భూమి పైపొరలోనే ఉంటాయి కనుక వీటిని నేరుగా పడే వర్షము సూర్యరశ్మిల బారి నుండి రక్షించడానికి పాక లేదా చవకగా లభించే తాటాకులు ఉపయోగించి షెడ్ తయారు చేసుకోవాలి. 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల లోతు అవసరమైనంత పొడవుతో బెడ్స్ తయారు చేసుకోవాలి. దీనికి గాను కడప బండలను ఉపయోగించవచ్చు. ఇసుక పగిలిన ఇటుక ముక్కలతో 5 సెంటీమీటర్ల మందముతో బెడ్ అడుగున వేసుకుంటే ఎక్కువైన నీరు భూమిలోకి ఇంకడమే కాకుండా వానపాములు నేలలోనికి పోకుండా అడ్డంగా ఉంటుంది. బెడ్కు బెడ్కు మధ్య కనీసం 2 అడుగుల ఖాళీ ఉంచినట్లయితే నీరు చల్లేందుకు అలాగే వానపాములకు గాలి సోకేందుకు వీలుగా ఉంటుంది. తర్వాత 2 నుంచి 4 అంగుళాల మందం వరకు కుళ్ళిన వ్యర్థ పదార్థాలను చిన్న ముక్కలుగా చేసి వేయాలి. బెడ్డింగ్ మెటీరియల్గా కుళ్ళిన కొబ్బరి పీచు, కొబ్బరి ఆకులు, వరిగడ్డి, కలుపు మొక్కలను వేయవచ్చు.

దీనిపైన 2 నుంచి 4 అంగుళాల మందాన కుళ్ళిన పశువుల ఎరువును వేయాలి. ఇలా సుమారు 12 అడుగుల మందం వరకు పొరలు పొరలుగా వేసి నీళ్లు చిలకరించాలి. 48 గంటల తర్వాత ఒక చదరపు మీటరుకు 1000 వానపాములు చొప్పున బెడ్స్పై వదిలి వీటిపైన 6 అంగుళాల వరకు వ్యర్థ పదార్థాలను వేసి చివరిగా బెడ్పై గోనె సంచులతో కప్పి ప్రతిరోజు నీళ్లు చిలకరిస్తూ పోయినట్లయితే సుమారుగా 6 నుంచి 8 వారాల్లో నాణ్యమైన వర్మీ కాంపోస్టు తయారవుతుంది. మరి వర్మీ కాంపోస్టు తయారైనట్లు తెలుసుకోవడం ఎలా అని చూసినట్లయితే, ఎరువు నల్లగా ఉంటుంది, చాలా తేలికగా ఉండి ఎక్కువ వానపాములు గోనె పట్టాలకు అంటుకొని ఉన్నట్లయితే ఎరువు తయారైందని తెలుసుకోవచ్చు. కంపోస్టు నుండి వానపాములను వేరు చేయడం చూసినట్లయితే, కంపోస్టు తయారైన తర్వాత 2 నుంచి 3 రోజులు నీటిని చల్లడం ఆపేయాలి. అప్పుడు వానపాములు తేమను వెతుక్కుంటూ బెడ్ అడుగు భాగానికి చేరుకుంటాయి. తయారైన కంపోస్టును గోపురాలుగా చేసి 2 నుంచి 3 గంటలు ఉంచిన తర్వాత 3 మిల్లీమీటర్లు జల్లెడతో జల్లించి సంచులలో నింపి చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. తర్వాత వానపాములను మరొక బెడ్కు మార్చుకోవాలి. కంపోస్టు తయారైన ప్రతిసారి వానపాముల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కంపోస్టు తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూసినట్లయితే, గాజు ముక్కలు ప్లాస్టిక్ లాంటివి వ్యర్థ పదార్థాలలో లేకుండా చూడాలి. బెడ్లో ఎల్లప్పుడూ 40 నుంచి 50% తేమ ఉండాలి. పదునైన పరికరాలను వాడరాదు. వానపాములకు గాయాలు తగలకుండా చూసుకోవాలి. ఎలుకలు, చీమలు, తొండలు తదితర పురుగు బారి నుండి రక్షించుకోవాలి. వర్మీ కాంపోస్టు ప్రయోజనాలు. వర్మీ కాంపోస్టు ఎరువుగా మిగతా సేంద్రియ ఎరువులతో పోల్చుకుంటే 40% పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మొక్కలకు కావలసిన పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆక్సినోమైటులను సమపాలల్లో ఉంది. మొక్కలను ఆరోగ్యంగా ఉంచి పురుగు మందుల ఆవశ్యకతను పరోక్షంగా తగ్గిస్తుంది. నేలను సారవంతం చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడతాయి. నేలను గుల్లబారేట్లు చేస్తాయి. అందుకే వీటిని జీవనాగలి అంటారు. నీటి పరిగ్రహణ శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా నాణ్యత, రంగు, రుచిగల ఉత్పత్తులను పెంచి అంతర్జాతీయ విఫణిలో మంచి ధర పొందేలా చేస్తుంది. ఈ కారణాల వలన వానపాములను రైతుల మిత్రులంటారు. వర్మీ కాంపోస్ట్ పోషకాలు 1 టన్ను వర్మీ కాంపోస్ట్లో సుమారుగా 15 నుంచి 30 కిలోల నత్రజని, 10 నుంచి 20 కిలోల భాస్వరం, 11 నుంచి 18 కిలోల పొటాసియం లభిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన సూక్ష్మ పోషక మూలకాలైన జింకు, ఇనుము, మాంగనీసు, రాగి, బోరాన్,

0: నుంచి 30 కిలోల నత్రజని, 10 నుంచి 20 కిలోల భాస్వరం, 11 నుంచి 18 కిలోల పొటాసియం లభిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన సూక్ష్మ పోషక మూలకాలైన జింకు, ఇనుము, మాంగనీసు, రాగి, బోరాన్, ద్వితీయ పోషకాలైన కాల్సియం, మెగ్నీషియం, అలాగే గంధకం తగు మోతాదుల్లో అందిస్తుంది. వర్మీ కాంపోస్టు సాధారణ పైర్లు అన్నిటికీ ఎకరాకు 1 నుంచి 1.5 టన్నులు వేయవచ్చును. పండ్ల మొక్కలకు వయసును బట్టి 5 నుంచి 25 కిలోలు, ఒక్కొక్క మొక్కకు 2 దఫాలుగా వేసుకోవాలి. పూల కుండీలకు 200 గ్రాముల చొప్పున వేసినట్లయితే నాణ్యమైన దిగుబడిని పొందవచ్చును. వర్మీ కాంపోస్టును అన్ని రకాల రసాయన జీవ సంబంధ ఎరువులతో కలిపి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఒక ఆవు సంవత్సరమునకు 3.5 టన్నుల పేడను ఇస్తుంది. దీన్ని కాంపోస్టుగా మారిస్తే సుమారు 1.5 టన్నుల కాంపోస్టు తయారవుతుంది. ఇది 20 కిలోల నత్రజని, భాస్వరం, పొటాసియం అందిస్తుంది. అయితే ఇదే 3.5 టన్నుల పేడకు 7 టన్నుల వ్యర్థ పదార్థాలు, 30 టన్నుల మట్టి మొదలగు వాటితో వర్మీ కాంపోస్టు తయారు చేస్తే 40 టన్నుల వర్మీ గుళికలు తయారవుతాయి. ఇవి నేలకు 500 కిలోల నత్రజని, భాస్వరం, పొటాసియం అందిస్తుంది. ప్రస్తుత మార్కెట్లో టన్ను వర్మీ కాంపోస్టు 4 నుంచి 5 వేల రూపాయలుగా ఉంది. అయితే రైతు తన పొలంలో తయారు చేసుకుంటే టన్నుకు 1200 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి రైతు స్థాయిలో వర్మీ కాంపోస్టు తయారు చేసుకుని వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరగడమే కాక రైతులకు సాగు ఖర్చులు ఆదా అయ్యి భూసార సంరక్షణ జరిగి నాణ్యమైన దిగుబడిని సాధించి సరైన గిట్టుబాటు ధరను పొందగలుగుతారు. పొలం పనులు విన్నారు.
1: భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
2: సాంప్రదాయ వ్యవసాయం సాటిలేని జీవన ప్రమాణానికి భరోసా ప్రాయం.
0: ఇంతటితో పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రికి ధింసా కూచిపూడి నృత్యాలతో స్వాగతం పలకడంతో పాటు విమానాశ్రయంపై ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే ఇతివృత్తంతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు ధరల స్థిరీకరణ, రైతుల సంక్షేమం అంశంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు.

0: మాట్లాడుతూ, పొగాకు రైతులకు మద్దతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 188 కోట్లను భరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ధరల లోటు భర్తీ కింద కిలో పొగాకుకు 20 రూపాయల చొప్పున అందించడంతో పాటు 94 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. పొగాకు కొనుగోలు ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో భారత రాష్ట సమితి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థ అభివృద్దికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోలేదని, సుమారు 54 వేల కోట్ల రూపాయల బకాయిలను మిగిల్చాయని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సమీపంలోని బొగ్గు బ్లాక్ను వేలం ప్రక్రియలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ బ్లాక్ సింగరేణికే దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ జెన్కో సింగరేణికి పోటీగా టెండర్లో పాల్గొనడం సరికాదని పేర్కొన్నారు. జెన్కో టెండర్ ప్రక్రియ నుంచి వైదొలిగి సింగరేణికి బ్లాక్ దక్కేలా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నెల్లూరులో నిన్న సైకిళ్లను పంపిణీ చేశారు. నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 7,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను మంత్రి తన సొంత నిధులతో పంపిణీ చేశారు. సైకిళ్ల పంపిణీతో విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడి చదువుపై మరింత దృష్టి సారించే అవకాశం కలుగుతుందని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ప్రతి తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది పిల్లల్ని బాగా చదివించండి, చదువు ద్వారానే ఏదైనా రీచ్ కావాలి. నెల్లూరు రూరల్ గానీ సిటీ గానీ రెండిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వాలని ఉద్దేశంతో 7,000 సైకిల్ ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రాబోయే 2 or 3 months లో అవన్నీ తెప్పించి కంప్లీట్ చేస్తాం.
0: పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ది పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన రహదారుల నాణ్యత, నాగులాపల్లి తాగునీటి పథకం, పాఠశాలల్లో భోజన పథకం అమలు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఉపాధి పెట్టుబడి అవకాశాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో విమానాశ్రయ ప్రారంభోత్సవ సన్నాహాలపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓపెనింగ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి వచ్చిన తర్వాత దేశ విదేశాలంతా కూడా తిరుగుతూ పరిశ్రమల వారిని ఆహ్వానించడం, ఈరోజు మేము కూడా ఈ పరిశ్రమల్లో భాగస్థులం అవుతామని చెప్పి చాలా పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటికే ఫౌండేషన్ వేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా హోటల్స్ వస్తూ ఉన్నాయి, రిసార్ట్స్ వస్తూ ఉన్నాయి, కార్గో కొత్త కొత్త పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి.
0: ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమైన మంత్రి, స్టీమ్డ్ రైస్ పంపిణీ, బియ్యం అక్రమ రవాణా నివారణ, బకాయి నిధుల విడుదల వంటి అంశాలపై నిన్న చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో స్టీమ్డ్ రైస్ వాడకం ద్వారా అందుతున్న నాణ్యమైన భోజనంపై సానుకూలత ఉందని తెలిపారు. దీన్ని ప్రజా పంపిణీ వ్యవస్థకు అనుసంధానం చేసి పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఒక జిల్లాలో మొదలుపెట్టేలా అనుమతి ఇవ్వాలని కోరామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ఇందులో భాగంగా కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి

0: అధికారితో సమావేశమైన ఆయన, విదేశీ భాషలు నేర్చుకున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు విస్తృతంగా లభిస్తాయని, మూడవ భాషగా జర్మన్, జపనీస్ భాషలను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అలాగే రామగుండంలో 100 పడకల ఆసుపత్రికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందించే సేవలు ప్రజల ఆరోగ్య ఫలితాల ఆధారంగా పీహెచ్సీలకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త విధానంలో మాతాశిశు ఆరోగ్యం, మధుమేహం, రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, ప్రజల సంతృప్తి సహా మొత్తం 21 కీలక పనితీరు సూచికలను పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రపంచ కాలేయ వ్యాధుల అవగాహన దినోత్సవం హెపటైటిస్ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జులై 28వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ వ్యాధికి గురైన వారికి కాలేయం నిదానంగా దెబ్బతింటుంది. ప్రస్తుతం ఈ వ్యాధి నివారణకు హెపటైటిస్ ఏబి టీకాలు అందుబాటులో ఉన్నాయి. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ బెంగాల్లోని హల్దియా సమీపంలో ఈరోజు తీరం దాటనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 కాంత్రికులు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం తెలుగు నాటక కళామ తల్లికి కీర్తి కిరీటం, సురభి నాటకం, డాక్టర్ వి పోతన్న గారి ప్రసంగం విట్టారు. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు కాంత్రికులు కార్యక్రమంలో. 8 గంటలకు హిందీలో, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం అభిరుచి. 9:30 ఆధోని మండలం నాగనా తల్లన హల్లి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 11:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి నిలవింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 వివిధ భారతి విజయవాడ కార్యక్రమం

కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిద్ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిద్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక ఈరోజు సాయంత్రం 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం, అనంతరం సంధ్యారాగం ఉంటుంది. 6:00 ప్రసార విరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం ఢిల్లీకి విజయవాడ కేంద్రం నుంచి. 6:20 ప్రసార విరాలు. 6:25 అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం బృందగానం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో కందిపంట సాగులో కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు గ్రామ రైతు శ్రీ ఆశ్వరిబాబు గారితో పరిచయ కార్యక్రమం, సాంప్రదాయ వ్యవసాయం, జానపద గీతాలు, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు ఉంటాయి. ఈరోజు రాత్రి 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 తుంగభద్ర కథలు. 8:15 చిత్రసీమ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు, టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఈరోజు రాత్రి 9:30. 10:00 ఏకచిత్రగానం శీర్షికన ఆదిత్య 369 చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 ఆపాత మధురలు అలనాటి మధుర గీతల కార్యక్రమం. 11:00 హిందీలో. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఓ లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కార్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్లో జరుగుతుంది. 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ 5% వాటాను సాధించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ధిలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మహిళల షార్ట్ పుట్ F57 పోటీల్లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్లో జరగనుంది. పార్లమెంటు సమావేశాల సమయంలో కూటమి పూర్తి ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో సాంప్రదాయబద్ధంగా ప్రతి మంగళవారం ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 21న జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరోధించడానికి భాగస్వాములందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల జరిగిన నీట్ పరీక్షా పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దేశ యువత ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వర్షాకాల సమావేశాల 6వ రోజున కూడా ప్రతిపక్షాల నినాదాలు, ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు

0: పూర్తిగా స్తంభించిపోయాయి. సమావేశాల రెండవ వారం మొదటి రోజున నీట్ వివాదంపై నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో లోక్సభ, రాజ్యసభ పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం మధ్యే నిన్న లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించింది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతూనే బలమైన చట్టపరమైన చట్టాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పరీక్షా విధానంలో పారదర్శకత, నిష్పక్షపాతం, సమగ్రతను బలోపేతం చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఇందులో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన నిబంధనలు చేర్చారు. మరోవైపు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సభలో చర్చ జరగకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్షాల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. స్పీకర్ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభల్లోనూ తమ స్థానాల నుంచి లేచి నిరసనలు కొనసాగించారు.
1: కాంగ్రెస్ పార్టీ ఆర్ కుచ్ దల్ హై ఉన్కో కహనా చాతా హూం విషయ కో భటక్నే మత్ దీజియే. ఇస్ వక్త్ స్టూడెంట్ కా ఇంట్రెస్ట్ దేశ్ మే జో ఎగ్జామినేషన్ హోనే కా జో ప్రక్రియా ఆజ్ తక్ హమ్నే దేఖా హై ఉస్కో మజబూతీ సే జో రిఫార్మ్స్ లాయా హై ఇస్ పే చర్చా హోనా యే సబ్సే ప్రాథమికతా హోనా చాహియే ఇస్ వక్త్.
0: గందరగోళం కొనసాగడంతో లోక్సభ, రాజ్యసభ రెండు ఈ రోజుకి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఇప్పటివరకు పార్లమెంటులో ఎలాంటి ముఖ్యమైన చర్చలు జరగలేదు. బొమ్మల రంగానికి మద్దతుగా నిలిచేందుకు 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారతదేశం 5% వాటాను సాధించడంలో సహాయపడేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న న్యూఢిల్లీలో డిపిఐఐటి నిర్వహించిన బొమ్మల రంగంలో వ్యాపారుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, భారతదేశ బొమ్మల పరిశ్రమ వృద్ధి అనేది వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం సాధిస్తున్న పురోగతిని ప్రతిబింబిస్తుందన్నారు. అధునాతన సాంకేతిక, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, నాణ్యమైన బ్రాండింగ్, అంతర్జాతీయ విలువలతో అనుసంధానం ద్వారా పూర్తిస్థాయి దేశీయ ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పరిశ్రమ వ్యాపారులకు మంత్రి పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భారతీయ బొమ్మల బ్రాండ్లను ఉత్పత్తి చేసేందుకు మంచి డిజైన్, స్థిరత్వం, భారీస్థాయి ఉత్పత్తి, ఎగుమతులపై దృష్టి పెట్టాలని ఆయన పరిశ్రమను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ధి ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమం, సమర్థ పంచాయతీ పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఆర్థికంగా బలోపేతమైన, సాంకేతికంగా సాధికారత సాధించిన, స్వయం సమృద్ధి గల పంచాయతీలను నిర్మించే దిశగా ఈ కార్యక్రమాలు ఒక ముఖ్యమైన ముందడుగని సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాధనాలు, స్థిరమైన ఆదాయ వనరులతో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి పాలన మెరుగుపడుతుందని, అలాగే సమగ్ర గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంస్థల కోసం మోడల్ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ రూల్స్ను కూడా మంత్రి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న స్కై రూట్ ఏరోస్పేస్కు చెందిన పవన్ చందన, నాగభరత్ డాకాలతో సమావేశమయ్యారు. విక్రమ్ 1 సాధించిన విజయం, ఇతర ఆసక్తికరమైన అంశాలు వారి చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకున్నట్టు మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వారి ప్రయాణం గురించి, వారి భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకుని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వారిలోని ఆశయం, సానుకూలత, భారతదేశపు శక్తివంతమైన ప్రైవేట్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయన్నారు. అలాగే స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికంతటికీ మోదీ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో తన మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ సంప్రదించారు.

0: మదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ శాఖ చేపట్టిన యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ పురోగతిని సమీక్షించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, యుఎస్పి అనేది పూర్తిగా రాష్ట్రాల నేతృత్వంలో నడిచే కార్యక్రమమని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తన బలాలు, స్థానిక ఆకాంక్షల ఆధారంగా తన ప్రతిష్టాత్మక ఉత్పత్తిని గుర్తిస్తుందని చెప్పారు. దీని అమలును వేగవంతం చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేయడం, అందరు భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడం, అనుసంధానకర్తగా వ్యవహరించడమే తమ మంత్రిత్వ శాఖ పాత్ర అని పేర్కొన్నారు. గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత పారా షాట్ పుటర్ షర్మిలా థంకర్ మహిళల షాట్ పుట్ F57 పోటీల్లో 9.81 మీటర్లలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్ టౌన్ స్టేడియంలో పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత హైజంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. ఫైనల్లో పోటీ పడిన కుషారే 2.25 మీటర్ల ఎత్తును విజయవంతంగా దాటారు. ఈవెంట్లో జమైకాకు చెందిన రొమైన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. వెయిట్ లిఫ్టర్లు వల్లూరి అజయ్బాబు, జ్ఞానేశ్వరి యాదవ్ చెరో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల షార్ట్ పుట్ F57 ఈవెంట్లో షార్ట్ పుటర్ శిల్పా శైల కాంస్య పతకం దక్కించుకున్నారు. దీంతో గ్లాస్కో 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 10 చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటువంటి వాతావరణ పరిస్థితులే కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, దక్షిణ కర్ణాటక, విదర్భల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్లో జరుగుతుంది. 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ 5% వాటాను సాధించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ధిలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

0: ఈనాటి కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం తెలుగు నాటక కళామ తల్లికి కీర్తి కిరీటం, సురభి నాటకం, డాక్టర్ వి పోతన్న గారి ప్రసంగం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి. ఈరోజు కాంతిరేకులు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: పత్రిక సమాచారం. వచ్చే నెల 6వ తేదీ వరకు ఎల్ఎల్సి నీటిని గాజుల తిన్న ప్రాజెక్టులోకి మళ్లించి నీటి

0: ని నిల్వ చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఎల్ఎల్సీ నుంచి గోనగండ్ల సెక్షన్కు 240 క్యూసెక్ల విడుదల కాగా అందులో నుంచి 150 క్యూసెక్లను గోనగండ్ల ఎస్కేప్ ఛానల్ ద్వారా గాజుల్తిల్నా ప్రాజెక్టులోకి మళ్లిస్తున్నారు. మిగిలిన నీటిని గోనగండ్ల మండలంలోని తాగునీటి పథకాలకు కోడుమూరుకు తరలిస్తున్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తాగునీటి ఇబ్బందులు రావడంతో హౌస్పేట్ డ్యాం నుంచి తుంగభద్ర దిగువ కాలువ ద్వారా ఇరిగేషన్ అధికారులు గ్రామాలలో తాగునీటి కోసం 1.5 TMCల నీటిని విడుదల చేశారు. ఆ కోట పూర్తి అయ్యే వరకు హౌస్పేట్ డ్యాం నుంచి నీటి విడుదల చేస్తారు. కోట పూర్తవగానే డ్యాం అధికారులు నీటి విడుదలను నిలిపివేస్తారు అధికారులు తెలియజేశారు. జీడీపీలో ప్రస్తుతం ఎల్ఎల్సీ నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ నీరు కోడుమూరు, కర్నూలు, గూడూరు, బెలగలు తదితర దిగువ ప్రాంతాల్లోని గ్రామాలకు తాగునీటి ఇబ్బంది వచ్చినప్పుడు అవసర సమయంలో వాడుకునేందుకు వీలుగా ఉంటుందని అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు కింద ఉన్న తాగునీటి పథకాలకు ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు. జీడీపీలో 1.7 TMCల నీరు మాత్రమే ఉందన్నారు.
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఉపాధ్యాయ అర్హత పరీక్ష 5 నుంచి 16 తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ ఒక ప్రకటనలో నిన్న తెలియజేశారు. ప్రతిరోజు 2 సెషన్లలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. మొదటి సెషన్ 9 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష 2:30 నుంచి 5:30 వరకు కొనసాగుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అరగంట ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో మొత్తం 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఆధునిలో ఓ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా మిగిలిన 4 పరీక్ష కేంద్రాలను కర్నూలు నగరంలో ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్లో 2 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం అభ్యర్థులు 31,773 మంది టెట్ పరీక్షకు హాజరవుతుందన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఇది 7 నుంచి 5 గంటల వరకు పనిచేస్తుందన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే 8121821266, అలాగే ఇంకొక నంబర్ 8341104864లను సంప్రదించాలన్నారు.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారులు పూర్తిగా సంతృప్తి చెందేలా నాణ్యతతో కూడిన పరిష్కారాలు అందించాలని కర్నూలు కలెక్టర్ ఏసిరి గారు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సునాయన ఆడిటోరియంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేవలం అర్జీని ముగించడం కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్లో నమోదవుతున్న రీఓపెన్ ఇన్ప్రాపర్ రెడ్ రెసల్ కేసులను పూర్తిగా తగ్గించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
7: హలో
8: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
7: మళ్ళీ
8: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
9: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
7: సార్ అంత డబ్బు?
9: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
7: సార్ 2 లక్షలు?
10: ఏమైంది నాన్న?
7: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
9: అరే
7: కట్ చేసావా?
10: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
7: మోసమా?
10: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా

0: లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ నెల 29-30 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఏసిరి గారు ఆదేశించారు. పాఠశాలలు కళాశాలలు సందర్శించే అవకాశం ఉన్నందున ఆయా శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు.
5: పిఎం జై అబ్ గరీబో కే జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రంత్ పాటిల్ తెలిపారు. నిన్న స్థానిక కోతపేటలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 112 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ పీరా, సిఐలు శివశంకర్, ఇస్మాయిల్, మస్తాన్ వలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2: అకా, అంట్లు తోమేకి నీళ్లు లేవు. నీ కాడంటే ఓ బిందె నీళ్ళయ్యే.
3: కొలాయి రాక వారమాయే, బోరు నీళ్లు అసలే లేకపాయే. 3 మైళ్ళ అవతల చెలమకు పోయి ఎండలో నీళ్ళెత్తుకు రావాలంటే పానం పోతాంది. యానించి తెచ్చేది నీళ్లు.
4: నీరు ఉన్నప్పుడు వృధా చేసి కష్టాలు కొన్ని తెచ్చుకోకండి. కుళాయిలు బంద్ చేసి నీటి వృధాను అరికట్టండి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంద్యాలలోని పిఎస్సి అండ్ కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు తెలియజేశారు. నిన్న కలెక్టరేట్ ఛాంబర్లో మెగా జాబ్ మేళా ఇండియా స్కిల్స్ కాంపిటీషన్స్ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మెగా జాబ్ మేళాలో 16 ప్రముఖ ప్రైవేట్ సంస్థలు పాల్గొని అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ మేళకు 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, డిఫార్మసీ, ఎంఫార్మసీ, పీజీ చేసిన అభ్యర్థులు తమ ధృవపత్రాలు తీసుకుని హాజరు కావాలని సూచించారు.
5: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
6: ఉంది సార్.
5: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
6: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
5: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
6: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7 4 ఉండప్పా, వదిలేసు.
5: 50 లక్షల
6: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
5: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
6: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
7: ఇరనా ఉండు.
6: ఉండప్ప, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
5: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
6: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
7: ఇరన్నా, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
6: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
7: అందుకోసం ఫోన్ చేసింది.
6: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
7: ఆన్లైన్ మోసాలు అంటారు ఇరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
6: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
7: ఇప్పుడు చూడు ఇరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఇరన్నా, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
6: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.

0: మహిళలకు ఉచిత శిక్షణపై మహిళా ప్రాంగణ వారి ప్రకటన కర్నూలు. కర్నూలులోని మహిళా ప్రాంగణంలో APSSDC ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. అందించే శిక్షణలు 1 జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, అసిస్టెంట్ క్రెచ్ కేర్ టేకర్, జ్యూరీ యాట్రిక్ కేర్ గివర్. అర్హతలు మరియు ఇతర వివరాలకు, విద్యార్హతలు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, వయోపరిమితి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు అర్హులు, శిక్షణ పూర్తిగా ఉచితం. ఈ శిక్షణ ప్రత్యేకతలు ప్రాక్టికల్ మరియు ఉద్యోగ ఆధారిత శిక్షణ, అనుభవజ్ఞులైన శిక్షకులచే బోధన, సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణం, శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్తో సహాయం. సంప్రదించవలసిన చిరునామా NTR CSDEW, మహిళా ప్రాంగణం కర్నూల్, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనుక, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణం, ఓల్డ్ స్టేట్ హోమ్ కర్నూల్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7095977716.
1: రే బజారే,
2: ఓ అయ్యా,
1: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బాగా కడుగు నీళ్ళేసి.
2: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా?
1: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండుకున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండుకు వస్తున్నాయి, బాగా కడుగు.
3: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.
0: విద్యుత్ అభివృద్ధి పనుల్లో భాగంగా నగరంలో ఈరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూల్ టౌన్ డివిజనల్ ఈఈ టీ శేషాద్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జోహరాపురం ఏ క్యాంప్ ఏరియాలో కరెంటు కోత ఉంటుందని ADE చంద్రమోహన్ తెలిపారు. అలాగే బళ్ళారి రోడ్ సెక్షన్లోని జంపాల శివయ్య నగర్, సంపత్ నగర్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ADE నాగప్రసాద్ తెలిపారు.
4: ఈరమ్మతా, కుళ ఎక్కడ బిందె నిండి నీళ్లు మోరలేకపోతున్నాడు.
5: పోతే మానలే, మీ మామ కాపిచ్చొత్తా.
6: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి కష్టాలను కొని తెచ్చుకోకండి.
0: ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: మల్లెమొక్కల చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విన్నారు. ఇప్పుడు వినండి, తెలుగు నాటక కళమ తల్లికి కీర్తి కిరీటం సురభి నాటకం డాక్టర్ వి పోతన్న గారి ప్రసంగం వింటారు.
1: దాదాపు 130 సంవత్సరాల క్రితం నాటకాలే ప్రధాన వృత్తిగా జీవించే ఒక తెగ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. ఒక కళను వృత్తిగా చేసుకుని జీవించవలసిన అవసరం ఏర్పడినప్పుడు ఆ కళను ఆకర్షణీయంగాను ఆచరణీయంగాను మలుచుకోవలసిన అవసరం ఏర్పడింది. అందులో భాగంగా ఆ కళాకారులు కళను రంగస్థలాన్ని వృత్తిగా మార్చుకోవడం జరిగింది. అవిచ్ఛిన్నంగా 130 సంవత్సరాలుగా సురభి నాటక కళా సంస్థ వర్ధిల్లుతూ ఉంది అని చెప్పటానికి ఆ కళాకారులు అవలంబించే పద్ధతులే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఒక సురభి నాటక సంస్థ తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏ ఇతర సమాజాలు ఇన్ని దశాబ్దాల పాటు జీవించినట్టు కనిపించలేదు. నటులు పలువురు నటన వృత్తిగా జీవిస్తున్నారే కానీ సమాజాలు జీవించటం లేదు. మైలవరం, మోతేధార్ సమాజాల వంటి ఎన్నో ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఒక వెలుగు వెలిగి ఆరిపోయాయి. నాటికి నేటికీ ఆరని నాటక కళాజ్యోతి సురభివారధి. ఇది మనందరికీ, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. కళారంగానికి దేవుడు ప్రసాదించిన గొప్ప వరం సురభి నాటక రంగం. ఈ సమాజం తెలుగు నాటక రంగస్థలం కాదు, భారతీయ నాటక రంగమే కాదు. ప్రపంచ రంగస్థల చరిత్రను పరిశీలిస్తే ఏ నాటక రంగానికి లేని ప్రత్యేక స్థానం సురభి నాటక రంగానికి ఉంది. పసివాడి నుండి పండు ముదసలి వరకు రంగస్థలమే సరస్వంగా భావించి జీవించిన ఘనత సురభి వాళ్ళది. ప్రతి విభాగములోనూ త్రికరణశుద్ధిగా నాటక కళకు అంకితమైన సురభి కళాకారులు ధన్యులు, ధన్యులు. 130 సంవత్సరాలు రంగస్థలాన్ని సజీవంగా ఉంచటానికి అలుపు సొలుపు లేకుండా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నవారు సురభి కళాకారులు. నాటకరంగాన్ని వారి ఆరాధ్య దైవంగానూ, ప్రదర్శనను పవిత్ర యజ్ఞంగానూ భావించి అంకిత భావముతో, అకుంఠిత దీక్షతో ప్రేక్షక దేవుళ్లకు ఆనందాన్ని కలిగిస్తున్నారు సురభి నాటక కళాకారులు. నాటక ప్రదర్శనకు మొట్టమొదటగా

టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు మన సురభి కళాకారులే. దీనితో పాటు వైర్ వర్క్తో అద్భుత దృశ్యాలు చూపటం, పౌరాణిక చారిత్రక సాంఘిక నాటకాలు ప్రదర్శించటం వాళ్లలోని ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. ఇకపోతే సురభి నాటక పుట్టుక గురించి చూద్దాం. 1850 ప్రాంతంలో మహారాష్ట్ర నుండి ఆంధ్రదేశానికి వచ్చిన సైనికులు రాయలసీమ ప్రాంతంలో స్థిరపడి కొందరు వ్యవసాయం, మరికొందరు తోలుబొమ్మలాటలు, ఇంకొందరు వీధి నాటకాలు ప్రదర్శిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు. వాళ్లకు ఆరే కాపులు లేదా ఆరే మరాఠీలు అని పేరు. వీళ్ళందరూ వనారాస కుటుంబానికి చెందినవారే. అయితే రానురాను వారి కుటుంబాలు పెరగటంతో రాయదుర్గం వారు, బాలకొండ వారు, సురభివారని 3 శాఖలుగా ఏర్పడ్డారు. ఆయా గ్రామాల పేర్లను బట్టి వాళ్లకు ఈ పేర్లు వచ్చాయి. రాయదుర్గం వారు వ్యవసాయంలో స్థిరపడగా, బాలకొండ వారు ఆనాటి బొంబాయి సినిమా పరిశ్రమకు తరలి వెళ్ళగా, ఇక సురభివారు నాటక ప్రదర్శనలు కొనసాగిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. 1885 సంవత్సరంలో సురభివారి చరిత్రలో సువర్ణాధ్యాయమని చెప్పుకోవచ్చు. కడప జిల్లాలోని మారుమూల గ్రామం పేరు సురభి. ఆ గ్రామం పెద్దలు రామిరెడ్డి, చెన్నారెడ్డి అనే సంపన్నుల ఇంట్లో వివాహ వేడుక జరుగుతూ ఉంది. వచ్చిన అతిథులకు వినోదం కలిగించేందుకు ఆ ఊళ్ళోని తోలుబొమ్మలాట కళాకారులని ఏదైనా ప్రదర్శన ఇవ్వండయ్యా అని అడిగారట. ఆ ప్రయత్నంలో పుట్టిందే సురభి నాటక మండలి. వాళ్ళు మొట్టమొదట ప్రదర్శించిన నాటకం కీచకవధ. సురభి గ్రామంలో పుట్టింది కనుక తమ నాటక మండలికి సురభి అనే పేరు పెట్టుకున్నారు. దీని వ్యవస్థాపకులు వనారస గోవిందరావు. అలా మొదలైన సురభి ప్రయాణం దాదాపు 60 సమాజాలకు విస్తరించి తెలుగు నేలపై తమ ప్రదర్శనతో అశేష ప్రేక్షకుల అభిమానాన్ని, ఆదరణను చూరగొన్నారు. వీళ్ళు ప్రదర్శించే అన్ని నాటకాల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది మాయాబజార్ నాటకం. ధార్వాడ్ నాటక సమాజం సంచార నాటకాలకు ఆధ్యులు, తెలుగు రాష్ట్రాలలో వాటిని మొట్టమొదటగా కొనసాగించింది సురభి కళాకారులే. చిలకమర్తి లక్ష్మీ నరసింహం వారి ప్రదర్శనలకు తిలకించి ఎంతగానో మురిసిపోయారట. ఆ ప్రదర్శన కళాకారులను కొనియాడారట. 1910 ప్రాంతంలో మద్రాసు, మైసూరు ప్రాంతాలలో విరివిగా సురభి కళాకారులు నాటక ప్రదర్శనలు ఇచ్చారట. చాలా కాలం సురభి వంశవృక్షాన్ని నడిపించిన 3 అన్నదమ్ముల్లో అభిప్రాయ భేదాలు తలెత్తగా 3 సమాజాలుగా విడిపోయారట. ఆంధ్రదేశాన్ని రాయలసీమ, తెలంగాణ సర్కారు జిల్లాలుగా విభజించుకొని ఆ నాటక కళాకారులు ప్రదర్శనలను కొనసాగించారట. వారి పేర్లు కృష్ణయ్య. ఇతన్నే పెద్ద కృష్ణాజీరావు అంటారు. ఇక 2 వ్యక్తి వెంకయ్య. ఈయన కూడా వెంకోజీరావు అని కూడా పిలుస్తారు. ఇక 3 వ్యక్తి పెదరామయ్య. ఈ 3 ఇంకా కృష్ణప్ప, వెంకప్ప, రామప్పలగా వ్యవహరించేవారట. ఈ 3 వనారస గోవిందరావు సంతానం. సంజీవరావు సురభి కుటుంబానికి ఆద్యుడు. సురభి వాళ్లు ప్రసిద్ధ కవుల చేత నాటకాలు రాయించి వాళ్లను తమ సమాజానికి ఆహ్వానించి నాటకం యొక్క వివరాలన్నీ తర్కించి రచయిత ముందు రిహార్సల్స్, అదే పూర్వాభ్యాసాలు చేసి రచయిత ఆధ్వర్యంలో తొలి ప్రదర్శన సురభి కళాకారులు ఇచ్చారట. ఆ విధంగా సురభికి మల్లాది వెంకటకృష్ణ శర్మ గారు దాదాపు 25 సంవత్సరాల పాటు 40 నాటకాలు రచించారట. ఒక గ్రామంలో మొత్తం నాటకాలు ప్రదర్శించేవాళ్ళట. రోజు విడిచి రోజు నాటకం ప్రదర్శించారు. ఒకే నాటకం 3-4 సార్లు ప్రదర్శిస్తూ వచ్చారు. నాటకానికే ప్రాముఖ్యత ఇచ్చారు సురభి కళాకారులు. కాబట్టి ఏ నటుడు ఎవరో, ఏ పాత్ర ఎవరు ధరించారో ఎవ్వరికీ తెలియదు. పారితోషికం కూడా ఒక కొత్త పద్ధతిలో ఉంటుంది. కుటుంబంలో ఉన్న సంఖ్యను బట్టి జీతాలు ఇస్తారు. హీరో హీరోయిన్లకు ఎక్కువ ఇవ్వరు. తెర లాగేవాడు, అతని భార్య, 4 పిల్లలు, ముసలి తల్లి ఉంటే తలకు, అంటే ఒక్కొక్కరికి 100 రూపాయల లెక్కన ఇస్తారట. కుటుంబాలు లేని ఒంటరి వాళ్ళంతా కందాలో భోజనం చేస్తారు. సంస్థను నిర్వహించే యజమానే ప్రొపరేటర్ కందాను నిర్వహిస్తాడు. 1929 సంవత్సరంలో గుంటూరు జిల్లా తెనాలిలో ఆంధ్ర నాటక కళాపరిషత్తుకు అంకురార్పణ జరిగింది. దీనికి ముఖ్య కారకుడు వనారస గోవిందరావు. ఈ సందర్భంగా ఆయనకు ఆంధ్ర నాటక కళోద్ధరణ అనే బిరుదు కూడా ఇచ్చి గొప్పగా సత్కరించారు. ఆంధ్రదేశంలో నాటక కళా వికాసానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇతోధికంగా సేవలందించి 1953 డిసెంబర్17 తేదీన వనారస గోవిందరావు స్వర్గస్థులైనారు. సురభి కుటుంబానికి సంబంధించిన నాటక సమాజాలు చాలా వరకు ఇప్పుడు కనుమరుగైపోయాయి. 5
లేదా ఆరు మాత్రమే ప్రస్తుత

మొత్తం ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. సురభి నాటక కళా సమాజాలు చాలా వరకు క్రమశిక్షణతో ఉంటాయి. ఈ విధంగా క్రమశిక్షణ కొనసాగించడానికి కొంతమంది ప్రముఖుల నాయకత్వం ఎంతో ఉందని చెప్పుకోక తప్పదు. సురభి మొదటి తరం వాళ్లలో వనారస గోవిందరావు, పెద్దరామయ్య, కమలాబాయి, జంజూటి వెంకూబాయి, చిన్నరామయ్య ప్రఖ్యాతి చెందారు. ఇక రెండవ తరం వాళ్లలో ఎస్ఏ బాబారావు, ఎస్ చంద్రరావు, ఎస్ఏ ప్రకాష్, ఏ నాగేశ్వరరావు, పుల్లారెడ్డి, భోజరాజు, ఆవేటి పూర్ణిమ, ఆర్ఏ సుభద్రమ్మ ఉన్నారు. ఇంకా మూడో తరంలో మనోహర్, శ్యామసుందర్, ఇందిర, రాజేశ్వరి, సుమతి, జమున, పద్మశ్రీ, సురభి బాబ్జీ ప్రఖ్యాతి చెందారు. అయితే ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా సురభి నాటక సమాజం వాళ్ళు ప్రదర్శనలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాదు 2012 సురభి నాగేశ్వరరావు భారత ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ అవార్డు, 2013 పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

0: ఎస్ఏ బాబారావు, ఎస్ చంద్రరావు, ఎస్ఏ ప్రకాష్, ఏ నాగేశ్వరరావు, పుల్లారెడ్డి, భోజరాజు, ఆవేటి పూర్ణిమ, ఆర్ఏ సుభద్రమ్మ ఉన్నారు. ఇంకా మూడో తరంలో మనోహర్, శ్యామసుందర్, ఇందిర, రాజేశ్వరి, సుమతి, జమున, పద్మశ్రీ, సురభి బాబ్జీ ప్రఖ్యాతి చెందారు. అయితే ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా సురభి నాటక సమాజం వాళ్ళు ప్రదర్శనలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాదు 2012 సురభి నాగేశ్వరరావు భారత ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ అవార్డు, 2013 పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 2014 ఫ్రాన్స్ వెళ్లి వాళ్ల బృందంతో ప్రదర్శనలు ఇచ్చారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నెల రోజుల పాటు సురభి నాటక కళా సమాజం వాళ్ళు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వాళ్ళు ఆ ప్రదర్శనలు ఇవ్వటానికి ప్రభుత్వం వారు తగిన సదుపాయాలు అందించారు. దీనికోసం 10 లక్షల వ్యయంతో తాత్కాలిక ప్రదర్శనశాలను నిర్మించారు. 1500 కూర్చోవటానికి అనువుగా ఆ ప్రదర్శనశాలను నిర్మించారు. ఇంతవరకు ఏ నాటక సంస్థకి అంత గౌరవం దక్కలేదు. ఆ గౌరవం ఒక్క సురభి నాటక కళాకారులకే దక్కింది, సురభి నాటక కళా సమాజానికే దక్కింది. ఈ ప్రదర్శనల కోసం భారత ప్రభుత్వం 70 లక్షల వెచ్చించింది. అమెరికా, మారిసిస్, ఫ్రాన్స్లోని మెజ్ పట్టణంలో 2014 మే 4 నుండి 19 జరిగిన ప్యాసేజ్ ఫెస్టివల్లో 21 దేశాల కళా బృందాలు పాల్గొన్నాయి. ఆసియా ఖండం నుంచి మన సురభి సంస్థ మాత్రమే వెళ్ళింది. ఇంతటి గొప్ప వేదిక మీద ప్రారంభోత్సవం రోజున మన సురభి కళాకారుల ప్రార్థనతో ప్రారంభించి ముగింపు రోజు మే 19 మంగళం కూడా మన సురభి కళాకారులే చేశారు. ఇది గొప్ప గౌరవం. అన్ని దేశాల కళాకారుల్లో ఇంతటి గౌరవాన్ని అందుకున్న వాళ్ళు మన సురభి కళాకారులే. అక్కడ శ్రీకృష్ణలీలలు, భక్త ప్రహ్లాద, మాయాబజార్ నాటకాలు ప్రదర్శించి తెలుగు పతాకాన్ని ఎగరవేశారు మన సురభి కళాకారులు. ప్యారిస్లో మే 22, 23, 24 6 నాటకాలు ప్రదర్శించారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం నగరంలోని లలిత కళా తోరణం ప్రాంగణంలో సురభి ప్రదర్శనశాల కోసం స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. అక్కడ ప్రతిరోజు ప్రదర్శనలు సురభి కళాకారులు ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రచారం, ఆదరణ, కళాకారులకు పెన్షన్, సురభి కాలనీ, జాతీయ పురస్కారాలు, అంతర్జాతీయ గుర్తింపు ఇలాంటివన్నీ నగరంలోకి వచ్చిన తర్వాత వారు సాధించిన విజయాలుగా చెప్పుకోవాలి. శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి నిర్వాహకులు అంటే బాబ్జీ గారు, నాటక రంగంలోనూ ఇతర రంగంలోనూ విద్యావంతులు ఉండటం వలన కొత్త మార్పులు చేశారు, చేస్తున్నారు కూడా. సురభి వారు మొట్టమొదటగా ఇతర దేశాల్లో నాటకం ప్రదర్శించింది ఫ్రాన్స్లోనే. గతంలో 1914, 1916 పూర్వీకులు 2 సార్లు వెళ్ళి, అంటే సురభి కళాకారుల పూర్వీకులు 2 సార్లు వెళ్ళి ఎన్నో కష్టాలు పడి అన్నీ అమ్ముకుని తిరిగి వచ్చారట. కలకత్తాలో జరిగే ప్రతిష్టాత్మక నందికర్ ఉత్సవాల్లో 2 సార్లు సురభి కళాకారులు తమ నాటక కళారూపాలను ప్రదర్శించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నాటక బృందాలతో పాటు నాటకం ప్రదర్శించిన గౌరవం ఒక్క సురభి కళాకారులకే దక్కింది, ఒక్క సురభి కళా సంస్థకే దక్కింది. ఒకే కుటుంబానికి చెందిన 60 మందికి పైగా కళాకారుల్ని సురభి సంస్థలోనే చూడటం ఎంతో అదృష్టం. ఒక రకమైన క్రమశిక్షణ సురభి కళాకారుల సొంతమని చెప్పుకోక తప్పదు. ప్రతి కళాకారుడు తన పాత్రతో పాటు సినిరీల మార్పులు, చేర్పులు, లైటింగు, పాటలు, పద్యాలు పాడటం, కరపత్రాలు పంచటం, పోస్టర్లు అంటించటం, తెరలు కట్టడం, రంగులు వేయటం, టిక్కెట్లు అమ్మటం లాంటి వాటిలో ఒకరికొకరు సహకరించుకుంటూ ఇతర బయట సమాజాల వారికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు సురభి కళాకారులు. కిరాయి నాటకాల రోజులలో కూడా నాటక కళ స్వచ్ఛతను కాపాడింది చాలా వరకు ఈ సురభి నాటక కళా సమాజాల వారే. నాటకాలే వృత్తిగా గల ఒక తెగ ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. సురభి కళాకారులు అభినందనీయులు. కళామ తల్లికి నీరాజనాలర్పించిన, బతుకులు ధారపోసిన ధన్యజీవులు సురభి కళాకారులు.
1: శ్రోతలంతవరకు తెలుగు నాటక కళామ తల్లికి కీర్తి కిరీటం సురభి నాటకం డాక్టర్ వి పోతన్న గారి ప్రసంగం విన్నారు.

0: భారతీయుడి చిత్రం నుంచి ఒక మంచి పాటను వింటారు. ఇప్పుడు వినండి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత. నాగరిక ప్రపంచ మానవ చరిత్రలో మొదటి ప్రపంచ యుద్ధం ఒక విషాదం. జర్మనీ పాలకుల సామ్రాజ్యవాదం వల్ల యుద్ధం జరిగింది. జర్మనీ నాయకత్వంలోని సెంట్రల్ పవర్స్ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల సంకీర్ణ కూటమి మధ్య 1914 జూలై 28న యుద్ధం ప్రారంభమైంది. ఆస్ట్రియా దేశ రాజవారసుడైన ఆర్క్ డ్యూక్ ఫ్రాంచ్ ఫెర్డినాండ్ హత్యకు గురవటం చినికి చినికి గాలివానై మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. అమెరికా తదితర దేశాల సంకీర్ణ కూటమి విజయం సాధించింది. యుద్ధం 1918 నవంబర్ 11 ముగిసింది. రెండు వైపుల నుండి సుమారు 1 కోటి మంది సైన్యం మరణించగా 2 కోట్ల మంది గాయపడ్డారు. ఈ యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాల సమాఖ్య లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడింది. అలాగే ప్రపంచ హెపటైటిస్ నివారణ దినం ఈరోజు. ప్రతి సంవత్సరం జూలై 28వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకత్వంలో హెపటైటిస్ నివారణ దినం జరుపుతున్నారు. వైరల్ హెపటైటిస్ వర్గం కింద హెపటైటిస్ ఏ, బి, సి, డిఈ వస్తాయి. ఇది దీర్ఘకాలిక, తాత్కాలిక, కాలేయ సంబంధ రోగ లక్షణాలు కలిగిస్తాయి. ఈ వ్యాధుల వల్ల ఏటా 2 లక్షల మంది మరణిస్తున్నారు. కానీ చాలామందికి ఈ వ్యాధి గురించి తెలీదు. కొందరికి తెలిసినా నిర్లక్ష్యం చేస్తున్నారు. 194 దేశాల వారు ఈ వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని 2014లో నిర్ణయించారు. ఈ హెపటైటిస్ దినం నాడు ప్రజలందరూ ఈ వ్యాధి గురించి జాగ్రత్తలు పాటించడం మొదలుపెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతుంది. హెపటైటిస్ బి వైరస్ కనుగొన్నది నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ బారూచ్ సామ్యుయెల్ బ్లెంబర్గ్. ఆయన గౌరవార్థం ఆయన పుట్టినరోజైన జూలై 28న హెపటైటిస్ నివారణ దినం జరుపుతున్నారు.
1: ఊరుకుండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓల్దర తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
2: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
0: ఇప్పుడు వినండి సినీ గీతం.
3: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా?
4: ఉంది సార్.

0: by in the women's 75kg event. Chirag Jha from Sports Desk.
1: President Draupadi Murmu has congratulated Sharmila Dhankar on winning the gold medal in the women's shot put F57 event at the Glasgow Commonwealth Games 2026. In a social media post, the president said that by becoming India's first ever Commonwealth Games gold medalist in para-athletics, Sharmila has achieved a landmark feat. The president also congratulated Sarvesh Anil Kushare for clinching the silver medal in the men's high jump event at the Commonwealth Games. Further, President Murmu congratulated Valluri Ajay Babu on securing the silver medal in the men's 79kg weightlifting event. Prime Minister Narendra Modi has also congratulated Bindya Rani Devi Sorokhaibam for winning bronze in the women's 58kg event. And now for a look at today's newspapers, it's over to Neena Arakkal.
2: Thank you, Abhishek. After protest, Parliament to debate tougher paper leak bill, leads Hindustan Times. Pradhan resignation fails to break Parliament logjam as opposition blocks business, headlines the Statesman. The Pioneer in its editorial piece, A Digital Fix for a Crisis of Trust, says restoring trust in examination system demands a secure and tamper-proof architecture, and who better than Nandan Nidekani to help build it. India's weightlifters continue to do the heavy lifting, bring home three more Commonwealth Games medals, reports Hindustan Times. Kiyoko Higashino, who made Japanese crime fiction a global obsession, dies at 68, reports the Indian Express. And finally, the ODC nears $1 billion at global box office, reports Financial Express. Well, the paper says Christopher Nolan's The ODC is well on course to become another global box office blockbuster. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi hails India's growing private space ecosystem, meets Skyroot Aerospace founders after Vikram 1 success. Bihar and Assam governments to withdraw cases against NEET protesters and release those jailed under various charges. NDA Parliamentary Party to hold its weekly Mangal Milans meeting in New Delhi today. Tourism Ministry signs MOU with Air India to promote India as preferred global tourism destination under Incredible India brand. India and China reaffirm importance of maintaining peace and tranquility along border. And India's para-athlete Sharmila Dhankar wins gold medal in the women's shot put event at the Commonwealth Games. And with that, we end the morning news. Have a nice day.
3: Akashavani Vishakhapatnam Jilla Samacharalaku Vintaru.
4: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం. ఎస్ఆర్ఐ ప్రక్రియ పరిశీలన, విమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు వంటి అంశాలతో కూడిన విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా చేపడుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే వచ్చే నెల 1వ తేదీన ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని వెల్లడించారు. విశాఖ సముద్రంలో వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడగా 6 గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం నావికాదళం, తీర రక్షక దళం బృందాలు 72 గంటల పాటు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. దీంతో గల్లంతైన 6 మత్స్యకారులు మృతి చెందినట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన వైఎస్ జగన్ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విశాఖపట్నంలోని షిప్ యార్డ్ ను భారత నౌకాదళానికి చెందిన ఉన్నతాధికారులు సందర్శించారు. షిప్ యార్డ్ ఆధునీకరణ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని నేవల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్ధి ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇటీవల షిప్ యార్డ్ సాధించిన విజయాలు, చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను సీఎండీ చంద్రశేఖరన్ ఆయనకు వివరించారు. నౌకల నిర్మాణానికే పరిమితం కాకుండా దీర్ఘకాలిక ఆధునీకరణ, సాంకేతిక సామర్థ్యాల పెంపునకు సంస్థ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ ప్రక్రియ అమలును పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలను సందర్శించిన ఆయన అధికారులతో సమావేశమై వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్తో కలిసి ఎస్ఆర్ఐ ప్రక్రియ అమలవుతున్న తీరును

0: క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేందర్గిరిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఐఎన్ఎస్ మహేందర్గిరి కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదని, భారత నౌకాదళం శక్తి, సామర్థ్యం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మరో మైలురాయిగా ఈ నౌక నిలుస్తుందని చెప్పారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ యుద్ధనౌకలో సుమారు 70% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. విజయనగరంలోని జేఎన్టీయు జీవీ తొలి స్నాతకోత్సవ వేడుకలు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై, 3 ఏళ్ల కాలానికి సంబంధించి మొత్తం 34,806 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా 11 మందికి పీహెచ్డీ పట్టాలు, 50 మందికి బంగారు పతకాలు, 2 ఎండోమెంట్ అవార్డులు, 1 గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జులై 12వ తేదీన స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలతో హెచ్బి గాలని, కంచెరపాలెం, సీతమ్మధార, సాగర్ నగర్, గాజువాగా, తాటిచెట్లపాలెం వంటి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉదయం సుమారు 5 గంటల సమయంలో ప్రకంపనలు రావడంతో పలువురు ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. రాజకీయాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ ఆసుపత్రిలో 18 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేసినట్లు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ మన్మధరావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ వేరియంట్ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ముందస్తు జాగ్రత్తగా వైద్య సిబ్బంది అవసరమైన పరికరాలను సిద్దంగా ఉంచినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన యువి భాస్కర్రావు, ఆకాశవాణి విశాఖపట్నం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి శ్రోతలు, ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా చాణక్య చంద్రగుప్త చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట, గీతం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండియాల. ఈ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామాలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే ఇదే గ్రామం నుంచి ముబిన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వీరి కుటుంబ సభ్యులు. అలాగే నంద్యాల జిల్లా పాణ్య మండలం కందికేపల్లె గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వీరందరి కోసం కార్యక్రమంలో ముందుగా చాణక్య చంద్రగుప్త చిత్రం నుంచి ఈ పాట.
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చల గ్రామం నుంచి మార్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, అలాగే వరంగల్, కరీమాబాద్, బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, అలాగే శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, బాబురావు, రజని, కోటి, రాము, పైడితల్లి, సుధీర్, గృహలక్ష్మి, దేవాన్ష్, స్వరూపారాణి, లక్ష్మణరావు, మాణిక్యాలరావు, పోలెం పోలయ్య, రాజశేఖర్, వెంకటేష్, పువ్వుల ఈశ్వరరావు వీరందరి కోసం భక్తతోకారం చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన పాట.

0: मुखान मोटिमला
1: सही बोल,
0: गज्जा बबला
1: सही बोल,
0: नडुवलो तामरा
1: सही बोल,
0: बुरद पुल्ला
1: सही बोल।
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్. మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత మైనర్ బాబు చిత్రం కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, సంగారెడ్డి జిల్లా హతినగర్ మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంతు 14 నంబర్ బస్తీ నుండి భారతిలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, అలాగే జగిత్యాల జిల్లా కోరుగుట్ల మండలం వెంకటపురం నుండి అన్నమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం మైనర్ బాబు చిత్రం నుంచి ఈ పాట

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి జయన్న, మోరెల్లి సంధ్య, శ్రీనిధి, దేవాన్ష్, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా ఇటికల మండలం వల్లూరు గ్రామం నుండి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మార్తమ్మ, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, ఆవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, బన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మొహమ్మద్ సనతుల్లా, మొహమ్మద్ సుబాన్, మొహమ్మద్ రజాక్, వీరందరి కోసం కార్యక్రమంలో తర్వాత తేనె మనసులు చిత్రం కోసం రాజసీతారాం, పి సుశీల ఆలపించిన పాట

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా, వదిలేసు.
0: 2 లక్షలు
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తా ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండప్ప, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ 1 నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్ప, ఫోన్ కట్ చేస్తే. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్నా, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.
3: పత్రిక ప్రకటన. మహిళలకు ఉచిత శిక్షణపై మహిళా ప్రాంగణం వారి ప్రకటన. కర్నూలు. కర్నూలులోని మహిళా ప్రాంగణంలో APSSDC ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. అందించే శిక్షణలు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ అసిస్టెంట్, క్రేజ్ కేర్ టేకర్, జ్యూరీ యాడ్రిక్ కేర్ టేకర్, కేర్ గివర్. అర్హతలు మరియు ఇతర వివరాలు. విద్యా అర్హతలు: కనీసం 10వ తరగతి విత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి మహిళలు అర్హులు. శిక్షణ పూర్తిగా ఉచితం. ఈ శిక్షణ ప్రత్యేకతలు: ప్రాక్టికల్ మరియు ఉద్యోగ ఆధారిత శిక్షణ, అనుభవజ్ఞులైన శిక్షకులచే బోధన, సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణం, శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లో సహాయం. సంప్రదించవలసిన చిరునామా: NTR CST EW, మహిళా ప్రాంగణం కర్నూల్, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనుక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణం, ఓల్డ్ స్టేట్ హోమ్ కర్నూల్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7095977716కి ఫోన్ చేసి మరికొన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మీరు వింటున్నారు 102.4 MHz పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత గూండా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట, గీతం వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా బీ క్యాంపు అరూరు నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విత, యశ్విత్, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, మద్దయ్య, సాలమ్మ, అలాగే సికింద్రాబాద్, బుర్దిగడ్డ, ఆర్య నగర్ సమాజ్ శ్రోతలు సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. అలాగే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుంచి శ్రీరామ, వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థికాచారి, శ్రీకాంతాచారి, శ్రీనివాసాచారి, సన్నీచారి, వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం గూండా చిత్రం నుంచి ఈ పాట.

0: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
1: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గాడికి పో.
0: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
1: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
2: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విషరసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
3: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, వనపర్తి జిల్లా వేపనకండ్ల మండలం కల్వరాల నుండి చెంచల విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, రజనీకాంత్, రాజు, వెంకటకృష్ణం రాజు, కవిత, వెంకటేశ్వరం.

0: రే బజారీ
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టండి.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమరగుర్తి గ్రామం నుండి మొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగిరామ కృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, పెరక కుమరయ్య, సుంకే కార్తిక్, శివకోటి శేఖర్, లక్ష్మయ్య, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, అలాగే కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్వీత్ వీరందరి కోసం అల్లరి ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట సంగీతం ఎంఎం కీరవాణి.

0: అకా, అంట్లు తోమేకి నీళ్ళు లేవు. నీ కాడంటే ఒబ్బింద నీళ్ళయ్యే.
1: కొలాయి రాక వారమాయే, బోరు నీళ్ళు అసలే లేకపాయే. 3 మైళ్ళ అవతల చెలమకు పోయి ఎండలో నీళ్ళెత్తుకురావాలంటే పానం పోతాంది. యానించి తెచ్చేది నీళ్లు.
2: నీరు ఉన్నప్పుడు వృధా చేసి కష్టాలు కొన్ని తెచ్చుకోకండి. కుళాయిలు బంద్ చేసి నీటి వృధాను అరికట్టండి.
3: కార్యక్రమం తర్వాత రక్షణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, గీతం సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి ఈ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు, జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ మండలం ఇంద్రమ్మ కాలనీ నుండి దేశామి సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, కల్పన, ఆరాధ్య, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖా, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింహారావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోసం రక్షణ చిత్రం నుంచి ఈ పాట.

0: ఎప్పుడి పొడి పొడిప్పుడన్నదంట అచ్చట ముచ్చట.
1: ఈరమ్మతా కొలకడ బిందెనండి, నీళ్లు మోర్లేకపోతనేసాడు.
2: పోతే మానలే, మీ మామ కాపిచ్చొత్తా.
3: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి కష్టాలను కొని తెచ్చుకోకండి.
4: అభిరుచి కార్యక్రమంలో చివరిగా తల్లిదండ్రుల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, గీతం సీతారామశాస్త్రి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, పరసింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెల తేజ, గౌతమ్ కుమార్, అదిరా, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, అలాగే కర్నూలు మధురనగర్ నుండి కాటగారి ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ. అలాగే రంగారెడ్డి జిల్లా కర్తల నుండి కాన్గల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్. వీరందరి కోసం అభిరుచి కార్యక్రమంలో చివరిగా తల్లిదండ్రులు చిత్రం నుంచి

0: ఇంగ్లీషు నన్ను ఎలా కొట్టాలా అని కలగంటున్నావా? పాపం, కందిపోయేది నీ చెయ్యేనమ్మా.
1: కందిపోయేది నా చెయ్యి కాదు, నీ చెంప.
0: అమ్మో అమ్మో, కోపం వచ్చిందా?
1: నాతో పెట్టుకో మాకు, బీ కేర్ఫుల్.
0: అమ్మో దొర, కోనా కురుకుర్రు కుర్రో.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిన్నారి లోకం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో ఆదోని మండలం నాగనాథ్ హల్లి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: ఆదోని మండలం నాగనాథనహల్లి ప్రాథమికోన్నత పాఠశాల చిన్నారులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ మల్లాపు ఆనందరాజు, వ్యాఖ్యానం శ్రీమతి డి హసీనాబి. మన కార్యక్రమంలో ముందుగా వందే మాతరం అంటూ మన ముందుకు వస్తున్నారు ఉపేంద్ర, లింగమ్మ, ఇందు.

0: తెలుసుకోమ్మా నీవు తెలుగు బిడ్డ భావం ఓ తెలుగు బిడ్డ. ధర్మగుణానికి మించిన ధాన్యము లేదు, విద్య కన్న మించిన సంపద లేదు, పలు కంటే మాత్రం నీతి అని తెలుసుకో.
1: డి సమీర, అమ్మంటే నాకిష్టం అంటూ ఒక చిట్టి కవిత ముద్దు ముద్దుగా వినిపిస్తుంది, విందామా?
2: అమ్మంటే నాకిష్టం, అమ్మకు నేను ఎంతో ఇష్టం. కమ్మటి కథలు చెప్పేస్తుంది, గోరుముద్దలు తినిపిస్తుంది, బల్లోకెళ్ళి బిరాణ వస్తే బోలెడు ముద్దులు ఇచ్చేస్తుంది, ఓనమాలు దిద్దిస్తుంది, లెక్కలు ఎన్నో నేర్పిస్తుంది, దాగుడు మూతల ఆటల కంటే తాయిలమిచ్చి పంపిస్తుంది. అలసి అలిగి వల్లో చేరితే హాయిగా పాడి జోకొడుతుంది. అమ్మంటే నాకిష్టం, అమ్మకు నేను ఎంతో ఇష్టం.
1: కబీర్ కదీర్, ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ రైమ్ను చెప్తారంట, మరి విందామా?
3: ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ ఆల్ ద స్కై.
1: కుండ కుంభమున అనే గేయాన్ని వినిపిస్తానంటూ ముందుకొస్తుంది లింగమ్మ, మరి విందామా?
4: కుండ కుంభమన్న కొండ పార్వతమన్న నుప్పు లవణమన్న నోకటి కాదే, భాషలిట్టే వేరు పరతత్వం ఒక్కటే, విశ్వదాభిరామ వినురవేమ భావం. కొండ అన్న పర్వతమన్న ఒక్కటే, ఉప్పు అన్న లవణమన్న ఒక్కటే, భాషలు వేరైనా వస్తువును తెలిపే అర్థం ఒక్కటే, అలాగే రూపాలు వేరైనా పరతత్వం ఒక్కటే.
1: స్వతంత్రోత్సవం అనే దేశభక్తి గేయాన్ని ఉషా వంశీ పాడబోతున్నారు, మరి విందామా?
5: పవిత్ర భారత సవిక్య కోహ స్వతంత్ర

0: భూషణ్ సకలమత్ స్వాతంత్ర భారత జయ పతాకాన్ సోదరులారా మ్రొక్కండి నర్తలోచిన సర్తలోచిన పిశాచ దాశం నశించిందని ప్రపంచమంతా ప్రతిధ్వనింప స్వాతంత్ర శంఖాలూదండి.
1: పడవలు చేద్దాం రారండోయ్ అంటూ ఓ గేయాన్ని పాడి వినిపిస్తానంటుంది అశ్విని, విందామా?
2: రారండోయ్ రారండి పిల్లల్లారా రారండి, మొబ్బుల్లెక్కి వస్తున్న పడవలు చెయ్యగా రారండు, సముద్రాలలో నింపుకుని మేఘాలలో దాచుకుని చిటపటు చినుకులు రూపంలో మృపంగానే వస్తు ఆనందాలే అద్దులుగా ఆడుకుందాం రారండోయ్. కుండపోతులా కురుస్తూ వాగులు వంకులు దాటుతూ చెరువులు కూటకు నింపుతూ మీ ఇంగిట మూటకు కోస్తున్నాం.
1: రివ్వు రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా అనే దేశభక్తి గీతంను వినిపించడానికి మనం ముందుకొస్తున్నారు ఇందు, విశాలాక్షి, దివ్య. మరి విందామా?
3: రివ్వు రివ్వున సాగిపో

రంగు రంగుల జెండా, మన మూడు రంగుల జెండా. కాషాయ రంగురా త్యాగమునకు గుర్తురా, కాషాయ రంగురా త్యాగమునకు గుర్తురా. రండిరో ఓ యువకుల్లర జెండా ఎగరవేద, మన జెండా ఎగరవేద. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన మూడు రంగుల జెండా. తెలుపు రంగురా శాంతికి గుర్తురా, తెలుపు రంగురా శాంతికి గుర్తురా. రండిరో ఓ ఎల్ల జెండా ఎగరవేద, మన జెండా ఎగరవేద. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన మూడు రంగుల జెండా. ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుర్తురా, ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుర్తురా.

అశోక ధర్మ చక్రము ధర్మమునకు గుర్తుర. అశోక ధర్మ చక్రము ధర్మమునకు గుర్తుర. రండి రో పౌరుల జెండా ఎగరవేద్దాం, మన జెండా ఎగరవేద్దాం. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన మూడు

0: వేద్దాం.
1: వేద శాఖలు వెలిసనిచ్చుట అనే పద్యంను వినిపించడానికి మన ముందుకొస్తున్నాడు అంజి.
2: వేద శాఖలు వెలిసెనిచ్చట, ఆది కావ్యం బలరెనిచ్చట, బాధరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. భావం వేదాలు వాటి శాఖలు ఈ దేశంలో వెలిశాయి. ఆది కావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. ఎందరో మునులనుగన్న పుణ్యభూమి ఇది.
1: జవహర్లాల్ నెహ్రూ గురించి ఓ చిన్ని కవితను మీ ముందుకు చెప్పబోతున్నాడు అంజి.
2: చాచాజీ పుట్టినరోజు పిల్లలందరికీ పండుగ రోజు, చాచాజీ పుట్టినరోజు పిల్లలందరికీ పండుగ రోజు, చదివే పిల్లలు నవ్వులు సంతోషానికి నిలయాలు. చాచాజీ పుట్టినరోజు పిల్లలందరికీ పండుగ రోజు, చాచాజీ పుట్టినరోజు పిల్లలందరికీ పండుగ రోజు, రేపటి పౌరుల భవనాలు చాచా నెహ్రూ వచనాలు, రేపటి పౌరుల భవనాలు చాచా నెహ్రూ వచనాలు. ఆకలి బాధలు చూశాడు, ప్రాజెక్టు పునాది వేశాడు, సస్యశ్యామలం చేశాడు, జెండా నవ్వులు నింపాడు. చాచాజీ పుట్టినరోజు పిల్లలందరికీ పండుగ రోజు, చాచాజీ పుట్టినరోజు పిల్లలందరికీ పండుగ రోజు, పంచశీల ముద్దు అన్నాడు, శత్రుశాన్యం హద్దు అన్నాడు, దురాక్రమణ వద్దు అన్నాడు, రోజా పువ్వుని నవ్వాలన్నాడు. భారత జాతికి దాసోహం, దాసోహం నవ్వులకు దాసోహం.
1: హెలెన్ కెల్లర్ జీవిత విశేషాలు తెలియజేస్తానంటూ మన ముందుకొస్తున్నాడు వీరేంద్ర.
3: 1880లో అమెరికాలో జన్మించిన ఎలెన్ పుట్టుకతో అందరూ పిల్లలలాగే చూడగలిగేది, వినగలిగేది, మాట్లాడగలిగేది. ఎలెన్ మాట్లాడటం మొదలుపెట్టిన సమయంలో భయంకరమైన వ్యాధి ఒకటి వచ్చింది. ఆ వ్యాధి తీవ్రత ముందుగా ఆమె చూపును కబళించింది, ఆపై నెమ్మదిగా శ్రవణ శక్తిని, భాషణ శక్తిని మింగేసింది. ఎలెన్ మిగతా పిల్లల కంటే తెలివైందిగా గుర్తింపు పొందింది. తన నిస్సహాయత వల్ల తమ్ముళ్లను చెల్లెలను తిట్టేది కొట్టేది, తర్వాత తను చేసినది తప్పు అని గ్రహించి తనను తానే శిక్షించుకునేది. ఈ పరిస్థితిని గమనించి తల్లిదండ్రులు ఎలెన్ను అంద బదిర విద్యార్థులు పాఠశాలలో చేర్పించారు. అది ఆమె జీవితానికి మేలు మలుపు అవుతుందని వాళ్ళు అప్పుడు

గమనించలేదు. ఆ పాఠశాలలో సలీవన్ అనే ఉపాధ్యాయుని ఉంది. ఆమెకు పిల్లలంటే వల్ల మాలిన అభిమానం. అయితే ఈ చూడలేని వినలేని మాట్లాడలేని ఎలెన్ను విద్యావంతురాలిగా చేయడం ఎట్లా అనే ప్రశ్న ఆమెను నిరంతరం వేధించసాగింది. సలీవన్ స్వయంగా అందబదిర జీవితాన్ని అనుభవించింది. వాళ్ళ అవసరాలను తీరుస్తుంది. కానీ ఎలెన్ విషయంలో ఏ రకంగా ఆమెకు అక్షర జ్ఞానం కలిగించాలో ఆమెకు ఓ పట్టాన తట్టలేదు. ఎంత విపత్కర పరిస్థితికైనా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఎలెన్ సమస్యకు ఒక చక్కని పరిష్కారం ఆమె ఆడుకునే బొమ్మ రూపంలోనే దొరికింది. సలీవన్కు ఎలెన్ ఒక క్షణం కూడా తన ఆట బొమ్మను విడిచి ఉండేది కాదు.

0: తాలిబాన్ స్వయంగా అందా బదిర జీవితాన్ని అనుభవించింది, వాళ్ళ అవసరాలను తీరుస్తుంది. కానీ ఎలెన్ విషయంలో ఏ రకంగా ఆమెకు అక్షరజ్ఞానం కలిగించాలో ఆమెకు ఓ పట్టాన తట్టలేదు. ఎంత విపత్కర పరిస్థితికైనా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఎలెన్ సమస్యకు ఒక చక్కని పరిష్కారం ఆమె ఆడుకునే బొమ్మ రూపంలోనే దొరికింది. సలివాన్కు ఎలెన్ ఒక క్షణం కూడా తన ఆట బొమ్మను విడిచి ఉండేది కాదు. ఆ బొమ్మ అంటే ఆమెకు ప్రాణం. ఒక రోజు సలివాన్ ఆ బొమ్మ పేరును ఎలెన్ ఆరా చేతి మీద వెళ్లతో రాసింది. ఆ పదం ఏదో స్పష్టంగా తెలియకపోయినా సంజ్ఞను గుర్తించింది. తర్వాత ఎలెన్ పేరును ఎలెన్కు ఇష్టమైన వాటిని వేళ్లతో ఆమె ఆరచేతి మీద రాసింది. సలివాన్ ఆ తమాషా ఆట ఎలెన్కు ఎంతో నచ్చింది. చాలా వేగంగా ఎంతో ఇష్టంగా ఎన్నో మాటలను నేర్చుకున్నది ఎలెన్. అవి నేర్చుకోవడం ఎలెన్ ఈ ప్రపంచం పట్ల ప్రేమను అభిమానాన్ని ఆరాధనను పెంచింది. సలివాన్ ఈ వరవడిని బ్రెయిలీ లిపి వైపు మళ్ళించి అక్షరాలను పదాలను ఎలెన్కు పరిచయం చేసింది. ఇదిలా ఉండగా హఠాత్తుగా ఒకరోజు ఎలెన్ నోటి నుంచి ఏవో కొన్ని శబ్దాలు వేలువడ్డాయి. వాటిని కొంచెం అటు ఇటుగా సవరిస్తే ఈరోజు చాలా వేడిగా ఉంది అని వాటి అర్థం. ఈ సంఘటనను ఎలెన్ తన జీవితంలో మరిచిపోలేని అత్యంత మధురమైనదిగా వర్ణించింది. అక్షరాలు నేర్చుకొని చదవడం ప్రారంభించిన తర్వాత ఎలెన్కు పుస్తకాలే లోకంగా మారిపోయాయి. సలివాన్ ప్రోత్సాహంతో క్రేంబ్రిడ్జీ పాఠశాలలో చేరింది. ఎలెన్ పాఠశాలలో కళాశాలలో ఎప్పుడూ ప్రథమ స్థానంలో నిలిచేది. ఎలెన్ 1904లో బీఏ పూర్తి చేసిన ఎలెన్ బ్రెయిలీ లిపిలో నా ఆత్మకథ అనే పేరుతో తన జీవిత విశేషాలను రాసింది.
1: కొన్ని సామెతలు చెబుతానంటూ మన ముందుకు వస్తున్నాడు ఉపేంద్ర, విందామా మరి.
2: సంతోషం సగం బలం, ఘోరంత దీపం, కొండంత వెలుగు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఉన్న ఊరు కన్న తల్లి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కలిమిలేములు కావిడి కుండలు, ఎంత చెట్టుకు అంత గాలి. ఉట్టికగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరింది. సాగితే బండి, సాగకపోతే మొండి. అండ ఉంటే కొండ దాటగలం.
1: దయ అనే కథను చెబుతానంటూ మన ముందుకు వచ్చింది సమీర, మరి విందామా.
3: మంటల మధ్యన పాము ఉండగా రమణ రంగకు చెప్పగా రంగదయ తరచగా రంగ ఉత ఈయగా పాము బయటపడగా రమణ రంగ ఆనందించగా.
1: తెలివైన కాకి అనే కథను వినిపించడానికి మన ముందుకు వస్తున్నాడు అంజి, విందామా.
4: నక్క కాకి నోటిలోని ముక్కను చూసి కాజేయాలనుకుంది. కాకిని ఒక పాట పాడమని అడిగింది. వెంటనే కాకి ముక్కను కాలి కింద పెట్టుకొని కా కా అంది. ముక్క పడనందుకు నక్క ఆలోచించి కాకిని నాట్యం చేయమంది. టక్కున కాకి ముక్కును నోటితో పట్టుకొని నాట్యం చేసింది. మళ్ళీ నక్క ఆలోచించింది, ఈసారి కాకిని పాట పాడుతూ నాట్యం చేయమంది. వెంటనే కాకి ముక్క తిని పాట పాడుతూ నాట్యం చేసింది. కాకి తెలివికి నక్క నోరు తెరిచింది. కథ సమాప్తం.
1: కళ అనే కథను వినిపించడానికి మన ముందుకు వస్తున్నాడు వీరేంద్ర, విందామా.
5: హంసపై ఆకాశంలో ఎగురుతున్నట్లు గిరి కలగన్నాడు. అందమైన చందమామను చూసి అందుకోబోయాడు. చందమామను అందుకోలేక హంసంపై నుంచి జారిపడ్డాడు. కళ్ళు తెరిచేసరికి నేలపైన పడి ఉన్నాడు.
1: తొలకరి చిరుజల్లులు గేయంను వినిపించడానికి సమీర, స్నేహ మన ముందుకు వస్తున్నారు.
6: కిలకిల

0: ചിരുപ്പതവുളപ്പൈ പരവശിഞ്ചു നൗരം വിശ്വമെല്ല വെന്നരനോ വെതജല്ലേ നൗരം ഭരതമാതഹാരംലോ മരിയു ചുന്നരവ്വളം ധഗദ്ധകലു നരുദിശന ഏകജിമ്മേരവ്വളം രത്നഗർഭപദമുളപ്പൈ രവളിഞ്ചേ മൂലം വിശ്വാനിക്ക് നർത്തനഗതിനി വിവരിഞ്ചേ മൂലം పాలపుంతలందు వేగ పరుగులెత్తు గూవలం మంచితనం మనసులలో పంచిపెట్టు గూవలం భారతమ్మ బొమ్మరిండ పాలు పెరుగు భూవలం ఆనందము చేకూర్చే అమృతంపు భూవలం కిలకిల మను పిల్లలం తొలగరి చిరు జల్లులం అల్లరితో ఎల్లరిని అలరించే పిల్లలం.
1: ఏబిసిడి రైమ్ని పాడటానికి మనం ముందుకు వస్తున్నారు చిట్టి చిట్టి చిన్నారులు కబీర్ కదీర్, విందామా?

0: ఒక పద్యం పాడతానంటూ మన ముందుకు వస్తుంది డి సమీరా, విందామా.
1: తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. భావం: తల్లిదండ్రి మీద ప్రేమ లేని కుమారుడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే, పుట్టలోన చెదలు పుడతాయి చనిపోతాయి. తల్లిదండ్రి మీద ప్రేమ లేని కుమారుడు కూడా చెదలతో సమానం.
0: ఇంతవరకు మీరు ఆదోని మండలం నాగనాథనహల్లి ప్రాథమికోన్నత పాఠశాల చిన్నారులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ మల్లాపు ఆనందరాజు, వ్యాఖ్యానం శ్రీమతి డి హసీనాబీ.

శ్రోతలు, ఇంతవరకు ఆదిని మండలం నాగనాథన్ హల్లి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.

హై హై నాయక చిత్రం నుంచి పాటను విన్నారు. ఇప్పుడు వినండి రేపటి పౌరులు చిత్రం నుంచి.

ఇంతటితో ఇవాళ చిన్నారి లోకం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ముందుగా ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి.
1: ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ముఖాముఖి వింటారు. హెపటైటిస్ కి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ రోజుని అంటే జులై 28ని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డేగా నిర్వహిస్తారు. హెపటైటిస్ బి వైరస్ కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారూచ్ శామ్యూల్ బ్లూంబర్గ్ గౌరవార్థం వరల్డ్ హెపటైటిస్ డేని జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో హెపటైటిస్ వ్యాధి గురించి మరింత అవగాహన కల్పించడం కోసం స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ కె శ్రవణ్ కుమార్, చీఫ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుగా ఎందరికో ఆరోగ్యాన్ని అందిస్తున్న డాక్టర్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు.
2: నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారము.
1: ఈ రోజున హెపటైటిస్ డేగా జరుపుకుంటాం. ఈ హెపటైటిస్ అంటే కాలేయ వ్యాధి అంటారు నార్మల్ గా, దీని గురించి కొంచెం వివరిస్తారండి.
2: హెపటైటిస్ అనగా కాలేయానికి వాపు. ఓకే, అసలు కాలేయము అంటే అనక చాలా మందికి మన ప్రజల్లో కాలేయ వ్యాధుల గురించి చాలా రుగ్మతలు లేదా మూఢనమ్మకాలు ఇలా చాలా ఉంటాయి. సో వీటినన్నింటినీ అధిగమించాలి అంటే కాలేయం గురించి బాగా తెలుసుకోవాలి. సో ఫస్ట్ కాలేయం ఎక్కడ ఉంటుందంటే మన కడుపులో పై భాగంలో కుడివైపున ఉంటుందన్నమాట. ఈ కాలేయం వల్ల మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. మిగతా ఆర్గాన్స్ లాగా అంటే కిడ్నీలు రెండు ఉంటాయి మనకు, కానీ అలా కాదు, మన బాడీలో కాలేయం ఒకటే ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇది. మనం తిన్న ఆహారాన్ని కరిగించేసి తర్వాత వ్యర్థాలను ఫిల్టర్ చేసి మోషన్ ద్వారా బయటికి పంపించడం కాలేయం ముఖ్య పని. అది కాకుండా చాలా మంది చాలా టాబ్లెట్స్ తీసుకుంటారు కదా, ఆ టాబ్లెట్స్ అనేటివి మెటబలైజ్ చేయడం అనేది ఈ కాలేయంకి ఇంకొక పని. అది కాకుండా మన బాడీలో ప్రోటీన్ సింథసిస్ అనేది ఈ కాలేయంలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ కాలేయం చెడిపోయినప్పుడు ఈ ప్రోటీన్ సింథసిస్ జరగకపోవడము, తర్వాత ఈ వ్యర్థాలను ఫిల్టర్ కాకపోవడము, ఈ డ్రగ్స్ యాక్షన్స్ అన్ని ప్రొలాంగ్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ హెపటైటిస్ అంటే అనక ఏదైనా సరే లివర్ కి వచ్చే వాపు, దాన్ని హెపటైటిస్ అంటాము.
1: ఓకే, అసలు ఈ హెపటైటిస్ లో ఎన్ని రకాలు ఉంటాయండి?
2: హెపటైటిస్ అనేవి ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. ఒకటి ఆల్కహాలిక్ హెపటైటిస్, వైరల్ హెపటైటిస్, ఇంకొకటి ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే నాన్ ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్ అంటారు.
1: ఓకే, అది ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటున్నారు, ఫ్యాటీ లివర్ అంటే ఏంటండి?
2: ఫ్యాటీ లివర్ అంటే అనక చాలా మందికి ఊబకాయము ఇటువంటి ఉన్న వాళ్లలో లివర్ లో ఫ్యాట్ చేరుతుందన్నమాట. ఆ లివర్ లో ఫ్యాట్ చేరి అది గ్రేడింగ్ అంటారు, అంటే ఫస్ట్ గ్రేడ్ ఇన్ సెకండ్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ ఇన్ థర్డ్ గ్రేడ్ కి అలా పెరుగుతున్న క్రమంలో లివర్ లో వాప్ వస్తుంది, దాన్ని నాన్ ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్ అంటారు. ఇది ఎక్కువ శాతం మంది ఊబకాయల్లో అంటే ఓవరైట్ ఉన్న వాళ్ళలో ఉంటుంది, కానీ మన లాంటి ఇండియన్ కంట్రీస్ లో చాలా మంది బరువు లేకపోయినా, ఎక్కువ బరువు లేకపోయినా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా దాన్ని లీన్ న్యాష్ అంటారు అన్నమాట. సన్నగా ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ వచ్చి దానివల్ల న్యాష్ అనేది రావచ్చు.
1: ఓకే, వైరస్ వల్ల కూడా వస్తుంది అంటున్నారు, ఆ వైరస్ ఏ రకంగా వెళ్తుందండి బాడీలోకి?
2: ప్రధానంగా వైరల్ హెపటైటిస్ అనేది హెపటైటిస్ వైరస్ అనే ఉంటాయండి. హెపటైటిస్ వైరస్ లో హెపటైటిస్ ఏ, బి, సి, ఈ అలా నాలుగు రకాలు చాలా ఇంపార్టెంట్ వైరస్ అన్నమాట.

0: ఈ వైరస్ లే కాకుండా మన బాడీలో ఏ వైరస్ ఇన్ఫెక్షన్స్ అయినా, అంటే సపోజ్ కొంతమందికి డెంగ్యూ జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం వల్ల కూడా అది లివర్ ని ఎఫెక్ట్ కూడా చేయొచ్చు, డెంగ్యూ హెప్టైటిస్ అంటారు. కొంతమందికి మలేరియా రావచ్చు, మలేరియా వల్ల కూడా లివర్ ఎఫెక్ట్ అవుతుంది, అది మలేరియల్ హెప్టైటిస్ అంటారు. సో ప్రధానంగా ఈ వైరల్ హెప్టైటిస్ అనేది ఇంపార్టెంట్. ఈ ఏ ఈ అనేవి ముఖ్యంగా అక్యూట్ హెప్టైటిస్ కాజ్ చేస్తుంది. అంటే ప్రధానంగా ఇవి కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు, ఇటువంటి వాటి వల్ల వ్యాప్తి చెందుతుంది అనమాట. సపోజ్ మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తాము, అక్కడ స్టేషన్స్ లో కానీ ఎక్కడైనా కలుషితమైన ఆహారం కానీ వాటర్ కానీ తీసుకోవడం వల్ల ఇవి వస్తుంది అనమాట. ప్రధానంగా ఈ ఏ అండ్ ఈ వైరస్ల వల్ల వచ్చే హెప్టైటిస్ చాలా వరకు తొందరగా తగ్గిపోతుంది. ఈ టైంలో వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది పెట్టదు అనమాట. కానీ హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి అనేవి మాత్రం మన బాడీలో వచ్చి అది ఎక్కువ రోజులు మన బాడీలోనే అలా ఉండి ఉండి ఉండి క్రానిక్ హెపటైటిస్ కి దారితీయవచ్చు.
1: ఓకే, హెపటైటిస్ వచ్చింది అనడానికి సింప్టమ్స్, బేసిక్ లక్షణాలు ఏంటండి?
0: చాలా మందికి పెద్ద లక్షణాలు కనపడవండి, ఆకలి తగ్గిపోవడము, కడుపు నొప్పి రావడము, జ్వరం రావడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, అన్నం సహించకపోవడము, ఇంకొంతమందికి పచ్చకామెర్లు కూడా వస్తాయన్నమాట. బట్ విపరీతమైన నీరసం అనేది వీళ్ళకు ఉంటుంది. అన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్ లాగా అనుకుని చాలా మంది ఈ క్రమంలో రారు హాస్పిటల్ కి. బట్ ఇది చాలా ఇంపార్టెంట్. యూరిన్ గనక కలర్ మారి దాంతోపాటు విపరీతమైన నీరసము, ఆకలి తగ్గిపోవడము, వాంతులు రావడం అంటే ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి టెస్టులు చేసుకుని మీరు చూసుకోవాలి.
1: హెపటైటిస్ రావడానికి మేజర్ కారణాలు ఏంటండి?
0: సపోజ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అనేది ఒక ఉంది, అది చాలా మంది ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు. కొంతమంది పొద్దున రాత్రి ఇంకా మార్నింగ్ లేచిన నుంచి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇలా ఆల్కహాల్ ఒక 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ తీసుకోవడం వల్ల ఆల్కహాలిక్ హెపటైటిస్ వస్తుంది అనమాట. సో దీనికి మెయిన్ కారణం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. అది కాకుండా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చేది మాత్రం మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, హెప్టైటిస్ ఏ, హెప్టైటిస్ ఈ అనేవి కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల వస్తుంది. ఇది కాకుండా హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి అనేవి ప్రెగ్నెంట్ మదర్ కనుక హెప్టైటిస్ బి గాని సి గాని పాజిటివ్ ఉంటే కడుపులో ఉన్న బేబీ కూడా సంక్రమించే అవకాశం ఉంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ లో రావచ్చు. అది కాకుండా కొంతమంది ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ యొక్క రేజర్స్ కానీ బ్రషెస్ కానీ మనం షేర్ చేసుకోవడం వల్ల కూడా మనకు రావచ్చు. అది కాకుండా అన్ప్రొటెక్టెడ్ సెక్చువల్ యాక్టివిటీ, దీనివల్ల కూడా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేవి కూడా వస్తాయి. అది కాకుండా మన బాడీలో మన ఇంట్లో ఎవరికైనా హెపటైటిస్ బి గాని హెపటైటిస్ సి గానే ఉంది, మన చేతికి పుండ్లున్నాయి, మనము దాని మీద వాళ్ళ యొక్క చెమట గాని వాళ్ళ యొక్క ఉమ్ము గాని పడితే మనకు సంక్రమించవచ్చు. సో ఎనీ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్స్ కెన్ లీడ్స్ టు హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి.
1: వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి?
0: వంశపారంపర్యంగా తక్కువ అండి, ఓన్లీ ప్రెగ్నెన్సీ మదర్ నుంచి బేబీకి వచ్చేదే ఉంటుంది.
1: సో ఎవరు ఎక్కువ ససెప్టబుల్ అండి, ఈ వ్యాధి ఎవరికి ఎక్కువగా వస్తుంది?
0: ఎవరికైనా రావచ్చండి, బట్ నార్మల్ పీపుల్ తో పోల్చుకుంటే డయాలసిస్ పేషెంట్స్ లేదా క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్, వీళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకు తొందరగా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది కాకుండా మిగతా పేషెంట్స్ లాగా వీళ్ళలో అన్ని లక్షణాలు కూడా మనకు కనపడవు అనమాట. సో ఈ పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా జనరల్ పబ్లిక్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, దాంతోపాటు కలుషితమైన ఆహారము తీసుకోకుండా ఉండడము, కలుషితమైన నీరు తీసుకోకుండా ఉండడము, ఇట్లాంటివి చేయాలి.
1: చాలా మంది చెప్పేది ఏంటంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడితే లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటారు, ఇది ఎంతవరకు నిజమండి?
0: యాంటీబయాటిక్స్ కూడా తగినంత మోతాదులోనే వాడాలి. అంటే డాక్టర్స్ మనకు ప్రిస్క్రైబ్ చేసింది 3 డేసా, 5 డేసా, 7 డేసా అని. ఒకసారి ఒకరికి వస్తుంది, ఇప్పుడు ఆ యాంటీబయాటిక్ వాడారు కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా డాక్టర్ గారిని సంప్రదించకుండా అదే యాంటీబయాటిక్స్ చాలా రోజుల నుంచి వాడుతూ ఉంటే ఎప్పుడైనా సరే ప్రాబ్లం అనేది వస్తుంది.
1: ఇప్పుడు లివర్ సిరోసిస్ అని, లివర్ క్యాన్సర్ అని ఉన్నాయి, ఈ రెండు వాటికి ఇప్పుడు మీరు చెప్తున్న హెపటైటిస్ కి మధ్య సంబంధం ఏదైనా ఉందండి?
0: ఈ అక్యూట్ హెపటైటిస్, క్రానిక్ హెపటైటిస్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ అక్యూట్ స్టేజ్ నుంచి కొంతమందికి క్రానిక్ స్టేజ్ లోకి వెళ్తారు. ఈ క్రానిక్ హెపటైటిస్ అంటే ఆ వైరస్ మన బాడీలోనే ఉండి మనకు ఎటువంటి లక్షణాలు చూపించకుండా మన లివర్ ని స్లోగా డామేజ్ చేస్తూ వస్తుంది. అట్లాంటప్పుడు వీళ్ళు లివర్ సిర్రోసిస్ లాగా బయటకు వస్తుందన్నమాట. లివర్ సిర్రోసిస్ అంటే లివర్ బాగా గట్టిపడడం. లివర్ గట్టిపడడం వల్ల మన బాడీలో లివర్ లోంచి రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల లివర్ చేయాల్సిన పనులన్నీ చేయలేదు. అంటే వాళ్ళ వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయలేకపోవడము, ప్రోటీన్ ని సింథసిస్ చేయలేకపోవడము, ఇట్లాంటి ఇబ్బందులు అనేవన్నీ వస్తాయి. అటువంటి పేషెంట్స్ కి లివర్ సిర్రోసిస్ స్టేజ్ లో లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళ వాపులు రావడము, తొట్టెలో నీరు చేరు.

0: అవ్వడము, పచ్చకామెర్లు ముదిరిపోవడము, తర్వాత రక్తపు వాంతులు అవ్వడము, మోషన్ లో రక్తం అవ్వడము, ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. కొంతమందికి ఈ సిర్రోసిస్ స్టేజ్ లో కూడా కనపడకుండా ఒకేసారి లివర్ లో క్యాన్సర్ లాగా, దాన్ని హెపటోసెల్యులర్ కార్సినోమా అంటాము, ఆ క్యాన్సర్ స్టేజ్ లోనే బయటకు కనపడుతుంది. ఒక పేషెంట్ ని చూశాను, ఆ కుర్రవాడు కడుపు నొప్పి పచ్చకాయలు వచ్చాయని చెప్పి నా దగ్గరకు వచ్చారు. నేను ఆ అబ్బాయికి పరీక్షలు చేసి చూడగా ఆ అబ్బాయికి హెపటోసెల్యులర్ కార్సినోమా ఉంది. అంత చిన్న కుర్రవాడికి ఎందుకు కార్సినోమా ఉందని చూడగా ఆ అబ్బాయి హెపటైటిస్ బి వైరస్ వచ్చింది. ఇంట్లో వాళ్ళకి అందరికి టెస్ట్ చేయగా వాళ్ళ మదర్ ఫాదర్ అందరు హెపటైటిస్ బి పాజిటివ్ అన్నమాట. సో ఆ అబ్బాయికి చిన్నప్పుడు వాళ్ళ మదర్ నుంచి గర్భంలోనే సంక్రమించి అలాగే ఉండి ఉండి ఉండి లివర్ అంతా ఇబ్బంది పెట్టి ఒకేసారి క్యాన్సర్ లాగా బయటకు వచ్చింది.
1: మరి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి హెపటైటిస్ బి వైరస్ ఉంది అన్నారు, వాళ్ళలో సింప్టమ్స్ ఏమి లేవండి?
0: ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనేవి క్రానిక్ గా ఉంటాయి, అది మనం టెస్ట్లు చేసుకుంటే గానీ చాలా మందికి బయటకు కనపడవు అనమాట. సో అది అలాగే ఉండి ఉండి బాడీలో లివర్ ని స్లోగా ఇబ్బంది పెట్టి ఇబ్బంది డామేజ్ చేసి ఏదర్ సిర్రోసిస్ లాగా గానీ లేదా హెప్టోసెల్యులర్ కార్సినోమా లాగా గానీ బయటకి ప్రజెంట్ అవుతుంది.
1: ఎట్ ద ఎండ్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు జరుగుతుందండి?
0: ఈ సిర్రోసిస్ లో కూడా స్టేజెస్ ఉంటాయండి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. స్టేజ్ 1 అండ్ 2 లో లివర్ ఫంక్షన్స్ కొన్ని బానే ఉంటాయి, బట్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 వచ్చేటప్పటికి డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటారు. ఇది ఇంకా లివర్ ఫెయిల్యూర్ స్టేజ్ అన్నమాట.
1: ఓకే, లివర్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఇస్ దేర్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి?
0: ఇప్పుడు ఈ ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ సిరోసిస్ వచ్చింది, ఇప్పుడు ఆల్కహాలిక్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్కహాల్ మానేస్తే లివర్ సిరోసిస్ స్టేజ్ నుంచి కూడా వెనక్కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. బట్ మిగతా ఇంకా వెనక్కి వచ్చే అవకాశం లేదు అన్నప్పుడు, ఎండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మనకు ఆప్షన్ అన్నమాట. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కనుక లివర్ మార్చుకోవడం. సో మన బాడీలో ఒకటే ఆర్గన్ ఉందన్నాము, సో ఎలా మార్చుకుంటాము అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అని, కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అని. లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మన ఇంట్లో వాళ్ళు కానీ మన బంధువులు కానీ ఎవరైనా వాళ్ళ లివర్ ని మనకు కొంచెం డొనేట్ చేస్తే అంట అనేది మనం టెస్ట్ చేసుకుని కొంత పార్ట్ మాత్రమే తీసుకుంటాము. ఆ తర్వాత ఆ తీసుకున్న లివర్ మన బాడీలో గ్రో అయ్యి నార్మల్ స్టేజ్ కూడా వస్తుంది. మనకి ఇచ్చిన వాళ్ళలో కూడా లివర్ గ్రో అయ్యి నార్మల్ స్టేజ్ కు వస్తుంది. దానివల్ల అపోహలు పడాల్సిన అవసరం లేదు, నేను లివర్ ఇస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం వస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది మన ఇంట్లో వాళ్ళు మన బంధువులు మనకి ఇచ్చే స్టేజ్ లో లేనప్పుడు కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ లివర్ మనకు సూట్ అయితే కనుక మనం తీసుకుని అప్పుడు మొత్తం లివర్ మనకు వస్తుంది కాబట్టి మన బాడీలో లివర్ చేసే పనులన్నీ ఆ కొత్త లివర్ పనిచేస్తుంది కాబట్టి మళ్ళీ మనం నార్మల్ పేషెంట్స్ లాగా అయిపోతాము.
1: ఓకే, సో లివర్ కి రీజనరేషన్ ప్రాపర్టీ అనేది ఉంది?
0: ఉంటుంది. అంటే ఇప్పుడు హెపటైటిస్ లో లివర్ డామేజ్ అయితే ఖచ్చితంగా ఆ డామేజ్ ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే, సపోజ్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఆల్కహాల్ రోజు తీసుకొని తీసుకొని తీసుకొని లివర్ డామేజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్కహాల్ ఆపితే లివర్ ఖచ్చితంగా రీజనరేట్ అవుతుంది. అంటే ఫర్దర్ డామేజ్ కాకపోతే లివర్ కంపల్సరీగా రీజనరేట్ అయ్యి నార్మల్ స్టేజ్ కి అయితే వస్తుంది.
1: ఓకే, ఇప్పుడు ప్రొలాంగ్డ్ హెపటైటిస్ ఉందనుకోండి, దీర్ఘకాలంగా ఒకరు హెపటైటిస్ తో బాధపడుతున్నారు, వాళ్ళకి లివర్ కాకుండా అదర్ ఆర్గాన్స్ లైక్ ప్యాంక్రియాస్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఇవి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
0: ఇప్పుడు లివర్ క్రానిక్ హెపటైటిస్ లోకి వెళ్లిపోయి తర్వాత సిర్రోసిస్ ఆఫ్ లివర్ స్టేజ్ లోకి వస్తే ఖచ్చితంగా మిగిలిన ఆర్గాన్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే లివర్ చేసే ఫంక్షన్స్ ఆల్మోస్ట్ 500 పైనే ఉంటాయన్నమాట, ఇంపార్టెంట్ ఫంక్షన్స్. సో అన్ని ఆర్గాన్స్ ని సమయంలో పెట్టుకోవడము ఇట్లాంటివి కూడా మోస్ట్ కామన్ గా వీళ్ళకు కిడ్నీస్ అఫెక్ట్ అవుతా ఉంటాయి. దాన్ని హెపటోరినల్ సిండ్రోమ్ అంటాము. దాంట్లో క్రియాటినిన్ పెరిగిపోవడము, యూరిన్ తగ్గిపోవడము ఇట్లాంటివి జరుగుతుంది. కొంతమందికి హెపాటిక్ ఎన్కెఫలోపతి అంటాం, అంటే వీళ్ళు మగతగా అయిపోవడము, మత్తుగా అయిపోవడము, గుర్తుపట్టకపోవడము, మార్నింగ్ తిక్కు నిద్రపోతూ ఉంటారు, రాత్రి అంతా మేల్కొని ఉంటారు, అలా బ్రెయిన్ అఫెక్ట్ అవడం గాని తర్వాత ఈ కిడ్నీస్ అఫెక్ట్ అవడం గాని జరుగుతూ ఉంటుంది.
1: ఓకే, ఇప్పుడు డయాబెటిస్ కి ఈ హెపటైటిస్ కి ఏమైనా సంబంధం ఉందండి?
0: అంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని చెప్పాను కదండి, చాలా మందికి డయాబెటీస్ ఉన్న వాళ్లకు ఫ్యాటీ లివర్ ఉంటుంది. దాంతోపాటు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనేవి కూడా పెరిగితే ఈ ఫ్యాటీ లివర్ స్టేజెస్ అనేది పెరిగి నాన్ ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్ అంటారు, నాష్ అంటారు. ఆ నాష్ నుంచి ఫర్దర్ గా వాళ్లకు సిర్రోసిస్ ఆఫ్ లివర్ వచ్చి తర్వాత హెపటోసెల్యులర్ కార్సినోమాకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళందరూ మెయిన్ గా ఇంపార్టెంట్ టెస్ట్ చేసుకుని ఫ్యాటీ లివర్ ఉందా లేదా చూసుకుని దాన్ని బట్టి వెయిట్ కంట్రోల్ చేసుకోవడము, షుగర్ ని కంట్రోల్లోకి పెట్టుకోవడము, కొలెస్ట్రాల్ అవన్నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడము చేస్తే ఈ నాష్ స్టేజ్ నుంచి మళ్ళీ రివర్స్ అవడం గాని జరుగుతుంది.
1: ఈ వ్యాధికి చికిత్స విధానాలు ఏమంటండి?
0: అంటే ఇప్పుడు హెపటైటిస్ అంటాం, హెపటైటిస్ అయితే అక్యూట్ హెపటైటిస్ స్టేజ్ లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి సపోర్టివ్ థెరపీ అంటాం. అంటే పేషెంట్ కి మంచి ఆహారాన్ని ఇవ్వడము, దాంతోపాటు ఈ టైంలో వాళ్లకు

0: గ్లూకోజ్ అనేది ఎక్కువ కావాలి. షుగర్ పేషెంట్స్ కాకపోతే కనుక బాగా కొబ్బరి నీళ్ళు తీసుకోవడము, ఓఆర్ఎస్ తీసుకోవడము, గ్లూకోజ్ వాటర్ తీసుకోవడము, మనం అందరిలా కాకుండా ఈ టైంలో వాళ్ళకి వాంతులు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం స్మాల్ ఫీడ్స్ మోర్ ఫ్రీక్వెంట్ గా తీసుకుంటూ ఉండాలి. అంటే అందరు 3 పూట్ల తింటే మనం 6 పూట్ల తినాలి, అందరు తినే మోతాదులో కొంచెం కొంచెంగా తీసుకుని ఈ టైం ఇలా కంటిన్యూ అయితే ఈ అక్యూట్ హెపటైటిస్ స్టేజ్ నుంచి బయటకు వచ్చేస్తారనమాట. అదే క్రానిక్ హెపటైటిస్ అయిపోయి లివర్ సిరోసిస్ స్టేజ్ కి వస్తే మాత్రం వీళ్ళకు ఉప్పు తగ్గించుకుని తినమని చెప్తాము, నూనె నెయ్యి తగ్గించుకోమని చెప్తాము. ఈ లివర్ ఫంక్షనింగ్ పోయింది కాబట్టి ప్రోటీన్ మన బాడీలో సింథసిస్ కాదు కాబట్టి మంచి ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాం. అంటే గుడ్లు, పన్నీరు ఇటువంటివి బాగా తీసుకోమని చెప్తాం.
1: ఇప్పుడు హెపటైటిస్ లేకపోతే పచ్చకామెర్లు వీటిల్లో ఆహార విషయంలో చాలా అపోహలు ఉంటాయి, వాటిని తీరుస్తారండి?
0: మనకు సొసైటీలో జాండీస్ వచ్చిందని కానీ వీళ్ళకందరికీ ఫుడ్ అన్ని మార్చేసి ఖాళీగా ఉంచుకోమని చెప్పి ఓన్లీ పర్టికులర్ మజ్జిగ, పెరుగన్నం ఇట్లాంటివే పెడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదండి. ఈ అక్యూట్ హెపటైటిస్ స్టేజ్ లో అన్ని తీసుకోవచ్చు, వాళ్లకు వాంతులు లేనంత వరకు ఏదైనా తీసుకోవచ్చు, బట్ నూనె నెయ్యి తగ్గించుకుని తీసుకోమని చెప్తాము. అదే జాండీస్ ఎంతున్నా కూడా వాళ్లకు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఓన్లీ ఆయిల్, ఫ్యాట్ తప్ప మిగతావన్నీ తీసుకోవచ్చు. అదే లివర్ సిరోసిస్ వాళ్ళు వచ్చి జాండీస్ వచ్చినా కూడా వాళ్ళకు మంచి ప్రోటీన్ డైట్ ఇవ్వాలి, దాంతోపాటు గుడ్లు, పన్నీరు, పెరుగు, అన్నము అన్ని బాగా పెట్టాలి. అండ్ ఆయిల్ మాత్రం తగ్గించి పెట్టాలి. అండ్ సిరోసిస్ వాళ్ళకైతే ఉప్పు కూడా తగ్గించి పెట్టాలి.
1: ఓకే, ఇప్పుడు మాక్సిమం యూత్ అంతా జంక్ ఫుడ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ జంక్ ఫుడ్ కి ఈ లివర్ డిసీజెస్ కి ఏమైనా కనెక్షన్ ఉందంటారు?
0: నేను ఇందాక చెప్పాను కదండి ఫ్యాటీ లివర్ అనేది. ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ మంది ఊబకాయం అంటే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ పేషెంట్స్ లో ఉంటుంది అనమాట. వీళ్ళందరికీ ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవడము, హై కార్బోహైడ్రేట్ టైప్ తీసుకోవడము, అన్ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మిల్క్, బ్రెడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది. దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలంటే ఈ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసేయాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నింటినీ అవాయిడ్ చేసేయాలి. అండ్ రోజు వ్యాయామం ఉండాలి, 40 నుంచి 45 నిమిషాల వరకు వారానికి 5 రోజులు కంపల్సరీగా వ్యాయామం చేస్తే అప్పుడు ఈ ఫ్యాటీ లివర్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు.
1: ఓకే, అసలు ఈ ఫ్యాటీ లివర్ కావచ్చు లేకపోతే హెపటైటిస్ కావచ్చు, ఈ వ్యాధి ఉంది అని ఫస్ట్ స్టేజ్ లోనే తెలుసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి?
0: ఈ అక్యూట్ హెపటైటిస్ స్టేజ్ లో అయితే కనుక వీళ్ళకందరికీ కడుపు నొప్పి, జ్వరము, పచ్చకామెర్లు, ఆకలి తగ్గిపోవడము, వాంతులు ఉంటాయి కాబట్టి ఆ స్టేజ్ లో మనము లివర్ ఫంక్షన్ టెస్ట్లు అంటాము, తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ ఇవి చేసుకుని వాళ్ళకు ఎట్లుంది ఏంటి అని మనం కనుక్కోవచ్చు అనమాట. అదే క్రానిక్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి క్రానిక్ లో ఉంటే మాత్రం వాళ్లకు లక్షణాలు ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ మనం టెస్ట్లు చేసి వాళ్ళకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉంది అంటే ఇంకా ఫర్దర్ టెస్ట్ చేసి మన బాడీలో వైరస్ లోడ్ ఎంత ఉంది అని చూసుకుని వాళ్ళకి మందులు స్టార్ట్ చేస్తే కనుక చాలా బాగా రికవరీ ఉంటుంది.
1: ఓకే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి ఏ విషయంలోనైనా. ఈ విషయంలో కూడా హెపటైటిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే,
0: ఇప్పుడు ఆల్కహాలిక్ హెపటైటిస్, ఆల్కహాలిక్ హెపటైటిస్ వాళ్ళకి ఆల్కహాల్ అవాయిడ్ చేస్తే హెపటైటిస్ తగ్గిపోతుంది. సో దానికి ప్రివెన్షన్ వచ్చి ఆల్కహాల్ అబ్స్టినెన్స్ అంటే ఆల్కహాల్ మానేస్తే వీళ్ళు ఖచ్చితంగా రికవర్ అయిపోతారు. నెక్స్ట్ న్యాష్, న్యాష్ అంటే ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే నాన్ ఆల్కహాలిక్ స్టేట్ హెపటైటిస్. దీనికి ఇందాక అనుకున్నాం కదా జంక్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ అవన్నీ మానేసి వెయిట్ తగ్గించుకుని ప్రతిరోజు వ్యాయామం, వారానికి 5 రోజులు వ్యాయామం చేసి కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్లో, షుగర్ కూడా కంట్రోల్లో ఉంచుకుంటే ఈ న్యాష్ నుంచి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైరల్ హెపటైటిస్, వైరల్ హెపటైటిస్ కి ఇందాక అనుకున్నట్టు కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు తగ్గించేసుకుని అండ్ అందరితో పాటు మనం షార్ప్ ఆబ్జెక్ట్స్ ని షేర్ చేసుకోకుండా, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఇట్లాంటివన్నీ చేయకుండా ఉంటే కనుక వీటి నుంచి మనం తీసుకోవచ్చు. అది కాకుండా హెపటైటిస్ బి కి వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ ఏ కి కూడా వ్యాక్సిన్ ఉంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ పుట్టంగానే అందరికీ 3 డోసెస్ తీసుకోవాలండి, పుట్టినప్పుడు వెంటనే. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లో ఇస్తున్నారు. అది కాకుండా కొంతమంది పేషెంట్స్ ఎక్కువ రిస్క్ లో ఉంటారు, లైక్ క్యాన్సర్ కీమోథెరపీ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, వీళ్ళందరూ కూడా కంపల్సరీగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంటే వీళ్ళకు హెపటైటిస్ బి రాకుండా ఉంటుంది.
1: ఓకే, ఇప్పుడు పుట్టిన వెంటనే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఇప్పుడు నేను పుట్టిన స్టేజ్ లో ఆ టైంలో హెపటైటిస్ బి వ్యాక్సిన్ లేదు, ఇప్పుడు మేము తీసుకోవాలి అనుకుంటే ఎలా ఉంటుందండి?
0: ఇప్పుడు మీరు కంపల్సరీగా హెపటైటిస్ బి టెస్ట్ చేసుకుని హెపటైటిస్ బి మనకు లేదు అంటే కనుక 3 డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలండి. 3 డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక మనం 100% ప్రొటెక్షన్ ఉంటుంది, మనకు ఏం ప్రాబ్లం ఉండదు. అప్పుడు మన ఇంట్లో ఎవరికి హెపటైటిస్ బి వచ్చినా మనం ఇబ్బంది కాకుండా ఉంటాం అనమాట.
1: ఓకే, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఇస్ డిటెక్టెడ్ విత్ హెపటైటిస్ వైరస్, వైరస్ ఆ బేబీకి రాకుండా ఉండాలి అనుకుంటే,
0: ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కి హెప్టైటిస్ బి వైరస్ కనిపిస్తే కనుక వాళ్లకు కొన్ని టెస్టులు చేసి వైరస్ ఎంత మోతాదులో ఉందో టెస్ట్ చేసుకుని వైరస్ కనుక ఎక్కువ మోతాదులో ఉంది బేబీకి సంక్రమిస్తుంది అనుకుంటే కనుక కొన్ని మందులు పెడతామండి. ఆ మందుల వల్ల బేబీకి రాకుండా ఉంటుంది. బేబీ పుట్టిన వెంటనే మళ్ళీ బేబీకి వ్యాక్సిన్ తీసుకుంటుంది.

0: ఉండాక అప్పుడు మదర్ నుంచి బాగా ప్రొటెక్షన్ లో ఉంటారు వీళ్ళు.
1: ఓకే.
0: ఆల్ ఓవర్ ద వరల్డ్ 6 మంది హెపటైటిస్ వైరస్ సంక్రమిస్తే వాళ్ళలో ఒకరికి మాత్రమే నాకు హెపటైటిస్ ఉంది అని తెలుస్తుంది, మిగిలిన 5 మందికి తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే సరిగ్గా టెస్టులు చేసుకోకపోవడం వల్ల లేదా లక్షణాలను పట్టించుకోకపోవడం వల్ల. ఇలా ఉండగా వీళ్ళు అలాగే క్రానిక్ హెపటైటిస్ స్టేజ్ లోకి వెళ్లి లివర్ సిరోసిస్ లోకి వెళ్లి లివర్ క్యాన్సర్స్ తెచ్చుకుంటున్నారు. సో కాబట్టి మనం అందరం టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకుని మనకుంటే దానికి సరైన మందులు ఉన్నాయి. ఇంతకుముందు హెపటైటిస్ సి హెపటైటిస్ బి వస్తే మందులేమి లేవు, వస్తే ఆల్మోస్ట్ చనిపోవాల్సిందే అనుకునే స్టేజ్ ఉండేది. హెపటైటిస్ సి కి మంచి మందులు వచ్చాయి. 3 నుంచి 6 నెలలు మందులు తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అనేది దొరుకుతుంది. సో కంప్లీట్ క్యూర్ అవుతున్నప్పుడు మనం టెస్ట్ చేసుకుని మందులు వాడుకుంటే ఈ సిర్రోసిస్ స్టేజ్, ఈ హెప్టోసెల్లర్ కార్సినోమా స్టేజ్ మనం అవాయిడ్ చేయొచ్చు.
1: సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేయాల్సిన పనిని గనక సక్రమంగా చేస్తే ఈ వ్యాధి పరంగా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు, తగ్గించుకోవచ్చు అంటారు. థ్యాంక్ యూ సార్, మీ వెరీ వాల్యుబుల్ టైం ని ఆకాశవాణి శ్రోతల కోసం వెచ్చించి ఇంత చక్కటి ఆరోగ్యపరమైన అంశాలని చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయి అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా హైదరాబాద్ వనస్థలిపురం శ్రోతలు దోర్నాల బాలరాజు, రేణుక వీరు కోరుతున్నారు చందమామ ఈ చిత్రానికి. ఆశా భోంస్లే, కెఎం రాధాకృష్ణన్ పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం కెఎం రాధాకృష్ణన్.
3: ధీమ్ ధనక ధీమ్ తడిడ దక ధీమ్ ధనక ధీమ్.

0: తరువాత ఎద్దుమైలారం శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరు కోరుతున్నారు స్వర్ణకమలం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లు.

విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ వీరు కోరుతున్నారు. మిర్చి ఈ చిత్రానికి అనిత విజయప్రకాష్ పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

కార్యక్రమంలో తర్వాత నెల్లూరు జిల్లా తాటిపట్టి గ్రామం నుంచి జనార్దనరావు వనజమ్మ వెంకట్ భావన ఇంకా సోమనాథం వీరు కోరుతున్నారు బావగారు బాగున్నారా. ఈ చిత్రానికి మనో సుజాత పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

విశాఖపట్నం శ్రోత లక్ష్మీ విశాల్ వీరు కోరుతున్నారు వాన ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

తరువాత పుట్టపాక శ్రోతలు శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భవిత, రామానుజమ్మ, నీలేంద్ర, హరిణి వీరు కోరుతున్నారు గోరింటాకు. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

తరువాత మేజర్ చంద్రకాంత్. ఈ చిత్రానికి చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన గురుచరణ్. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత అవనిగడ్డ, దక్షిణ చిరువూరు లంక నుంచి ఎస్పి సుబ్రహ్మణ్యం. వీరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా అభినందన. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఆత్రేయ. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ, శ్యామ్, సాయిరామ్, తనూజ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కొరకుపై ఈ పాట.

గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు చిరంజీవి గారు తిరుపతి నుంచి. అండ్ అలాగే ఎక్కడి నుంచి పంపించారు, మామిడి గుంటపల్లి నుంచి పంపించారు, చిత్తూరు జిల్లా అట, కన్నయ్య గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఆ వంతెనలు వర్షిస్తాయి అని నేను బుక్లో చదివాను అంటూ పంపించారు. ఓ నైస్ అండి. సో ఎవరు, పద్మ గారు ఎల్లాపురం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్తో. అండ్ ఇండియా చైనా సరిహద్దు దగ్గర అంటున్నారు. ఓకే శ్రీనివాస్ రాజా గారు, బట్ అదైతే ఆన్సర్ కాదు. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే జమ్మూ కాశ్మీర్ అనమాట. మరి ఇది వాళ్ళు మన షో హర్వీళ్ళు. అండ్ త్వరలోనే మళ్ళీ నేను మీ అందరినీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा। ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నెల్లూరులో నిన్న సైకిళ్లను పంపిణీ చేశారు. నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 7,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను మంత్రి తన సొంత నిధులతో పంపిణీ చేశారు. రేషన్ కార్డుదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యావసర సరుకులను అందించడానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ కన్నబాబుతో కలిసి ఢిల్లీలో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫోరం ఎండీ అనిస్ జోసెఫ్తో నిన్న ఒప్పందం కుదుర్చుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారుడు వెయిట్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబుకు క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సాప్ చైర్మన్ రవినాయుడు అభినందనలు తెలిపారు. క్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి కీర్తి తీసుకురావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, మౌలిక వసతులు కల్పిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విలువిద్యా పోటీలను నిన్న వారు ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాలు రెండవ రోజు ఘనంగా జరుగుతున్నాయి. శాకంబరిగా దర్శనమిచ్చే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. శాకంబరి ఉత్సవాల సందర్భంగా భక్తులకు కదంబం ప్రసాదం పంపిణీ చేయనున్నారు. విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న వ్యాన్ను లారీ ఢీకొనడంతో బాలుడితో పాటు మరో ఇద్దరు మరణించారు. ఈ ఘటన విజయనగరం మండలం చెల్లూరులో నిన్న రాత్రి చోటు చేసుకుంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ రోజు కోస్తాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయుగుండం నేపథ్యంలో వాతావరణం అనుకూలంగా లేనందున రేపటి వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఈ రోజు ఉదయం 9:40 సమయంలో సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంతో 76,928 వద్ద కొనసాగగా, మరోవైపు నిఫ్టీ ప్రస్తుతం 24 పాయింట్ల లాభంతో 24,020 వద్ద ఉంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ 12:00 వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జే సమత. మరి సమయం చూసుకుంటే 11:11:25 అయితే అయిపోయిందనమాట. మన స్టూడియోస్ లో టైం అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఏ సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, సినిమా అంటే మనకి ఎప్పుడు కూడా ఒక 3 గంటలు కథ అంతే కదండి. హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, సో వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది, అండ్ మధ్య మధ్యలో పాటలు ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి, అండ్ చివరికి ది ఎండ్ అంటూ టైటిల్ కార్డ్తో సో ముగిసిపోతుంది అనమాట సినిమా. కానీ ఇప్పుడు కొన్ని జనరేషన్స్ నుంచి చూసినటువంటి సినిమాలు ఏంటి అంటే, ఒకే సినిమాని ఒక్కొక్కసారి చెప్పలేనంత పెద్ద కథ అనుకోండి, ఎన్నో పాత్రలు ఉంటాయి, అద్భుతమైన ప్రపంచం ఉంటుంది. సో వీటన్నింటినీ ప్రేక్షకుల ముందుకు ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా అలాగే తీసుకురావడానికి దర్శకులు ఎన్నో మార్గాలను ఎంచుకుంటున్నారన్నమాట. అదే మల్టీ పార్ట్ సినిమాలు లేదా సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారన్నమాట. అంటే ఒకే కథను 3 గంటల్లో చెప్పకపోతే ఏం చేస్తారు, దాన్ని 2-3 భాగాలుగా చెప్తారనమాట. సో అదే ట్రెండ్ మరి తెలుగు సినిమాలు కూడా అందిపించుకుందనమాట. అలా వచ్చిన ఆ సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఈరోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

0: Jyoti FM 101.3.
1: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా. పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
2: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
1: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
2: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
1: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
2: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
1: నిజమేరా. ఓకే, అయితే ఫ్రూట్ సలాడును అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
3: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

ఎస్, మరి ఒకటే సినిమా అంటే ఒక్కసారి ఒకే కథ కాకపోవచ్చు, బట్ కాకపోతే ఏంటంటే దాన్ని రెండు మూడు భాగాలుగా తీసినటువంటి కొన్ని కంటిన్యూషన్ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం కదా. ఇందులో మొదటిగా చెప్పాలి అంటే 2015లో రిలీజ్ అయినటువంటి బాహుబలి ద బిగినింగ్ అనే సినిమా, అండ్ అలాగే 2017లో ఈ పార్ట్కి అంటే ఈ సినిమాకి నెక్స్ట్ పార్ట్

బాహుబలిది కంక్లూజన్ అని రిలీజ్ అయిందనమాట. సో ఈ సినిమాలో చిన్నప్పటి నుంచి కూడా ఒక చిన్న ఒక పెద్ద జలపాతాన్ని దాటాలన్నటువంటి కళతో పెరిగినటువంటి యువకుడు అసలు ఎలా రాజ్యాన్ని పొందాడు, తన కన్న తల్లిని ఎలా కాపాడుకున్నాడు, ఇలాంటి కథాంశంతో ఈ సినిమా అయితే సాగుతుందనమాట. అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు రూపొందించినటువంటి ఈ రెండు సినిమాలు కూడా భారతీయ సినిమా చరిత్రనే మార్చేశాయి. అండ్ అప్పట్లో ఫస్ట్ పార్ట్లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ఏం చేశారు, అండ్ రెండో భాగం విడుదలయ్యేంత వరకు కూడా స్టోరీ ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఉత్కంఠ అందరిలో రేపింది ఈ సినిమా. మరి ఇలా ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి అయితే నేను మీతో షేర్ చేస్తుంటాను. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ బాహుబలి అయితే వచ్చేసింది. దీపు రమ్య బెహర్ వాయిస్లో, ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందించిన, రామజోగేష్ శాస్త్రి గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: Bharti FM 101.3.
1: Bhadi, bhadi, bhadi, ra, bhadi.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. అండ్ అలాగే ఇలా అంటే పార్ట్స్ పార్ట్స్ గా వస్తున్నటువంటి సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ అలాగే ఒక సాధారణ కూలీ ఒక పెద్ద స్మగ్లర్ గా ఎలా మారాడు అన్నటువంటి కథాంశంతో తీసినటువంటి సినిమా పుష్ప ద రైజ్ 2021 లో వచ్చింది. అలాగే 2024లో పుష్ప ది రూల్ అని కూడా సినిమా రిలీజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా రాబోతుంది. అండ్ సో ఇలా అంటే పుష్పరాజ్ యొక్క తెలివితేటలు, ధైర్యం, అతను ఎదుర్కొన్నటువంటి అవమానాలు, అంతేకాదండి అధికారం, గౌరవం, కుటుంబం కోసం జరిగేటువంటి పోరాటం కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది తగ్గేదేలే అనే డైలాగ్ అంతే కదా. సో ఈ డైలాగ్ అయితే ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది కదండి. అండ్ మరి నెక్స్ట్ పార్ట్ కూడా విడుదలకి సిద్ధమవుతూ ఉన్న ఆ సినిమా పైన కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి నేనైతే మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఒకటే సినిమా కాకపోయినా, ఒకసారి కథ కొనసాగింపు కాకపోయినా కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ వచ్చినటువంటి సినిమాల్లో భాగంగా హిట్ ఈ సినిమా గురించి కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో దీంట్లో హిట్ ఫస్ట్ కేసు వచ్చేసి 2020లో రిలీజ్ అయింది. అలాగే హిట్ ద సెకండ్ కేస్ అనేటువంటి సినిమా 2022లో రిలీజ్ అయింది. అండ్ హిట్ ద థర్డ్ కేస్ అంటూ 2025లో రిలీజ్ అయింది అనమాట. అండ్ ఈ సినిమా ఇప్పుడు నేను చెప్పినట్టుగా డిఫరెంట్ పార్ట్స్, అంటే ఒక కథకి కొనసాగింపు కాదు, బట్ మేబీ ఎక్కడైనా ఒక చోట ఒక చిన్న లింక్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఒకే యూనివర్స్లో వేర్వేరు పోలీసు అధికారుల దర్యాప్తులతో రూపొందుతున్నటువంటి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్గా చెప్పుకోవచ్చు. ప్రతి భాగంలో కూడా కొత్త కథ, కొత్త హీరో, అలాగే కొత్త కేస్ అండ్ ఇన్వెస్టిగేషన్తో ఈ సినిమాలు అయితే సాగుతున్నాయి. అండ్ అలాగే ఇంకొక సినిమా గురించి కూడా మనం చెప్పుకోవాలి అంటే ఒక మిస్టరీ అడ్వెంచర్ చిత్రాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ కోవకి చెందుతుంది నిఖిల్ నటించిన కార్తికేయ సినిమా. సో ఈ పార్ట్ 2014లో రిలీజ్ అయింది. అండ్ అలాగే 2022లో కార్తికేయ 2 అనేటువంటి సినిమా కూడా రిలీజ్ అయింది అనమాట. సో ఈ కథలు అంటే ఈ చిత్రాలు ఏంటంటే మన పురాణాలు, చరిత్ర, ఆధునిక అన్వేషణను కలిపి రూపొందించినటువంటి చిత్రాలు ఇవి. ఒక మెడికల్ విద్యార్థి సైన్స్ వర్సెస్ మూఢనమ్మకాల గురించి చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ ఒక పార్ట్ అయితే, మన పురాణాలను బేస్ చేసుకుని చేసేటువంటి పరిశోధనలు కలిపి అడ్వెంచరస్గా తీసినటువంటి సినిమా మరొకటి అనమాట. సో మరి ఇలాంటి మరికొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా నేను మీతో అయితే షేర్ చేస్తుంటాను. అండ్ మీరు కూడా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి సినిమాలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్గా అంటే ఒకటే స్టోరీ అయినా కాకపోయినా ఇలా కొనసాగింపుగా వచ్చేటువంటి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో అందులో మరొక సినిమా కూడా ఉందన్నమాట 2024లో రిలీజ్ అయినటువంటి హనుమాన్. సో మరి ఈ సినిమాకి నెక్స్ట్ సీక్వెల్గా హనుమాన్ జై హనుమాన్ అంటూ సినిమా అయితే రాబోతుందన్నమాట. సో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రూపొందుతున్నటువంటి ఈ చిత్రాలు మన భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్నాయన్నమాట.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మరి ఇలాంటి ఇంకా కొన్ని ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట సినిమాలు. సో వాటిలో భాగంగా చెప్పాలంటే సలార్, సో సలార్ పార్ట్ 1 ద సీజ్ ఫైర్ 2023లో రిలీజ్ అయింది, అండ్ సలార్ పార్ట్ 2 శౌర్యాంగన పర్వం, సో ఈ పార్ట్ అయితే రాబోతుంది అనమాట. అండ్ ఇంకా అలాగే దేవరా పార్ట్ 1 2024లో రిలీజ్ అయింది, పార్ట్ 2 కూడా రాబోతుంది. అండ్ కల్కి 28987 ప్రభాస్ నటించినటువంటి చిత్రం 2024లో రిలీజ్ అయింది, అండ్ కల్కి పార్ట్ 2 కూడా రాబోతుంది. అండ్ వీటితో పాటు ఇంకా ఉన్నాయి హరిహర వీరమల్లు, సో స్వాడ్ అండ్ స్పిరిట్, సో ఈ కథ అయితే సో ఆల్రెడీ వచ్చేసింది కదా, అండ్ మరి నెక్స్ట్ పార్ట్ కూడా రాబోతుంది అనేటువంటి టాక్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం 2019లో రిలీజ్ అయింది, అండ్ ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్ మహానాయకుడు, సో ఇలా డిఫరెంట్ పార్ట్స్గా ఆ సినిమా కూడా రిలీజ్ అయింది. ఎన్టీఆర్ బయోపిక్ అండ్ రక్త చరిత్ర 1 2 ఈ 2 పార్ట్స్గా కూడా సినిమా అయితే రిలీజ్ అయింది 2010లో. అండ్ అలాగే స్పై సినిమాలకి సంబంధించి అంటే గూఢచారి 2018లో రిలీజ్ అయింది, గూఢచారి 2 సినిమా కూడా రాబోతుంది అనమాట. సో అది మరి సంగతి అంటే. అండ్ వీటితో పాటు ఇంకా ఓల్డ్ అని ఉన్నాయి, ఆర్యా 1, ఆర్యా 2, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, అండ్ టిల్లు 3 రాబోతుంది, అండ్ కిక్ కిక్ పార్ట్ 1 పార్ట్ 2 వచ్చేసింది 2015 2009లో. అలాగే గబ్బర్ సింగ్ 2012లో రిలీజ్ అయింది, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా 2016లో రిలీజ్ అయింది. అండ్ F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ F 2019లో రిలీజ్ అయింది, అండ్ F3 and 2 2022లో రిలీజ్ అయింది. అండ్ దానికంటే ముందు వచ్చినటువంటి సినిమాల్లో శంకర్ దాదాయ్

ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ అంటూ వచ్చింది, అండ్ మనీ సినిమా, మనీ మనీ మోర్ మనీ అని, ఇలాగా గాయం 1 2 ఇలా చాలా సినిమాలు అయితే రిలీజ్ అయ్యన్నమాట. సో మరి దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటి అంటే, ఒకప్పుడు ది ఎండ్ అంటూ టైటిల్ ఆ కార్డ్తో ముగిసేటువంటి సినిమాలు ఇప్పుడు టు బి కంటిన్యూడ్ అనేటువంటి మాట ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. అండ్ మరి చూడాలి, మరి వచ్చేటువంటి సెకండ్ పార్ట్స్ కూడా ఫస్ట్ పార్ట్ అంతా ఇంట్రెస్టింగ్గా ఉంటాయా, లేకపోతే వాటికంటే ఇంకా ఎక్కువగా ఆకట్టుకుంటాయా అనేది అయితే మనం తెర మీద వేచి చూడాల్సిందే. అండ్ మరి ఇంకా మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. కామన్వెల్త్ గేమ్స్ 2026లో రజత పథకం సాధించిన వల్లూరి అజయ్బాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, గ్లాస్కోలో పురుషుల 79 కిలోల వెయిట్లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ సాధించి భారతదేశానికి మరో కీర్తిని తెచ్చిపెట్టిన అజయ్బాబుకు అభినందనలు తెలిపారు. స్వచ్చాంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాకు మంజూరైన 1.40 కోట్ల రూపాయల విలువైన 44 ఈ ఆటోలను రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గ్రామ పంచాయతీలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వచ్చాంద్ర కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించి పార్వతీపురం మన్యం జిల్లా ఖ్యాతిని పెంచాలని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర క్రీడాకారులకు సూచించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026లో భాగంగా పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ స్థాయి పోటీలను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాలు 2వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. శాకంబరిగా దర్శనమిచ్చే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న కార్యక్రమాలు మరియు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ప్రాజెక్టు పనులపై ఆయా శాఖలు అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. చైర్మన్తో పాటు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, హైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. ప్రజలు వారి సమస్యలను స్వేచ్ఛగా వినవించుకోవచ్చునని, వాటిపై చట్టపరిధిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామస్థాయి వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఫలితాల ఆధారంగా పీహెచ్సీల పనితీరును మదించేలా నూతన విధానం ప్రవేశపెడుతున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్య సేవలతో పాటు ప్రజల ఆరోగ్యంలో ఎంత మార్పు వచ్చిందనేది ప్రామాణికంగా తీసుకుంటామని నిన్న ప్రకటించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉదయం బెంగాల్లోని హల్దియాకు సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ భూభాగంపై వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలతో పాటు రాష్టంలోని పార్వతీపురం, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఎంతో ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మీకు తెలుసా ప్రోగ్రాంలో మనం అయితే ఉన్నానమాట. అండ్ మరి ఈరోజు మీకు తెలుసాలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, మన జీవితంలో ప్రతిరోజు మన చేతిలోకి వచ్చేది ఏంటి అంటే మొబైల్ ఫోన్ అనుకుంటున్నారా? కాదండి, మొబైల్ ఫోన్ ఇప్పుడు బాగా వాడుతున్నాం, కానీ మన జీవితాన్ని తీర్చిదిద్దింది మాత్రం ఒక పెన్ పెన్సిల్. కాదంటారా, మన మొదటి అక్షరం, మొదటి సంతకం, మొదటి పరీక్ష, ఇవన్నీ వీటితోనే మొదలయ్యాయి కదా. కానీ ఎప్పుడన్నా ఆలోచించారా అసలు పెన్సిల్ ఎలా పుట్టింది, పెన్కి ఇంకెవరు పెట్టారు, స్కెచ్ పెన్ ఎందుకు అన్ని రంగుల్లో ఉంటుంది, క్రేయాన్స్ అంటే పిల్లలకి ఎందుకు అంత ఇష్టం, ఆలోచన రాలేదా? సో మరి ఆలోచన వచ్చినా కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి అయితే ఉంటే, మరి ఈరోజు మనమైతే తెలుసుకుందాం మరి ఈ అక్షరాల ప్రపంచంలోకి, రంగుల విజ్ఞాన ప్రపంచం గురించి ఈరోజు మనమైతే తెలుసుకుందాం మన మీకు తెలుసా ప్రోగ్రాంలో. మరి మనం మొదటగా రాసినటువంటి పెన్సిల్ కథ ఏంటో తెలుసా మీకు? ఈ పెన్సిల్ కథ 450

సంవత్సరాల క్రితమే మొదలైందట. 1564లో ఇంగ్లాండ్లోని ఒక పెద్ద గ్రాఫైట్ గని బయటపడిందంట. మరి ఆ నల్లని పదార్థాలతో అక్కడి ప్రజలు రాయడమైతే ప్రారంభించారు. బానే ఉంది, కానీ రాస్తున్నప్పుడు చేతులు నల్లబడ్డంతో వాళ్ళు ఏం చేశారు, దీన్ని ఎలా యూజ్ చేయాలి అని ఆలోచించి దాన్ని ఒక చెక్క మధ్యలో పెట్టి అలా పెన్సిల్గా తయారు చేశారట. సో ఇప్పుడు మనం లెడ్ పెన్సిల్ అని అంటాం, కానీ అసలు లెడ్ అనేటువంటి లోహం అందులో ఉండదు, అది గ్రాఫైట్ మట్టితో చేసినటువంటి మిశ్రమం అన్నమాట. అండ్ ఈ గ్రాఫైట్ మట్టి పాళ్లను బట్టే హెచ్బి పెన్సిల్, 2B పెన్సిల్, 4B, 6B ఇలాగా రకరకాలుగా పెన్సిల్స్ తయారవుతాయి అన్నమాట. సో మరి పెన్సిల్ తర్వాత అంత పేరు పొందింది పెన్. మరి పెన్ కథ గురించి కూడా మనమైతే తెలుసుకుందాం ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ అల్లరి రాముడు.

తెలుసా ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి పెన్ పెన్సిల్స్ ఇవన్నీ వీటన్నిటి గురించి అనమాట. మరి పెన్సిల్ తర్వాత అంత పేరు పొంది ఉపయోగించబడేది పెన్ కదండి. ఒకప్పుడు మరి పెన్ లేనప్పుడు మరి ఎలా రాసేవారు అంటే పక్షుల ఈకలను ఇంకులో ముంచి రాసేవాళ్ళు అనమాట. అండ్ తర్వాత ఫౌంటైన్ పెన్ వచ్చింది. ఎంతమందికి తెలుసు ఈ ఫౌంటైన్ పెన్, పెన్లో ఇంక్ నింపుకోవడం, అది ఒక్కొక్కసారి పాపం పెన్ ఇంక్ అంతా లీక్ అయిపోయి పాకెట్ అంతా తడిచిపోవడం లేదా ఇలాంటివి జరిగి ఉంటాయి కదా. అయితే అసలు విప్లవం పెన్లో ఎప్పుడు వచ్చిందో తెలుసా, బాల్ పాయింట్ పెన్తోనూ వచ్చింది. సో పెన్ చివర ఒక చిన్న లోహపు బంతి మన రాస్తుంటే తిరుగుతూ లోపల ఉన్నటువంటి ఇంక్ను కాగితం పైకు తీసుకొస్తుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అండ్ ఒక సాధారణ బాల్ పాయింట్ పెన్ దాదాపు 2 కిలోమీటర్ల పొడవు రాయచ్చట, అదనమాట సంగతి. అండ్ ఆ తర్వాత చిన్నపిల్లలు ఇష్టంగా రాసేవేంటి, క్రేయాన్స్. సో మరి చిన్నపిల్లలకు డ్రాయింగ్ అంటే గుర్తొచ్చేది క్రేయానే కదా. మరి దానిలో ప్రధానంగా ఉండేది వ్యాక్స్, దానికి రంగులు కలిపి వేడి చేసి అచ్చుల్లో పోస్తారనమాట. అలా చల్లారిన తర్వాత మనకు కనిపించేటువంటి రంగురంగుల క్రేయాన్స్ తయారైపోతాయి. అలా ఒక తెల్ల కాగితాన్ని అందమైన ప్రపంచంగా మార్చేటువంటి శక్తి క్రేయాన్స్కి ఉందన్నమాట. మరి ఇంకా మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మరి స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం. అండ్ మీకు తెలుసా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాము.

శ్రోతలంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమాపేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంటు భవనంలో జరిగింది. ఈ సమాపేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా 2030 నాటికి దేశంలో 4 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని, $30 బిలియన్ ఆర్థిక కార్యకలాపాలు సృష్టించబడతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినాన్ని పాటిస్తున్నారు. నీట్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే 23వ కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన పారా అథ్లెట్ షర్మిలా థంకర్ ను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. రజత పతకాలు సాధించిన సర్వేష్ కుషారే, వల్లూరి అజయ్ బాబు, జ్ఞానేశ్వరి యాదవ్, కాంస్య పతకాలు గెలుచుకున్న శిల్పా శైల, బింద్యారాణిదేవిలను బిర్లా అభినందించారు. కెనడాలో జరిగిన వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2026 గెలుచుకున్న అనాహత్ సింగ్ ను కూడా ఆయన అభినందించారు. దేశానికి గౌరవం, కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అథ్లెట్లందరితో పాటు వారి కోచ్లు, కుటుంబ సభ్యులను కూడా స్పీకర్ అభినందించారు. ఆ తర్వాత ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించగా, నిరసనల సమయంలో విద్యార్థులపై జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. సభ సజావుగా సాగాలని, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై అర్థవంతమైన చర్చ జరగాలని స్పీకర్ అన్నారు.
1: आज हम 2 बजे इस महत्वपूर्ण विषय पर चर्चा करेंगे, ऐसा सभी लोगों ने सहमति व्यक्त की है. समय सरकार और प्रतिपक्ष बैठकर समय तय कर लेगा और मेरा आपसे आग्रह है, कितना भी गतिरोध हो, कितना भी बड़ा मुद्दा हो, लेकिन प्रश्नकाल में गतिरोध नहीं होना चाहिए. पूरे देश के अंदर एक सकारात्मक दिशा जाए कि संसद में चर्चा होती है.
0: అయినప్పటికీ గందరగోళం సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించినప్పుడు నీట్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులు, ఇతర చట్టపరమైన చర్యలను ఉపసంహరించుకోవాలని బీహార్, అసోం ప్రభుత్వాలు నిర్ణయించాయి. జూలై 26వ తేదీ సాయంత్రం 6 గంటల కంటే ముందు ఆందోళనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లు, క్రిమినల్ ఫిర్యాదులు, షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవడానికి తక్షణమే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభిస్తామని బీహార్ హోంశాఖ హామీ ఇచ్చింది. ఈ కేసుల విషయమై జరిగిన అన్ని అరెస్టులు, నిర్బంధాలను సమీక్షించాలని, అరెస్టైన వారి విడుదలను వేగవంతం చేయాలని అసోం ప్రభుత్వం కూడా అధికారులను ఆదేశించింది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమాపేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంటు భవనంలో జరిగింది. ఈ సమాపేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర నేతలు హాజరయ్యారు. పార్లమెంటు సమాపేశాల సమయంలో కూటమి పూర్తి ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో ప్రతి మంగళవారం ఈ సమావేశాలు నిర్వహిస్తారు. తృణమూల్ కాంగ్రెస్ నుండి విడిపోయిన వర్గానికి చెందిన ఎంపీలు, కొత్తగా ఏర్పాటైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులు

0: సమావేశానికి హాజరయ్యారు. గత సమావేశం ఈ నెల 21న జరిగింది. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరోధించడానికి భాగస్వాములందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దేశ యువత ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా 2030 నాటికి దేశంలో దాదాపు 4 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని, అలాగే 30 బిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక కార్యకలాపాలు సృష్టించబడతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ఈరోజు పంజాబ్లోని అమృత్సర్ శ్రీ గురు రామ్దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ మోడల్ కేవలం విమానయాన రంగానికి సంబంధించింది మాత్రమే కాదని, దేశానికి ఒక పెద్ద ఆర్థిక అవకాశమని పేర్కొన్నారు. ఇప్పటివరకు అమృత్సర్ విమానాశ్రయం నుండి 7 అంతర్జాతీయ గమ్యస్థానాలకు మాత్రమే కనెక్టివిటీ ఉండేదని, ఈ హబ్ అండ్ స్పోక్ సర్వీస్ ప్రారంభంతో దాదాపు 20 అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం ఏర్పడుతుందని వివరించారు.
1: అబ్ తక్ అమృత్సర్ ఎయిర్పోర్ట్ సే ఆప్కో సాత్ అంతర్రాష్ట్రీయ డెస్టినేషన్స్ కి సీధీ కనెక్టివిటీ ఉపలబ్ధ హోతీ థీ. అబ్ దిల్లీ జేసే ఇస్ తరహ హబ్ అండ్ స్పోక్ మే కనెక్ట్ హో రహా హై, తో ఆప్కీ గ్లోబల్ కనెక్టివిటీ అగర్ ఆప్ దేఖేంగే తో ఆప్కో దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్, ప్యారిస్ ఇస్కే జేసే 20 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ ఆప్కో ఏక్ చెక్ ఇన్ ఏక్ బ్యాగేజ్ ట్యాగ్ కే సాత్ ఆప్ కర్ పాయేంగే.
0: ప్రతిష్టాత్మక బ్రిక్స్ సాంస్కృతిక సదస్సు వచ్చే నెల 5 నుండి 8 వరకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగుతుంది. ఈ సదస్సులో బ్రిక్స్ సభ్య దేశాల సాంస్కృతిక శాఖ మంత్రులు, ప్రతినిధి బృందాలు పాల్గొంటారు. వారు సంస్కృతికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. ఈ సందర్బంగా ప్రతినిధులు గిరిజన మ్యూజియం, స్టేట్ మ్యూజియం, వన్ విహార్, ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయాలను, అలాగే సాంచి స్థూపాన్ని సందర్శిస్తారు. డివిజనల్ కమిషనర్ కరమ్వీర్ శర్మ ఈ సదస్సు ఏర్పాట్లను సీనియర్ అధికారులతో కలిసి సమీక్షించారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అన్ని శాఖలను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఒకరితో ఒకరు సన్నిహిత సమన్వయంతో పనిచేయాలని కూడా ఆదేశించారు. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినాన్ని పాటిస్తున్నారు. 2030 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించడానికి ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సంరక్షణ అడ్డంకులను తొలగించడంపై దృష్టి సారిస్తూ ఈ సంవత్సరం హెపటైటిస్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేశారు. హెపటైటిస్ బి వైరస్ ను కనుగొనడంతో పాటు దానికి రోగ నిర్ధారణ పరీక్ష, వ్యాక్సిన్ ను అభివృద్ది చేసిన నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త డాక్టర్ బరోచ్ బ్లంబర్గ్ పుట్టినరోజైన ఈ రోజును ఈ దినోత్సవంగా ఎంచుకున్నారు. ఈ సందర్బంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతి పౌరుడు కలిసికట్టుగా కృషి చేసి పచ్చని, ఆరోగ్యకరమైన, మరింత స్థిరమైన భవిష్యత్తును నిర్మించాలని పిలుపునిచ్చారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత పారా షాట్ పుటర్ షర్మిలా థంకర్, గ్లాస్కోలో జరిగిన మహిళల షాట్ పుట్ F57 ఈవెంట్లో 9.81 మీటర్ల సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్టౌన్ స్టేడియంలో జరిగిన పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత హైజంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. వెయిట్ లిఫ్టర్లు వల్లూరి అజయ్బాబు, జ్ఞానేశ్వరి యాదవ్ చెరొక రజత పతకం సాధించారు. మహిళల షార్ట్ పుట్ F57 ఈవెంట్లో షార్ట్ పుటర్ శిల్పా శైల కాంస్య పతకం దక్కించుకుంది. దీంతో గ్లాస్కో 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 10కి చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలున్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళన

గంటల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమాపేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంటు భవనంలో జరిగింది. ఈ సమాపేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో

మీకు తెలుసా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి పెన్స్ పెన్సిల్స్ స్కెచ్ పెన్స్ సో ఇలా వీటి హిస్టరీ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం అనమాట. సో ఇందాక చెప్పాను కదా ఒక పెన్ ఇంక్తో దాదాపు 2 కిలోమీటర్ల పొడవు రాయొచ్చని, అయితే మరి పెన్సిల్తో ఎంత దూరం రాయొచ్చో తెలుసా మీకు? 56 కిలోమీటర్ల పొడవైనటువంటి అలా ఒక గీత గీసుకుంటూ వెళ్ళామనుకోండి, పెన్సిల్ ఒక పెన్సిల్తో స్టార్ట్ చేస్తే ఒక సాధారణ పెన్సిల్తో 56 కిలోమీటర్ల పొడవైన గీతను గీయచ్చట, అండ్ అంటే దాదాపుగా 45,000 పదాలను రాయచ్చట. అండ్ అలాగే పెన్స్ పెన్స్ గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాను కదా, బాల్ పాయింట్ పెన్ అనేది అది ఒక హిస్టరీ అని. అండ్ ఇది కనిపెట్టిన వాళ్ళు ఎవరు అంటే లాస్లో బిరో అనేటువంటి వ్యక్తి 1938లో బాల్ పాయింట్ పెన్ను కనిపెట్టాడట. అండ్ అంతకుముందు ఆయన వాడినటువంటి ఫౌంటైన్ పెన్ల సిరప్ పేపర్పై త్వరగా ఆరేది కాదు, అండ్ వార్తాపత్రికల ప్రింటింగ్ వాడేటువంటి సిరా ఏదైతే ఉందో అది త్వరగా ఆరడం గమనించి ఆయన ఈ పెన్ను డిజైన్ చేశారట. అండ్ అలాగే ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా కొంచెం బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం చిన్నపిల్లలు ఇలాగా పెన్ మూతలు మింగుతూ ఉంటారు కదా, అలాగా పెన్ మూతలు మింగి ఊపిరి ఆడక దాదాపు ప్రతి సంవత్సరం 100 మంది దాకా చనిపోతుందన్నమాట. అందుకని ఆ తర్వాత పెన్ క్యాప్స్ పైన గాలి వెళ్లేలా ఒక చిన్న హోల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పెన్స్కి ఉంటున్నాయి అనమాట, అలా పెట్టారట. అండ్ క్రేయాన్స్ క్రేయాన్కి ఆ అసలు అంటే ఫ్రెంచ్ భాష నుంచి వచ్చిందనమాట. క్రేయాన్ అంటే ఫ్రెంచ్లో సున్నపు ముక్క అంటే ఒక చాక్ అని అర్థం అనమాట. అండ్ అలాగే మనం చూస్తే క్రేయాన్స్ అసలు ఒక మంచి సెంట్ స్మెల్ లాగా వస్తూ ఉంటాయి కదా, సో అదనమాట. అండ్ ఈ క్రేయాన్ స్మెల్ ఏదైతే ఉందో అది టాప్ 20 అంటే మంచి స్మెల్స్ లిస్ట్లో క్రేయాన్స్ వాసన కూడా ఒకటిగా నిలిచిందట. అండ్ అలాగే ఇంకా చెప్పాలి అంటే పెన్స్ పెన్సిల్స్ క్రేయాన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం నేర్చుకోవాల్సింది అంటే తెలుసుకోవాల్సింది ఏంటి, స్కెచ్ పెన్ల గురించి. ఎస్, స్కెచ్ పెన్ల గురించి కూడా నేను అయితే మీతో షేర్ చేస్తాను మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

మీకు తెలుసా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం అయితే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. మరి అలాగే స్కూల్ ప్రాజెక్ట్ అన్నా ఏమన్నా పోస్టర్స్ చేయాలన్నా కార్డ్స్ చేయాలన్నా స్కెచ్ పెన్ లేకుండా అసలు పూర్తి కావు కదండి. అయితే ఈ స్కెచ్ పెన్ ఎలా పనిచేస్తుందో తెలుసా? స్కెచ్ పెన్ లోపల ఒక ప్రత్యేకమైనటువంటి ఫైబర్ స్పాంజ్ ఉంటుందట అండ్ దానిలో ఇంక్ నింపుతారు. ముందు భాగంలో ఉండేటువంటి ఫెల్ట్ టిప్ ద్వారా ఇంక్ మెల్లిమెల్లిగా బయటకు వస్తూ అందమైన రంగులతో రాస్తుంది. అందుకే స్కెచ్ పెన్తో రాసినటువంటి అక్షరాలు కూడా ప్రకాశవంతంగా కనిపిస్తుంటాయి. కానీ మీరు కనుక స్కెచ్ పెన్కి క్యాప్ పెట్టకుండా వదిలేశారనుకోండి, ఇక అంతే సంగతులు, ఇంక్ ఎండిపోతుంది. కాబట్టి స్కెచ్ పెన్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ మొదటి ఆధునిక ఫైబర్ టిప్ పెన్ లేదా స్కెచ్ పెన్ను 1962లో జపాన్కు చెందిన యుకియో హోరి అనే వ్యక్తి కనిపెట్టారనమాట. అండ్ అలాగే పుస్తకాల్లో ముఖ్యమైన పాయింట్లను హైలైట్ చేసేటువంటి స్కెచ్ పెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫ్లోరోసెంట్ రంగు ఉంటుంది. అంటే అది ఒక రకమైన రేడియం కలర్ కదండి. సో అది కాంతిని అబ్జార్బ్ చేసుకుని తిరిగి ప్రకాశిస్తుంది. సో ఆ పెన్ని ఎక్కువ మంది అంటే ఫ్లోరోసెంట్ కలర్, రేడియం కలర్ అని కూడా అంటారు కదా, ఆ కలర్ ఉన్నటువంటి స్కెచ్ పెన్ని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. మనం ఇప్పుడు రోజువారీ జీవితంలో చాలా సాధారణంగా చూసేటువంటి పెన్స్, పెన్సిల్స్, క్రేయాన్స్ వెనక ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర, సైన్స్, మానవ మేధస్సు దాగి ఉన్నాయో తెలుసుకున్నాం కదా. అయితే ఇవన్నీ కేవలం చదువుకోవడానికి లేదా బొమ్మలు గీసుకోవడానికి మాత్రమే కాదండి, మన మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచనలను, భావాలను, సృజనాత్మకతను తరతరాలకు అందించేటువంటి గొప్ప సాధనాలు. సాంకేతికత ఎంత పెరిగినా సరే, కంప్యూటర్ కీబోర్డ్స్ వచ్చిన, చేత్తో రాసేటువంటి పెన్, రంగు అద్దేటువంటి క్రేయాన్స్ ఇచ్చేటువంటి తృప్తి, అందం, ఆనందం, వీటన్నిటికీ మిగతావేవి సాటిరావు. ఏమంటారు కదా. సో మరి ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది.

అల్లూరి అజయ్బాబు భవిష్యత్తులో మరిన్ని పథకాలతో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 79 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంతో అజయ్బాబు రజత పతకం గెలుచుకున్నారు. అమృత్ 2.0 పథకం కింద నంద్యాలలో స్వచ్చమైన తాగునీటి సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నామని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ అన్నారు. నంద్యాలలో 38.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి శుద్ది కర్మాగారం నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ జి రాజకుమార్తో కలిసి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం డల్లాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామమైన సప్పిపుట్టును ఈ రోజు సందర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నూరుద్దీన్పేటలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పరంగా అందుతున్న సంక్షేమ పథకాల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. స్వచ్చంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాకు మంజూరైన 1.40 కోట్ల రూపాయల విలువైన 44 ఈ ఆటోలను రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గ్రామ పంచాయతీలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్చంద్ర కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాలు రెండవ రోజు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని శాకంబరిదేవిగా పూజిస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉంటాయని, కరువు కాటకాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. విశాఖపట్నం జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో గిరిప్రదక్షిణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల రాక వేకువజాము నుంచే ప్రారంభమైంది. భక్తుల రాకతో సింహాచలం తొలి పావంచ ప్రాంతం రద్దీగా మారింది. స్వామివారి కొలువైన మండపాన్ని అధికారులు విశేష పుష్పాలతో అలంకరించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉదయం బెంగాల్లోని హల్దియాకు సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ భూభాగంపై వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలతో పాటు రాష్టంలోని పార్వతీపురం, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం సాధించిన విజయనగరం జిల్లాకు చెందిన

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతే ఇప్పుడు ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో. సో మరి ఈ రోజు ధీరా ప్రోగ్రాంలో మన అందాన్ని పెంచుకోవడానికి ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే మనం వాడుతుంటాం, కానీ అలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ వల్ల మనకి అందమే కాదండి, దాని వెనకాల దాగినటువంటి కొద్దో గొప్ప హానికరకమైనటువంటి కెమికల్స్తో తయారైనటువంటివి కాబట్టి, సో దానివల్ల మనకి మేలు జరుగుతుంది అని మనం భ్రమలో వాడుతున్నాం, కానీ దానివల్ల ఎంతో కీడు కూడా జరుగుతుందన్నమాట. మరి అలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ ఏంటి అనేటువంటి విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. సో అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి, కానీ డైలీ లైఫ్లో వాడేటువంటి బ్యూటీ ప్రోడక్ట్స్ మాత్రం చాలా హానికరం. అయితే కొన్ని ఉత్పత్తుల నాణ్యత చూడకుండా, గడువు తేదీ అనేది చూడకుండా మీరు కనుక అతిగా ఉపయోగిస్తే చర్మం కానివ్వండి, జుట్టు, గోళ్లకు సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి, వాటిని ఎలా జాగ్రత్తగా ఉపయోగించాలనేటువంటి విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం మన ధీరా ప్రోగ్రాంలో. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ గోదావరి మీ అందరి కోసం పాట అయితే వచ్చేసింది అందంగా లేనా అంటూ సునీత గారి వాయిస్లో.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

శ్రోతలంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ఆర్థిక శాఖతో సహా పలు శాఖలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అభివృద్ది పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రజలకు నాణ్యమైన

నిత్యావసర వస్తువులను చౌక ధరలకు అందించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు శాఖలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో తొలుత ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, వ్యయ నియంత్రణ, అభివృద్ది కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం తగదని, పన్నుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ది పనుల నాణ్యతా లోపాలపై జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, సంబంధిత కాంట్రాక్టర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ది పనుల పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక శాసనసభ్యులు కూడా పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 79 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రాష్ట్రానికి చెందిన వి అజయ్ బాబు రజత పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారుడు అంతర్జాతీయ వేదికపై పతకం సాధించడం రాష్ట యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన వి అజయ్ బాబు రజత పతకం సాధించడం పట్ల రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ ఏ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్నాచ్లో 149 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 181 కేజీలు ఎత్తి మొత్తం 330 కిలోలతో అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సపిపుట్టు గ్రామం డల్లాపల్లి పంచాయతీలో రాష్ట మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు పర్యటించారు. గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొన్న మంత్రులు అనంతరం మొక్కలు నాటి అవకాడో, సీతాఫలం మొక్కలు, రాజ్మా విత్తనాలను గిరిజనులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం, అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో గంజాయి నిర్మూలనకు ఎన్డీఏ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఈగల్ బృందాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను చౌక ధరలకు అందించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జాతీయ సహకార వినియోగదారుల సమఖ్య ఎన్సీసీఎఫ్తో రాష్ట ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ఎక్స్వేదిగ్గా తెలిపారు. దీని ద్వారా రాష్ట వ్యాప్తంగా 1000 మీమార్ట్స్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తొలిదశలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా నిర్వహించే ఈ మార్ట్స్లో సుమారు 70 రకాల నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాకు మంజూరైన 1,40,00,000 రూపాయల విలువైన 44 ఈ ఆటోలను రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గ్రామ పంచాయతీలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 37 గ్రామ పంచాయతీలకు ఈ వాహనాలు సేవలందించనున్నాయని చెప్పారు. ఇంటింటి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, తడి పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం, గ్రామీణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం ఈ ఆటోల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆషాఢ చతుర్దశి సందర్భంగా విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే వార్షిక గిరి ప్రదక్షిణ తొలి పావంచ నుంచి మరి కాసేపట్లో లాంఛనంగా ప్రారంభం కానుంది. అడవివరం, హనుమంతవాక, కైలాసగిరి రోడ్, గోపాలపట్నం మీదుగా సుమారు 32 కిలోమీటర్ల మేర ఈ యాత్ర రేపటి వరకు సాగనుంది.
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే సింహాద్రి అప్పన్న ఉత్సవాల్లో భాగంగా ఈ గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీ.

0: హ్యాపీగా వస్తోంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీవీఎంసీ జోనల్ కమిషనర్ సింహాచలం తెలియజేస్తూ,
1: చందనోత్సవం కానివ్వండి, అలాగే గిరి ప్రదక్షిణ, ఆ రెండు ఈవెంట్లని మేము జీవీఎంసీ చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ శానిటేషన్ కావండి, వాటర్ కానివ్వండి, టాయిలెట్స్, లేడీస్ కి ప్రత్యేకంగా సౌకర్యాలు కేటాయించడం జరిగింది. అనేక చోట్ల వాటర్ బాటిల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 5 లక్ష ప్లస్ భక్తులు వచ్చారు, నౌ 7 లక్షల వరకు వస్తారని చెప్పి అంచనా. దానికి తగ్గట్టుగానే గిరి ప్రదక్షిణ రూట్ ఏదైతే ఉందో ఏర్పాటు చేయడం జరిగింది.
0: విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం మండలం చెల్లూరు సమీపంలో అర్ధరాత్రి రాయగడ వెళ్తున్న యాత్రికుల వ్యాన్ను వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో 2 పురుషులతో పాటు 1 బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని, క్షతగాత్రులను విజయనగరంలోని మహారాజా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. క్రీడల్లో రాణించి పార్వతీపురం మన్యం జిల్లా ఖ్యాతిని పెంచాలని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర క్రీడాకారులకు సూచించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026లో భాగంగా పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ స్థాయి పోటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా విజయచంద్ర మాట్లాడుతూ, విద్యార్థుల యువత జీవితంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, క్రమశిక్షణ, గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో జిల్లా క్రీడాకారులకు మంచి అవకాశాలున్నాయని పేర్కొంటూ, రాష్ట జాతీయ స్థాయిలో పతకాలు, ట్రోఫీలు అందుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పొగాకు రైతులకు నష్టం జరగకుండా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాయని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు ధరల స్థిరీకరణ కోసం 94 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేసి ధరల లోటు భర్తీ కింద కిలోకు 20 చొప్పున రైతులకు అందించాలని నిర్ణయించినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి సుమారు 188 కోట్ల రూపాయల మేర నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని, పొగాకు మార్కెట్ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ రైతుల ప్రయోజనాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అమృత్ 2.0 పథకం కింద నంద్యాలలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. నంద్యాలలో 38.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి శుద్ది కర్మాగార నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో కలిసి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అమృత్ 2.0 పథకం ద్వారా తాగునీటి మౌలిక వసతుల బలోపేతం అవుతాయని తెలిపారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ ఉదయం పశ్చిమ బెంగాల్లోని హల్దియా సమీపంలో తీరం దాటి ప్రస్తుతం భూభాగంపై వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఈరోజు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ఓడరేవుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక, మిగతా కోస్తా ఓడరేవుల్లో 1వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక శాఖతో సహా పలు శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అభివృద్ది పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను చౌక ధరలకు అందించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

2 గంటల 32 నిమిషాలు అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం అండ్ మరి మనం అయితే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో. ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై విత్ యువర్ ఆర్జే సమత. ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. ఏంటి అంటే, సో మన ఇందాక మీకు తెలుసాలో చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా, పెన్ను పెన్సిల్స్ లేక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకున్నాం. సో వాటికి రిలేటెడ్గానే మరి క్వశ్చన్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా అత్యధికంగా ఇష్టపడి రాసేటువంటి క్రేయాన్ కలర్ ఏంటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు పెద్దలు అత్యధికంగా ఇష్టపడి రాసేటువంటి క్రేయాన్ రంగు ఏంటి? అంటే పిల్లలకైనా పెద్దలకైనా బాగా ఇష్టంగా రాసేటువంటి కలర్, క్రేయాన్, ఏ క్రేయాన్ కలర్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు? మరి ఈ క్వశ్చన్ కనుక మీ ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నంబర్ కి. ఒక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అల్లరి ప్రియుడు.

0: विविध भारती FM 101.3
1: भले सायं चेसावम्मा ఒట్టుగా
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
2: 101.3.

ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, మరి ప్రపంచ వ్యాప్తంగా అందరికి ఇష్టపడి ఎక్కువగా రాసేటువంటి క్రేయాన్ కలర్ అంటే ఏ క్రేయాన్తో ఎక్కువ కలర్ రాస్తారు అని అడిగాను. ఏం చేసేద్దాం, ఎస్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి పంపించారు. ఓకే. అండ్ ఇంకా కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే. జరుపోదలు బుజ్జయ్య గారు కుటుంబ సభ్యులు కాజీపేట్ తరాలపల్లి నుంచి పంపించారు. అండ్ కొంతమంది సౌండ్ రావడం లేదంటున్నారు, సో మరొకసారి చెక్ చేసుకోండి ఏదైనా ఇంటర్నెట్ ఇష్యూనా లేకపోతే ఏదన్నా అని, ఎందుకంటే చాలా మందికి ఆల్రెడీ లిజనర్స్కి వస్తుంది కదా, మరి మీ వరకు ఎందుకు రావట్లేదు అనేది మళ్ళీ ఒకసారి

0: చెక్ చేసుకోండి. అండ్ కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా అండ్ నూర్జహాన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అలాగే ఉమ్మడి జిల్లా ఉమ్మడి నుండి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అఫల్రాజ్ గారు సమత గారు ఎలా ఉన్నారంటూ ఆన్సర్ అయితే పంపించారు, కానీ కాదండి. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ గారు కరెక్ట్ ఆన్సర్ కాదు అది కూడా. సో కరెక్ట్గా మళ్ళీ ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గొనగొండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రిబ్బన కొమరం భీం డిస్టిక్ట్ నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. సత్యనారాయణ గారు దేవినగర్ విజయం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోర్లఖాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించారు ఆన్సర్, కానీ కాదండి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మహబూబ్ గారు ఆత్మకూరు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి ఎవరు అంటే వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు, కానీ కాదండి. అండ్ భద్రేశ్వరాచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు ఇంకా పంపించండి మొత్తం కలర్స్ అన్ని లిస్ట్ పెట్టేయండి, బట్ మీరు పంపించిన ఫస్ట్ ఆన్సరే కరెక్ట్ అండి, ఓకేనా. అండ్ ఇంకా మువా మండలం కాజా నుంచి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా బంగారాజు గారు అదన్ నుంచి పంపించారు ఆన్సర్, కాదండి. అలాగే కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు ఆన్సర్, కాదు. అలాగే బ్రహ్మ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయి ఆన్సర్స్ అయితే చూద్దాం.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి నేను అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్న మస్తానరావు పెద్ద మస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి శిరీష తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు పంపించిన ఆన్సర్ కాదండి. పార్థసారథి గారు సిద్దిపేట నుంచి జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం యాకూబ్ పాషా నూర్జహాన్ పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అలాగే తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి సత్య భార్గవి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన్ నుంచి దేవనూరు మజిలా చిన్నపల్లి నుంచి అష్టదిగ్గజాలు పంపించారు రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి

రమేష్ దొంతి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ భోజనం అయిపోయిందండి. అలాగే మురహరి యశోద జానకి రాజ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కాదండి ఆన్సర్ అయితే. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ ఆర్కే రాజు గారు. అలాగే రేణుక గుంతకల్ అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అలాగే బంగారరాజు గారు ఆదర్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్.

నాగార్జున లక్ష్మి. వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. ఆర్కే రాజు గారు అలాగే రేణుక గుంతకల్ అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అలాగే బంగారరాజు గారు ఆదర్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఏ కలర్ అని చెప్పాలో తెలియటం లేదే అయ్యయ్యో అంటున్నారు శ్రీనివాస్ గారు. సో ఓకే, నో ప్రాబ్లం, మీరేం చెప్పకండి, నేనైతే చెప్పేస్తాను ఆన్సర్. మరి ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఎక్కువగా అంటే అత్యధికంగా ఇష్టపడి రాసేటువంటి క్రేయాన్ కలర్ ఏంటి అంటే బ్లూ కలర్ అంట. ఎస్, బ్లూ కలర్ బాగా ఎక్కువగా ఇష్టపడతారు, అలాగే యూజ్ చేస్తారంట బ్లూ క్రేయాన్ కలర్. మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. అదేంటి అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైంది ఏంటి, మేకప్ కదండి. మరి ఆ మేకప్ వేసుకోవడానికి యూజ్ చేసేటువంటి మేకప్ బ్రష్ ని ఏ పదార్థాలతో తయారు చేస్తారో మీకు తెలుసా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మేకప్ బ్రష్ తయారీలో ఏ ఏ పదార్థాలను వాడతారు? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ రాంబంటూ.

0: ఇంటినారో వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సండే సండేలో సెకండ్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి మేకప్ బ్రష్ల తయారీలో ఏ పదార్థాలను వాడతారు అని అడిగాను. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గారు ఇందాక క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. శాంతినగర్ నుండి ఓకే ఒకడు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మయ్య గారు సో ఇందాక క్వశ్చన్ కి అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ కొండపూర్ నుండి దీక్షిత్ నమ్రత ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రమేష్ గారు దోంతి అనంతపురం నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి ఎస్ శుభ మధ్యాహ్నం అని అంటున్నారండి. అలాగే పెడన జోగానంద రకాలు నుండి అప్పలరాజు గారు పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భీమ్ డిస్ట్రిక్ట్ కొమర భీమ్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు మొరిపలం నుండి పంతాడు శ్రీనివాసరావు గారు, గంగా భవానీ గారు. అలాగే భాస్కర్ గారు పెడల నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే ఆర్కే రాజు రేణుక గుంతకల్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాకు కూడా బ్లూ కలర్ అంటే ఇష్టమేనండి అంటున్నారు. సో త్రిమనారాలంటే ఓకే. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు ఈ క్వశ్చన్ కూడా, సూపర్బ్. అలాగే అండ్ ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఖైదీ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ విధానం ప్రారంభించేందుకు రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ బయోటెక్ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐ సంస్థలు రాష్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రేపటి నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు విజయవాడలో పర్యటించనున్నారని పూర్వ ఉపరాష్టపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా విజయవాడలోని కాకపర్తి భావనారాయణ కళాశాలలో జరగనున్న గురు పూర్ణిమ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొంటారు. గంజాయి సాగును పూర్తిగా విడిచిపెట్టి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు పయనిస్తున్న గిరిజన రైతులను హోంమంత్రి బంగళపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అభినందించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో మంత్రులు ఈ రోజు పర్యటించారు. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్లో రజత పథకం సాధించి విజయనగరం జిల్లాకు చెందిన వల్లూరి అజయ్బాబు భవిష్యత్తులో మరిన్ని పథకాలతో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 20 సూత్రాల కార్యక్రమం వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అమలు చైర్మన్ లంకా దినకర్ ఏలూరు

జిల్లా కలెక్టరేట్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేసిన కార్యక్రమాలు, ప్రాజెక్టు పనులపై ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈరోజు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కంచెలి మండలం జూడుపూడిలో 2,12,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవనంతో పాటు కంచెలి గ్రామంలో 65,00,000 రూపాయలతో నిర్మించిన గురుకుల పాఠశాల నూతన భవనాలను ఇచ్చాపురం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బెందాలం అశోక్బాబు ఈరోజు ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాలు ఈరోజు 2వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. శాకంబరిగా దర్శనమిచ్చే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శాకంబరి ఉత్సవాల సందర్బంగా భక్తులకు ఆలయ అధికారులు కదమ్మ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. పంటల బీమా నమోదుకు మరో 3 రోజులే గడువు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున పంటల బీమాపై స్థానిక వ్యవసాయ అధికారులు, సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం సూచించింది. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 5. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

సందడి సందడిలో నేను అడిగాను కదా క్వశ్చన్, మరి మేకప్ బ్రష్ల తయారీలో ఏ పదార్థాలను వాడతారు అని. ఎస్ మురహరి యశోద జానకీరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా దామర్ల పెద్దమస్తానరావు చిన్నమస్తానరావు గారు పంపించారు మంగళగిరి నుండి. ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అరుణ రాఘవేంద్ర బాలం ధర్మవరం నుంచి పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే జయం భాష అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోర్లకాందొడ్డి నుంచి ఎల్లప్ప గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎస్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ పగ్గా శివయ్య ముంత పెద్దన్న సో వీరందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. బంగారాజు గారు ఆదోన్ నుంచి పంపించారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు గునిగుంట్ల మండలం కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాజేష్ అంబికా ప్రేమసాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. అండ్ ఎస్ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అమలాపురం నుంచి. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కేదార్ వీరేష్ గారు రాజు నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి శ్రీదేవి గారు పంపించారు. ఓకే నేను ఒకసారి చెక్ చేస్తానండి. అండ్ నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా భద్రేశ్వరాచార్య గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మురిపాలెం నుంచి పంతాడు శ్రీనివాసరావు గంగా భవానీ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే భార్గవి వెంకటేష్ పుట్టపర్తి నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా కర్ణాటక నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాశ్ శ్యామల సో ఇందాక క్వశ్చన్కి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పంపించారు. పార్థసారథి గారు సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ శోభా గారు తిరుపతి నుంచి పంపించారు. ఓకే అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు. ఐ థింక్ మీ ఫోన్ మీ పిల్లల చేతిలో ఉన్నట్లుంది. ఏబిసిడీలన్నీ టైప్ చేసేసారు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ జాపా భూమేశ్వర్ గారు భూలక్ష్మి గారు వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ సాంగ్ సూపర్ అంటున్నారు గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా భవన్నిపేట్ కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన్న జోగనంద్రో కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. మేకప్ బ్రష్ ని మొత్తం మూడు భాగాలుగా మనము డివైడ్ చేయొచ్చు. అంటే న్యాచురల్ గా తయారు చేసేది ఒకటి, సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్ గా తయారు చేసేది ఒకటి. అండ్ మరి న్యాచురల్ గా తయారు చేసేటువంటి

ఇలాంటి మేకప్ బ్రష్లో టూ పార్ట్స్ ఉంటాయి కదా, పైన బ్రష్ ఉంటుంది అంటే బ్రిసిల్స్ అవి ఉంటాయి, కింద వచ్చేసి పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది అనమాట. సో ఈ పైన ఉండేటువంటి బ్రిసిల్స్ని న్యాచురల్గా తయారు చేయాలి అంటే మేక కానీ లేకపోతే ఉడుత కానీ లేకపోతే గుర్రం వీటి వెంట్రుకలతో తయారు చేస్తారు. అదే కనుక సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసేటువంటి బ్రషెస్లో నైలాన్, టెక్లాన్, పాలిస్టర్ యూస్ చేస్తారనమాట. అలాగే కింద బ్రష్కి పట్టుకునేటువంటి హ్యాండిల్ ఉంటుంది కదా, దాన్ని వుడ్ ప్లాస్టిక్ అల్యూమినియం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా మెటల్స్తో తయారు చేస్తారు. ఎస్, నూతి సత్యానంద్ గారు హైదరాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం. పెన్సిల్కు ఎక్కువగా ఉపయోగించేటువంటి చెక్క ఏ చెట్టు నుంచి వస్తుంది? సో మనకి పెన్సిల్ తెలుసు కదా, లోపల మధ్యలో లిడ్ ఉంటుంది, అదే గ్రాఫైట్ స్టిక్ ఉంటుంది, బ్లాక్గా రాసేటువంటిది, దాని చుట్టూ చెక్కతో చేసినటువంటి కవర్ లాగా ఉంటుంది కదా కోటింగ్. సో ఆ చెక్క ఏ చెట్టు నుంచి వస్తుంది? సో మరి మీకు కనుక ఆన్సర్ తెలిసి వాట్సాప్ చేసేయండి 0866244884 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అసెంబ్లీ రౌడీ.

ఎస్, మరి మన సందడి సందడిలో క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి పెన్సిల్ తయారీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి చెక్కను ఏ చెట్టు నుంచి వస్తుంది అనేటువంటి క్వశ్చన్ అయితే అడిగాను కదా. అండ్ మరి చూసేద్దాం మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు, కల్లూరు పవన్ కళ్యాణ్ గారు పంపించారు మెసేజ్. అలాగే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు గొనిగొండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవనూరు మజిలా చిన్నపల్లి నుండి అష్టదిగ్గజాలు పంపించారు రైట్ ఆన్సర్. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాజా నుంచి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన కొమరంభీం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యభార్గవి గారు తాటిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి, రాఘవేంద్ర అరుణ ధర్మవరం నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎల్లప్ప గారు గొర్లకాన్ దొడ్డి నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య గారు పొదులూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. దామర్ల పెద్దమస్తానరావు చిన్నమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భార్గవి వెంకటేష్ పుట్టపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీర కనకారావు గారు పార్వతి వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే మహబూబ్ గారు ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే అనంతపురం నుండి అనురాధ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. దేవ ఓకే కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎవర్ గ్రీన్ సాంగ్స్ వినిపిస్తున్నారు సూపర్ అంటూ పంపించారు, థ్యాంక్ యూ అండి. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ అంబికా ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్. ఓకే అలాగే

అనంతపురం నుంచి ఇమామ్ బి అక్తర్ వలీ బాషా గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ నుంచి వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్కే రాజు రేణుక గుంతకల అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి గారు వెల్లుల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పార్థసారథి గారు సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయం భాషా గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం నుంచి కడప కరెక్ట్ ఆన్సర్. రేణుకా గోపరాజ్ గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ భీమవరం నుంచి రైట్ ఆన్సర్. సో మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

పెన్సిల్ కి అంటే పెన్సిల్ కి అసలు ఏదైనా సరే చెక్కని కానీ కలపని కానీ వాడేటప్పుడు అది ఏది పడితే అది వాడరట. ఎందుకంటే ఆ కలప ఆ చెక్క అనేది చాలా మెత్తగా ఉండాలంట. పెన్సిల్ చెక్కేటప్పుడు విరిగిపోకూడదు, అండ్ షార్ప్నర్తో చెక్కడానికి సులువుగా వీలుగా ఉండాలి. అలాగా ప్రపంచవ్యాప్తంగా అండ్ అలాగే భారతదేశంలో ఎక్కువగా పెన్సిళ్ళ కోసం ఉపయోగించేటువంటి కలపలు కొన్ని రకాలున్నాయి. అందులో ఫస్ట్గా చెప్పుకునేది కాలిఫోర్నియాలోని ఇన్సెన్స్ సెడార్ అనేటువంటి కలప అన్నమాట. ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత గల బ్రాండెడ్ పెన్సిళ్లకు ఈ కలపను అత్యధికంగా ఉపయోగిస్తారు, అండ్ ఇది కాలిఫోర్నియా అడవుల్లో పెరుగుతుందన్నమాట. అలాగే మనకి భారతదేశంలో లభించేటువంటి దేవదారు జాతికి చెందినటువంటి కలపను కూడా పెన్సిళ్ల తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. సో దేవదారు వృక్షాలను పంపించినా సెడార్ ఇన్సెన్స్ సెడార్ అని పంపించారు. సో ఆ రెండూ కూడా కరెక్ట్ ఆన్సర్సే. అండ్ వీటితో పాటు ప్రస్తుతం వైట్ పాపులర్ అంటే పెన్సిళ్ల తయారీకి ఎక్కువగా వైట్ పాపులర్ అనేటువంటి కలపను కూడా ఎక్కువగా వాడుతున్నారన్నమాట. అండ్ ఈ కలప వచ్చేసి జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది, అండ్ ఇది తక్కువ ధరకు లభిస్తుంది. పెన్సిళ్ళకు కూడా చాలా అనువుగా ఉంటుందన్నమాట. సో అది మరి సంగతి. ఇప్పుడంటే పెన్సిళ్ళను చక్కగా మనం షార్ప్నర్తో షార్ప్ చేసుకుంటున్నాం, కానీ ఇంతకుముందు బ్లేడ్తో చాలా సున్నితంగా చెక్కడానికి కూడా ఈ కలప సహకరించేలా, అలాగే ఎప్పుడైనా తేమగా ఉన్నప్పుడు అంటే చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు విరిగిపోకుండా అలా తిరిగిపోకుండా నిటారుగా ఉండడానికి కూడా ఈ కలప చాలా అనువుగా ఉండాలన్నమాట. అలాగా ఇవన్నీ కన్సిడర్ చేసుకొనే పెన్సిళ్ళకి కలపని ఎంచుకుంటారన్నమాట. సో అది మరి సంగతి, అంత సులువేం కాదు. మనకు కనిపించేంత సింపుల్గా ఒక పెన్సిల్ దాని లోపల ఒక గ్రాఫైట్ లెడ్ ఒక లెడ్ ముళ్ళు ఉండేసేసి లోపల చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా మనకి చూడడానికి అండ్ షార్ప్ చేసుకునేటప్పుడు కూడా. బట్ దీని వెనకాల కూడా చూసారా ఎంత టెక్నాలజీ అంటే ఎంత మైండ్ ఆలోచించి దాన్ని క్రియేట్ చేశారు కదా. సో మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉందన్నమాట. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మరి ఆషాఢ మాసం కదా, చక్కగా అందరూ ఆడపడుచులందరూ కూడా చక్కగా ఆడవాళ్ళందరూ కూడా చేతికి గోరింటాకు పెట్టుకుంటారు. అయితే మనకి తెలిసింది గోరింటాకు ఒక్కటి, అంటే చేతికి పెట్టుకునే ఆకులలో అంటే గోరింటాకు పెట్టుకోగానే చక్కగా ఎర్రగా పండుతుంది అని అనుకుంటాము. కానీ గోరింటాకు లాగానే ఇంకా కొన్ని ఆకులు ఉన్నాయి తెలుసా మీకు. సో ఆకులు పెట్టుకున్నా కూడా చేతులు ఎర్రగా పండుతాయి అన్నమాట. కాకపోతే గోరింటాకు ఉన్నన్ని రోజులు అవి ఉండకపోవచ్చు. మరి అలాంటి ఆకులు మీకేమన్నా తెలిస్తే మరి వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. గోరింటాకు లాగానే చేతులకు ఎరుపు రంగు ఇచ్చేటువంటి మరికొన్ని ఆకులు కానీ మొక్కలు ఏమైనా ఉంటే మీకు తెలిస్తే వాట్సాప్ చేసేయండి. మరి మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ లవ్ టుడే.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

మరి గోరింటాకు లాగా మన చేతికి ఎరుపునిచ్చేటువంటి ఆకులు ఇంకొన్ని ఉన్నాయన్నమాట. సో అవేంటి అని అడిగాను. మరి చూసేద్దాం, నాకు తెలియదు అంటున్నారు బంగారు రాజు గారు రాజుల నుంచి. నో ప్రాబ్లం అండి. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే ఓ సూపర్ సింధూర్ ట్రీ, అల్కన్న ట్రీ అంటున్నారు సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, ఓకే అండి. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు, మద్ద ఆకులు, పనస ఆకులు, బిళ్ళగన్నేరు ఆకులు, సో ఇవన్నీ యూజ్ చేసేవారనమాట, సూపర్. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మైదాకు, లేత జిల్లేడు ఆకులను యూజ్ చేసేవాళ్ళం అంటున్నారు. రేణుకా గోపరాజు గారు కడప నుంచి కూడా, సో అవే పంపించారు. అలాగే కొన్ని రకాల మందనం ఆకులు కూడా అంటున్నారు, సూపర్. సో చిన్నప్పటి రోజులన్నీ గుర్తు చేశారనమాట అందరికి కదా. అండ్ అలాగే రాఘవేంద్ర అరుణ ధర్మవరం నుంచి పంపించారు మైదా ఆకులు అంటున్నారు, సూపర్. అలాగే మందార ఆకులు, గోంగూర ఆకులు అంటున్నారు దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి. ఓకే, గోంగూర ఆకులకు కూడా వస్తుందండి, నాకు తెలీదు. ఓకే. అండ్ అలాగే పమిడి అనంతపురం నుంచి

మంచి గౌస్ గారు, బాదం చెట్టు ఆకులు అంటున్నారు, అవునా? ఓకే, ఎస్, తమలపాకు అంటున్నారు, కరెక్టేనండి. గోర్లకాన్ దొడ్డి నుంచి పాతింటి యల్లప్ప గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ అలాగే జయం భాషా గారు కర్నూలు నుంచి మైదాకు అంటున్నారు. ఓకే, మందార ఆకులు అంటున్నారు గనగల్లూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, అండ్ అలాగే దామర్ల పెద్దమస్తానరావు చిన్నమస్తానరావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నూతి సత్యానంద్ గారు హెన్నా ఆకులు అంటున్నారు. ఓకే, జాప భూమేశ్వర్ భూలక్ష్మి గారు వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుండి మోదుగాకు, మందారాకు, వామాకు, సో ఇలా డిఫరెంట్ ఆకులను అయితే పంపించారు. అండ్ శ్యామ్ గారు భీమవరం నుంచి పంపించారు. ఓకే, అండ్ మేడం చింతపండు బెల్లం మిక్స్ చేసిన పండుతుంది అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, కానీ అవి ఆకులు కాదు కదండి. సో నేను అడిగింది ఏంటంటే ఆకు, గోరింటాకు లాగా ఆకు పండేటువంటి ఏంటి అని అడిగాను. ఎనీవే ఇది కూడా ట్రై చేయొచ్చు అనమాట. అయితే అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు మందార ఆకులు అంటున్నారు. అండ్ అలాగే ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి తులసి ఆకులు అంటున్నారు. ఎస్, కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమరిపాడు నుంచి కనకాంబరం అండ్ కాశ్మీరీ మందార అంటున్నారు, అవునా? ఓకే, అలాగే ములింటి భార్గవి వెంకటేష్ పుట్టపర్తి నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, కర్నూలు జిల్లా గొనగొండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు గోపి చెట్టు ఆకులు, మామిడి లేతాకులు, పుల్లటి గోంగూర ఆకులు, ముదరాకులు, సొప్పులు వీటన్నిటికీ అంటున్నారు. ఓకే, అండ్ బత్సలి ఆకులు అంటున్నారు ఆత్మకూరు నుండి ఆశీష్ గారు, అవునా? ఓకే, అండ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి తులసి ఆకులు అంటున్నారు. ఎస్ కరెక్ట్. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం.

మరి గోరింటాకులాగా పండేటువంటి ఇంకొన్ని ఆకుల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఓకే. మీ అమ్మగారు చెప్పారా? ఓకే. అనంతపురం నుంచి అన్నాథ గారు, ఓకే. ఓ సూపర్. అండ్ ఇంకా వెంకటేష్ గారు రేణిగుంట నుంచి పంపించారు, బచ్చలి పండ్లు అంటున్నారు, ఓకే. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు మోదుగ పూలు అలాగే మంజిష్ట వేరు కూడా అంటున్నారు, సూపర్. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి మైదాకు మరుడాణి అని అంటారు, ఆకు కూడా గోరింటాకల్లో పండుతుందని ఇప్పుడే తెలిసింది అంటున్నారు. అదొక్కటేనా? ఇంకా చాలా ఉన్నాయండి, షేర్ చేస్తాను, చెప్తాను. సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మురళి గారు హాయ్ అంటూ పంపించారు, హాయ్ అండి. అలాగే శివాజీ గారు కరెప్ప పార్వతి విజయ్ పంపించారు, రైట్ ఆన్సర్, ఓకే. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మందారం ఆకులు జామాకులు అంటున్నారు, ఓకే. అండ్ నూతి సత్యానంద్ గారు హైదరాబాద్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామ్లా గారు కమలపాకులు అంటున్నారు, ఓకే. అండ్ సున్నం పసుపు కలిపినా కూడా ఎరుపు రంగు వస్తుంది అంటున్నారు సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి. కరెక్టేనండి, బట్ నేను అడిగింది అయితే ఆకు కదా, ఓకే. అండ్ ఇంకా బెళ్ళగన్నేరు ఆకులు అండ్ ఇంకా అంటున్నారు ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు. సో మరి మనమైతే తెలుసుకుందాం, మరి ఇక్కడ గోరింటాకు లాగా చేతులకు ఎరుపు రంగు ఇచ్చేటువంటి ఇంకొన్ని ఆకులేంటో. గోరింటాకే కాదు, ఇంకా ఎరుపు రంగు చేతులకు ఎరుపు రంగు ఇచ్చేటువంటి ఆకుల్లో ఫస్ట్ ఉంటుంది టేకు చెట్టు ఆకులు. అంటే టేకు చెట్టుకి ఉన్నటువంటి లేత ఆకులను కనుక నలిపి లేదా కాస్త నీళ్లు పోసి దాన్ని చేతిలో వేసి రుద్దితే ఆ రసం వల్ల చేయి వెంటనే ఎర్రగా మారుతుందన్నమాట. కాకపోతే ఇదేంటంటే గోరింటాకులాగా ఎక్కువ రోజులు ఉండదు, ఒక్కోసారి జస్ట్ అట్లా చేతులు కడుక్కోగానే ఆ రంగు పోతుందన్నమాట. అండ్ ఇంకొకటి తమలపాకు మిశ్రమం. సో తమలపాకును కూడా అలాగే వాడేవారు. అండ్ పూర్వకాలలో పెళ్లి కూతుర్లకు కాళ్లకు చేతులకు పారాణి అని పెడతారు కదా, సో ఆ అలా పారాణి తయారు చేయడానికి ఈ తమలపాకులనే వాడేవారంట. అంటే తమలపాకులు వక్క పొడి కొద్దిగా సున్నం కలిపి నూరితే వీటి వల్ల ఒక రసాయన చర్య జరిగి ఒక చిక్కటి ఎరుపు రంగు రసం వస్తుంది. సో దీన్ని చేతులకి రాసుకుంటే మంచి ఎరుపు రంగు వస్తుందని అలా పారాణిలాగా తయారు చేస్తారు.

చేసేవారు. బట్ ఇప్పుడైతే మొత్తం అంతా కల్తీ కదా. అండ్ మరి నెక్స్ట్ చెప్పాలి అంటే ఎర్రటి మందార పూల రేకులను వాటి ఆకులను కలిపి మెత్తగా నూరి అందులో కొంచెం సున్నం కలిపి కూడా గోళ్లకు చేతులకు పెట్టుకునేవాళ్ళు అనమాట. అండ్ వీటితో పాటు మంజిష్ట వేరు, సో మంజిష్ట వేరు కూడా యూజ్ చేస్తారనమాట ఇలాగా. అయితే చేతులకి కాదు, బట్టలకు చర్మానికి కూడా ఎరుపు రంగు ఇవ్వడానికి దీన్ని వాడేవారట. సో ఈ మంజిష్ట పొడిని నీళ్లతో కలిపి పేస్ట్గా వేసి ఇలా మనకి చేతులకు పెట్టుకుంటే అది కూడా ఎర్రటి రంగులో వస్తుందట. సో అది మరి సంగతి. గోరింటాకు ఒక్కటి మనకు అందరికీ బాగా తెలుసు, ఆషాఢ మాసం అనగానే చక్కగా గోరింటాకు పెట్టుకుంటారు, చేతులకి చాలా కళగా ఉంటాయని. అయితే గోరింటాకుతో పాటు ఇంకా చాలా రకాల హర్బ్స్ ఉన్నాయన్నమాట. సో మరి ఈ ఆకులన్నీ కూడా న్యాచురల్గా దొరికేవే, ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి కూడా చిన్న చిన్నవి ట్రై చేయొచ్చు అనమాట. సో మరి అది సంగతి. అండ్ మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేయడానికి రెడీగా ఉన్నాను, చూసేద్దాం.

సో మరి ఈ ఆకులన్నీ కూడా న్యాచురల్గా దొరికేవే, ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి కూడా చిన్న చిన్నవి ట్రై చేయొచ్చు అనమాట. సో మరి అది సంగతి. అండ్ మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేయడానికి రెడీగా ఉన్నాను, చూసేద్దాం. అంతరిక్షంలో పెన్నుని కానీ పెన్సిల్ని కానీ వాడరు కదా, మరి వాటికి బదులుగా ఏం వాడతారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అంతరిక్షంలో పెన్నుని పెన్సిల్ని వాడరు, మరి వాటికి బదులుగా ఏం వాడతారు? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244884. ఈ వాట్సాప్ నెంబర్కి మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ, మరి గోరింటాక్ అనగానే మనందరికీ గుర్తొచ్చే సినిమా శోభన్ బాబు గారి గోరింటాకు సినిమా అనమాట. అందులో అలా సావిత్రి గారు పిల్లలిద్దరిని కూర్చోబెట్టి గోరింటాకు నూరి చేతుల్లో పెట్టి మళ్ళీ చేతులకి గోరింటాకు పెట్టారని అన్నం కలిపి ముద్దలు పెట్టి, ఆహా అవన్నీ చూస్తుంటేనే మనకి అంత హాయిగా అనిపిస్తుంది. అండ్ ఆ పాట ఎప్పుడు విన్నా కూడా ఇంకా విజువల్స్ అలా మనకి కళ్ళ ముందు కదులుతుంటాయి కదా. మరి ఆ పాట అయితే వినేద్దాం గోరింటాకు చిత్రం నుంచి.

కేదార్ వీరేష్ గారు రాజు నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడి గారు కరెక్ట్ ఆన్సర్. మురళీ గారు కి ట్రై చేస్తానండి. కనకారావు గారు పెడ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, కర్నూలు గోనిగొండ్ల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఓకే, మీ పేరైతే పంపించలేదు బట్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు ఎవరు. అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు సో ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద్రకాల నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మహబూబ్ గారు ఆత్మకూరు నంద్యాల నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, అలాగే ప్రభాకర్ రావు గారు కాదండి, రాఘవేంద్ర అరుణ గారు ధర్మవరం నుండి ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయం భాష గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సాయి కుమారి రామానగర్ నుంచి పంపించారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ధను గారు శ్రీకాకుళం సోంపేట నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమూర్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే తిరుపతి నుంచి మురళి పూర్ణ విఘ్నేష్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే మువ్వ మండలం కాజాంచి టీవీ సుబ్బారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పురుషోత్తం ఎస్ఎస్ కొండా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే కాళీ శ్రీనివాసరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గౌస్ గారు పంపించారు కాదండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలే గారు అళ్ళగడ్డ నుంచి. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. అంతరిక్షంలో పెన్స్ ని పెన్సిల్స్ ని వాడరు, ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి పెన్ పనిచేయదు. అలాగే పెన్సిల్ లెడ్ కనుక విరిగిపోతే దానిలో ఉండేటువంటి గ్రాఫైట్ పొడి అయిపోయి ముక్కలుగా అయిపోయి గాల్లో తేలుతూ అక్కడున్న ఎలక్ట్రానిక్ పరికరాల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి ప్రమాదం, ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రత్యేకంగా స్పేస్ లో వాడడానికి స్పేస్ పెన్స్ అలాగే డిజిటల్ పరికరాలని ఉపయోగిస్తారనమాట. సో ముఖ్యంగా యూజ్ చేసేది ఫిషర్ స్పేస్ పెన్. సో ఈ పెన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సాధారణ పెన్నుల్లో పనిచేయటువంటి అత్యంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఈ పెన్ను పనిచేస్తుంది అనమాట. అండ్ దీంట్లో ఉండేటువంటి మెయిన్ ఏంటి అంటే దీంట్లో విస్కో ఎలాస్టిక్ ఇంక్ అనేది ఉంటుంది. అంటే దీనిలో ఉండేటువంటి ఇంక్ జెల్లాక గట్టిగా ఉండి లీక్ అవ్వకుండా ఉంటుంది. మనం ఎప్పుడైతే రాయడం ప్రారంభిస్తామో అప్పుడు ఆ వాల్ ఏదైతే ఉందో స్టార్టింగ్ ఉంటుంది కదా, అది తిరగడం వల్ల వచ్చేటువంటి ఘర్షణకు ఇంక పల్చటి ద్రవంగా మారి అలా స్మూత్ గా వస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా అత్యంత చల్లటి డిగ్రీస్ అంటే -35 డిగ్రీస్ అలాగే 120 డిగ్రీస్ హీట్లో ఇలాగ ఎక్కడ ఎలాంటి సిచ్యుయేషన్స్ అయినా కూడా ఈ ఇంక్ గడ్డ కొట్టకుండా ఎండిపోకుండా రాస్తుంది. అండ్ నీటి అడుగున, తడి పేపర్ల మీద, నూనె జిడ్డున్న ప్లాస్టిక్ షీట్స్ పైన కూడా ఇక్కడ ఎక్కడైనా కూడా ఈ పెన్తో రాయొచ్చు అనమాట. అండ్ ఈ పెన్లోని ఇంక్ దాదాపు 100 సంవత్సరాల వరకు కూడా ఎండిపోకుండా సురక్షితంగా ఉంటుందంట. సో అది మరి దీని స్పెషాలిటీ. అండ్ ఇలాంటి స్పేస్ పెన్స్ మరి ప్రైస్ కూడా ఎంత ఉంటాయి తెలుసా, 3000 నుంచి 10000 పైనే మాట అనమాట. సో అంత ప్రైస్ ఉంటాయి. ఎందుకు అంటే వాటిలో ఉన్నటువంటి ఆ స్పెషల్ ఫీచర్స్ వల్ల. అండ్ సో అదనమాట. మరి ఈరోజు మన సందడి ఆత్మకూరు నుండి ఆశేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే జాప భూమేశ్వర గారు వెల్లుల్లి నుంచి పంపించారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో మరి ఇదనమాట ఇవాళ మన సందడి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రామ్ ద మూవీ పెదరాయుడు. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

మరి మన సందడే సందడిలో నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఏకలవ్య నగర్ రంగారెడ్డి నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు పంపించారు. ఓకే అండి. అండ్ ఇంకా

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేవుమారాణి. రాబోయే 4 నెలల పాటు ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో రైతులు కొత్తగా బోరు వేయకుండా నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని రాష్ట శిశు సంక్షేమ శాఖ మంత్రి సవిత సూచించారు. ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారని రాష్ట మంత్రి కొలసు పార్థసారథి విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టును ఈరోజు సందర్శించిన సందర్బంగా తెలిపారు. ఈ ఎయిర్పోర్టు ఏర్పాటు రాష్టానికి ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉత్తరాంధ్ర మారనుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభించనున్న నేపథ్యంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో ఈ నెల 31 ఉదయం 6 గంటలకు ప్రౌడ్లీ వైజాగ్ అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి ప్రయోగాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించేందుకు సైన్స్ ప్రయోగ కిట్లను అందజేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా తెలిపారు. విద్యతో పాటు సృజనాత్మకత, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యమిస్తూ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడ తొలిసారిగా నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజియట్ కల్చరల్ మీట్ 2026కు సంబంధించిన కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్ట్రార్ సాయి సుధీర్ ఈరోజు ప్రారంభించారు. వరి సాగు చేసే 110 నుంచి 120 రోజు పంట కాలంలో కనీసం 2 సార్లు పొలాన్ని ఎండబెట్టి 2 సార్లు నీరందించే తడి పొడి విధానాన్ని అనుసరిస్తే పంటల దిగుబడి పెరగడంతో పాటు మిథెన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని ఎన్జీఓ హోంలో అమెరికన్ సంస్థ అగ్రి క్యాప్చర్ పృథ్వీ తెలిపారు. శ్రీలంకతో జరిగే 2 టెస్టుల సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రవీంద్ర జడేజా జట్టులోకి తిరిగిరాగా యువ ఆల్రౌండర్

సారాంశ్ జైన్ను తొలిసారి జాతీయ జట్టులో చోటు లభించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ బెంగాల్లోని హల్దియా సమీపంలో ఈరోజు తీరం దాటనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, మరి సమయం చూసుకుంటే 4 గంటల 5 నిమిషాలు అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు వివిధ ప్రోగ్రాంలో ఒక లిరిసిస్ట్కి సంబంధించినటువంటి పాటలు అయితే మనం వినబోతున్నాం. ఇంతకీ ఎవరు ఆ లిరిసిస్ట్ అంటే అనంత శ్రీరామ్. సో అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైనటువంటి పాటలు అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. సో మరి వింటూనే ఉండండి వివిధ భారతి FM5 విత్ యువర్ RJ సమత.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి FM
0: 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: FM 101.3.

0: ఉదాహరణం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వేణ వేణువైన సరిగమ విన్నావా?
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. సమయం 4:30 అయితే అయిపోయింది. అండ్ మరి మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో వన్ లిరిసిస్ట్ కి సంబంధించినటువంటి సాంగ్స్ అయితే వింటున్నాం కదా. సో మరి మనమైతే వింటున్నాం అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైనటువంటి పాటల్ని. మరి మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి, వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: రే చైతు, ఫుల్ గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్ గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసు, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
0: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడ్ ను అలాగే ఇంకా ఓట్ మీల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బి హ్యాపీ. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు వరకైతే మీరందరూ మరి వినేశారు కదా వివిధ ప్రోగ్రామ్ లో వన్ లిరిసిస్ట్ సో అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైనటువంటి పాటల్ని అయితే వినేశాం. అండ్ మరి సమయం చూసుకుంటే 4:49:35 అయితే అవుతుంది. మరి మరి కాసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ అలాగే మరి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ స్టే హెల్దీ అంటూ. అండ్ అలాగే మరి కాసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ప్రతినిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో అంతా యాంత్రికమైపోయింది. కేవలం డబ్బు సంపాదన, ఉద్యోగ బాధ్యతలు వంటి వాటితోనే బిజీగా మారిపోయి ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. శారీరక శ్రమకు దూరమవుతున్నారు. తినేది జంక్ ఫుడ్, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసు. అయినా పూట గడపటానికి పొట్టలో వేయడంతోనే సరిపెడుతున్నారు. తిన్నది అరిగించి కరిగించే పనే ఉండటం లేదు. పని ఒత్తిడి, సమయాభావం వల్ల కనీస వ్యాయామానికి కూడా దూరమవుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేకపోవటమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరు వ్యాయామశాలలకు వెళ్లే సమయాలు లేక మరికొందరు ఇంకో రోజు చేద్దాన్లే అని వాయిదాలు వేస్తున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని విధానాలతో క్యాలరీలు కరగకపోగా కొత్తగా వచ్చి చేరుతున్నాయి. దీనికోసం పెద్ద పెద్ద బరువులెత్తడం, గంటల తరబడి జిమ్లో గడపడం, కిలోమీటర్ల లెక్కన నడవటం లాంటివే కాకుండా కేవలం చిన్న చిన్న పనులతో కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంటి పనులతో వ్యాయామం చేసిన దాంతో సమానమని, దీనికి తోడు మానసిక ప్రశాంతత లభించడం, తెలియకుండానే శారీరక శ్రమ పెరగడం వల్ల రెండు రకాలుగా ఉపయోగాలుంటాయి. కొన్ని చిన్న చిన్న పనులు నేను చెప్తానండి. లిఫ్ట్కి దూరంగా ఉండటంతో బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ వారు కానీ ఇంటికో ఆఫీస్కో వెళ్లాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ విధానానికి చెక్ పెట్టాలి. సాధ్యమైనంత వరకు మెట్లెక్కే ప్రయత్నం చేయాలి. కనీసం ఒకటి రెండు అంతస్తులైనా నడిచి ఎక్కాలి. 5 నిమిషాలు మెట్లెక్కేందుకు కేటాయిస్తే సుమారు 200 క్యాలరీల వరకు కరుగుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, నేను చేసే ఆఫీస్లో అయితే 5 ఫ్లోర్స్ ఉన్నాయి. నేను రోజుకి ఎన్నిసార్లు ఎక్కుతానో ఎన్నిసార్లు దిగుతానో నాకే తెలియదు. కానీ మార్నింగ్ ఎంత యాక్టివ్ గా ఉంటానో ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అంతే యాక్టివ్ గా ఉంటాను. రీజన్ దాట్ ఐ యూజ్ ద స్టేర్స్ బట్ నాట్ ద లిఫ్ట్. కాసేపు తోట పని చేసి చూడండి. ఇంటి పరిసరాలు, పంట పొలాల్లో ఎవరి పనులు వారే చేసుకోవటం ఉత్తమం. ఇంటిలోని గార్డెన్ లో మొక్కలను నాటడం, నాటిన మొక్కలకు నీరు పోయడం, పరిసరాలు శుభ్రం చేయటం, బాగా పెరిగిన ఆకులను కొమ్మలను కత్తిరించటం లాంటి పనులు శరీరానికి శ్రమను కలిగిస్తాయి. రోజు 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే సుమారు 200 పైగా క్యాలరీలు తగ్గించవచ్చు. చెట్లు, పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. ఇంటి పనులు కూడా చేయొచ్చు. ఖాళీ సమయాల్లో బయటకు వెళ్లే పని లేకపోతే ఇంట్లో ఉండి దుమ్ము దులపటమే పనిగా పెట్టుకోండి. రోజులో కాసేపు

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist

రోజూ 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే దాదాపు 130 కేలరీల కొవ్వును కరిగించొచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటి పనులు చేయడం వల్ల ఇళ్లు శుభ్రం చేసుకోవడంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సైకిల్ తొక్కటం ఎక్కువ మందికి ఇష్టం. వారంలో ఒక్కరోజైనా రోడ్లపైన తొక్కేందుకు ఆసక్తి చూపాలి. ఇంటికి కాస్త దూరంలో ఉండే పనులు చేసేందుకు చాలా మంది మన బైక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోతూ ఉంటారు. పక్కన షాప్ ఉన్నా గాని నడిచెళ్లకుండా బైక్ తీసేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఆల్టర్నేట్ గా సైకిల్ పై వెళ్తే మంచిది. రోజు అరగంట పాటు సైకిల్ తొక్కితే దాదాపు 210 కేలరీలు తగ్గించుకోవచ్చట. 40 నిమిషాల పాటు కూర్చోకుండా నిలబడితే సుమారు 100 కేలరీలు కరుగుతాయట. రోజు ఒకే చోట కూర్చొని పనిచేసేవారు కొద్దిసేపు లేచి నిలబడి తిరగటం చాలా మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. చాలా మందికి డెస్క్ జాబ్స్ కాబట్టి కంప్యూటర్ ముందు గంటల తరబడి రాంగ్ పోస్చర్ లో కూర్చుంటున్నారు. అలాంటి వాళ్ళు పీరియాడికల్ గా లేస్తూ కాస్త వాకింగ్ చేసుకుని మళ్లీ వచ్చి కూర్చొని స్పైన్ కరెక్ట్ గా ఉందా, కరెక్ట్ పోస్చర్ లో కూర్చున్నారా, మెడ ఎలా ఉంది, వంగిపోయిందా అని బాడీ పోస్చర్ కూర్చుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంట్లో ఉదయం పూట వాకింగ్ చేసే మైదానంలో రోజు కాసేపు స్కిప్పింగ్ చేయండి. 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఎగురుతూ గెంతేస్తూ స్కిప్పింగ్ చేస్తే 100కు పైగా క్యాలరీలు తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్కిప్పింగ్ వల్ల ఒక ఆట ఆడినట్లు అనిపించడంతో పాటు ఆరోగ్యం కూడా లభించడం విశేషం. మంచి ఎంథూజియాస్టిక్ మ్యూజిక్ వినగానే కాళ్ళు చేతులు వాటంతట అవే కదులుతుంటాయి. ఇష్టమైన పాటలను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు నృత్యం చేస్తే చాలు, చెమట చిందించటంతో పాటు కొవ్వు కరిగే అవకాశం ఉంది. 20 నిమిషాల పాటు డాన్స్ చేస్తే 100 నుంచి 120 వరకు క్యాలరీలు తగ్గించుకోవచ్చు. డాన్స్ చేయడం వల్ల డాన్స్ చేశామనే తృప్తితో పాటు మానసిక ఆనందంతో పాటు క్యాలరీలు కూడా తగ్గుతాయి. వెల్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ హౌ నాట్ టు సిట్ ఆల్ ద టైమ్, మీరు నించొని కూడా చాలా పనులు చేసుకోవచ్చండి. కాసేపైనా ఎవ్రీ డే మీరు నించోవడం అలవాటు చేసుకోవడం, ప్రతి ఒక్కరికి కూర్చోడం అలవాటు అయిపోయింది కదా. సో డియర్ ఫ్రెండ్స్, చూస్ టు స్టాండ్ అట్ వర్క్. With this lovely health tips, this is Chetan signing off for today. I'll get back to you in our next segment. Till then, bye.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలీవ్ విన్నారు. సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం త్యాగమయ్యి నాటికా.

0: ఎవరు ఎవరు నువ్వు?
1: అందమైన చిన్నదానివి, వయస్సులో ఉన్నదానివి, ఒంటరిగా ఉన్నావని తోడొచ్చాను.
2: త్యాగమయ్యి నాటిక వింటారు. రచన నిర్వహణ మట్టపల్లిరావు. త్యాగమయ్యి నాటిక.
3: రేష్మా, ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది కదా. చుట్టూరా కొండలు, ఎటు చూసినా పచ్చని చెట్లు, ఎక్కడి నుంచో దూసుకువచ్చిన చలిగాలి నీ ఒంటిని చుట్టి వంపులను తడిమి ఆ ఒంటి పరిమళాన్ని మోసుకువచ్చిన మీద కుమరిస్తూ ఉంటే ఏదో మత్తులోకి జారుతున్నట్టుగా ఉంది. అవును రేష్మా, అందుకే నాకు ఆ గాలి మీద ఈర్ష్య.
4: ఎందుకో?
3: ఆ గాలి నీ పైటంచు పట్టుకుని ఆడుకుంటుంది, నీ ముంగుళ్లను సవరిస్తూ, నీ బంగారు చిక్కెళ్లను రాసుకుంటూ, ఎర్రని పెదాలను కలిపి, ఆ స్పర్శకు పులకరించి, బిర్రెత్తిన వ్యామోహంతో నిన్ను వాటేసుకుని ఉక్కిరి బిక్కిరై రెపరెపలాడుతుంది. ఆ గాలికి ఉన్నంత చొరవ నాకు లేదు కదా.
4: అక్షు, ఈ మాటలతో నన్ను విసిగించుకు, మరేదైనా మాట్లాడు.
3: నా ప్రాణం పోయేంత వరకు నాకు మరో మాట రాదు రేష్మా. నిన్ను తాకిన తరువాత, నీ అందాన్ని సొంతం చేసుకున్నాక, ఈ ప్రాణం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే.
4: పక్షు, చాలా దూరం వెళ్తున్నావు.
3: నీకు దూరంగా వెళ్ళాలనుకుంటే ఎప్పుడూ మీ ఇంటి నుంచి వెళ్ళిపోయేవాడిని రేష్మా. ఈ అడవికి మధ్యలో, ఈ పల్లెటూళ్ళో, ఊరికి దూరంగా విసిరి పారేసినట్టున్న మీ ఇంట్లో పడి ఉండి, మీ నాన్న చెప్పిన పనులు చేస్తూ, వచ్చే పోయే బాటసారులకు ఆశ్చర్యం కల్పిస్తూ, ఈ సత్రంలో నౌకరుగా పడి ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు.
4: మరైతే ఇంతకాలం ఎందుకున్నావు?
3: నీకోసం, నీ ప్రేమ కోసం. పగలు రాత్రి ఎదురుచూపులు చూస్తూ పడిగాపులు కాస్తున్నా. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేను రేష్మా. నిన్ను ప్రేమిస్తున్నా.
4: పక్షు, నన్ను విసిగించుకు.
3: నేను మాట్లాడితేనే విసుగు. ముక్కు ముఖం కనిపించకుండా ముఖాన గుడ్డ వేసుకుని దారులు కొట్టే ఆ గజ దొంగ, ఆ రాజ్పాల్, వాడంటే నీకు ఇష్టం.

0: వాడి మాటలు నీకు తీపి, నా మాటలు చేదు విసుకు, అంతేగా?
1: అవును అంతే. నువ్వు నన్ను ప్రేమించావు, నేను రాజపాలను ప్రేమించాను.
0: ప్రేమ? అర్ధరాత్రి అపరాత్రి అనకుండా అడవుల్లో తిరుగుతూ దారులు కొట్టి సత్రంలో తలదాచుకునేందుకు వచ్చే ఆ బందిపోటు దొంగను నువ్వు ప్రేమించడానికి నీకు సిగ్గు ఎగ్గు లేదు రేష్మ?
1: నర్మై, అదంతా నా ఇష్టం, నువ్వెవరు అడిగేందుకు?
0: అందాక వచ్చిందన్నమాట. సరే, నేనెవరో చూపిస్తాను. అప్పుడు కానీ నీకు అర్థం కాదు.

0: రేష్మా.
1: ఎవరు?
0: నేను.
1: రాజ్పాల్, వచ్చావా?
0: ఇంత రాత్రి ఈ చలిలో నీకోసం రేష్మా.
1: ఉండు, తలుపు తెరుస్తాను.
0: అక్కర్లేదు. దొంగకు తలుపు తీసి దారి చూపడం దీనికి. ఏ కిటికీ చాలు.
1: రాజ్పాల్, ఎన్ని రోజులు కనిపించావు. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రాజ్పాల్. నువ్వు వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ నీ రాక్ కోసం రోజు ఎదురు చూస్తూనే ఉన్నాను. నన్ను మర్చిపోయావా రాజ్పాల్?
0: లేదు రేష్మా, లేదు.
1: మరైతే ఎందుకు రాలేదు నువ్వు?
0: నా కోసం సైనికులు గాలిస్తున్నారు. నన్ను ఎవరైనా పట్టుకుని ఒప్పచెప్పినా, కాల్చి చంపినా బహుమానం ఇస్తామని
1: ప్రకటించారు.
0: అవును రేష్మా, అందుకే నిన్ను కలుసుకునేటందుకు వీలు పట్టలేదు.
1: రాజ్పాల్, నిన్ను వదిలి నేను ఒంటరిగా బ్రతకలేను రాజ్పాల్. నన్ను నీ వెంట తీసుకెళ్ళు, నీతో వచ్చేస్తాను.
0: రేష్మా, ఈ క్షణం నేను ఇక్కడ, మరో క్షణం వేరొక చోటు. ఒక చోటంటూ లేని నేను నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళా. నువ్వు నాతో వస్తే ఇబ్బంది పడతావు రేష్మా.
1: రాజ్పాల్, సావైనా బ్రతికైనా రెండు నీతోనే. నన్ను నీ వెంట తీసుకెళ్ళు, మనిద్దరం దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాం.
0: రేష్మా.
1: అవును రాజ్పాల్, మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం.
0: సరే, రేపు అర్ధరాత్రి ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను. సిద్ధంగా ఉండు, ఇద్దరం వెళ్ళిపోదాం. సరేనా?
1: తప్పకుండా వస్తావుగా.
0: తప్పకుండా వస్తాను
1: రాజ్పాల్.
0: ఏమిటి రేష్మా?
1: ఒకవేళ సైనికులు రేపు ఈ ప్రాంతానికి వస్తే నువ్వు ఇక్కడికి రావద్దు.
0: వాళ్ళు వచ్చింది దానికి నాకు ఇలా తెలుస్తుంది.
1: సైనికులు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నట్టయితే రేపు సరిగ్గా నువ్వు వచ్చే సమయానికి, అంటే అదే అర్ధరాత్రికి, నేను తుపాకీ గాల్లో పిలుస్తాను. తుపాకీ చప్పుడు నీకు వినిపిస్తే సైనికులు ఇక్కడే ఉన్నట్లు గుర్తు. తుపాకీ చప్పుడు ప్రమాదానికి గుర్తు. అప్పుడు నువ్వు ఇక్కడికి రావద్దు.
0: సరే రేష్మా, మళ్ళీ పెడతాను.
1: రాజ్పాల్, జాగ్రత్తగా వెళ్ళు.
0: సరే. రేష్మా, గోడలకు కూడా చెవులుంటాయని పాప నీకు తెలీదు. ఈ పక్షు అంటే ఏంటో ఇక ముందు చూస్తావు. ఈ రాజ్పాల్ గాడి ఆటరేపటితో కట్టు. వీడి ఎంత చూడకపోతే నా పేరు పక్షు కాదు. నమస్తే సుబేదార్ సాహబ్.
2: నమస్తే, నమస్తే. ఏం పక్షు, పని మీద వచ్చినట్టున్నావు?
0: అవును సుబేదార్ సాహబ్, చాలా అర్జెంటు పని మీద వచ్చాను.
2: ఏమిటి అర్జెంటు?
0: రేపు రాత్రి

0: అర్ధరాత్రికి మీరు సత్రానికి రావాలి.
1: దేనికి?
0: చాలా అపాయకరమైన కేసు. రేపు అర్ధరాత్రికి గజదొంగ రాజ్పాల్ సత్రానికి వస్తున్నాడు. మీరు వచ్చి మాట వేసుకుని కూర్చుంటే వాణ్ణి పట్టుకోవచ్చు. రేపు అర్ధరాత్రికి.
2: శభాష్ బక్షు, శభాష్
3: ధూలియా, ధూలియా దేశం.
1: రేపు రాత్రికి మనం అడవిలో ఉన్న సత్రానికి బయలుదేరాలి. సిద్ధంగా ఉండు.
3: దేశం.

0: సైంటిస్ట్ పేద మీకోసమే ఎదురు చూస్తున్నాను.
1: వాడి జాడ ఏమైనా తెలిసిందా?
0: ఇంకా లేదు, ఈ రాత్రి తప్పకుండా వస్తాడని నా నమ్మకం.
1: సరే ధూలియా, నువ్వు వెళ్ళి సత్రానికి వెనకాల పొదల్లో కూర్చో. జాగ్రత్త. భక్షు నడు. భక్షు రేష్మాయక్క
0: పైన గదిలో పడుకునుంది.
1: సరే, నువ్వు ఇక్కడే ఉండి ఎవరూ పైకి రాకుండా చూడు. అవసరం అనిపిస్తే అందరిని మధ్యలోకి పంపు. నేను పైకి వెళ్ళొస్తాను.
0: ఎందుకు?
1: ప్రశ్న వేయడం నీ వంతు కాదు భక్షు, చెప్పినట్టు చేయాలి.

0: ఎవరు ఎవరు నువ్వు?
1: అందమైన చిన్నదానివి, వయస్సులో ఉన్నదానివి, ఒంటరిగా ఉన్నావని తోడు వచ్చాను.
0: ఎందుకు వచ్చావు?
1: కింద అందరినీ మత్తులోకి పంపించాను, పైకి ఎవరూ రాలేరు. మనం మరో మత్తులోకి పెడదాం. మళ్ళీ నోరెత్తి జాగ్రత్త.

రేష్మ, నీ ప్రియుడు ఇంకొంచెం సేపట్లో వస్తాడు. వచ్చి రాగానే సైనికులు నీ ప్రియుడిని కాల్చి చంపుతారు. అతన్ని కాపాడుకో, అతన్ని కాపాడుకో, అతన్ని కాపాడుకో. నన్ను ఈ మొగరానికి కట్టిపడవేసి నా కుండలకు ఎదురుగా ఎత్తుపాకి గురిపెట్టించారు. రాజ్బా, ఎటూ కదల్లేని నేను ఎలా కాపాడతాను నిన్ను? నీ కాలి బటను వేలితో తుపాకీ ట్రిగ్గర్ నొక్కు, తుపాకీ పేరుతుంది. తుపాకీ చప్పుడు విని నీ ప్రియుడు దూరంగా వెళ్ళిపోతాడు. నిన్ను ప్రేమించిన వాడి కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేయి. ఆలస్యం చేయకు, ఆలస్యం చేయకు.

0: ఎవరా అటు వెళ్ళేది?
1: నేను బాటసారిని సత్రానికి పెడుతున్నా.
0: సత్రానిక? ఇదిగో ఇంత రాత్రి వేళ సత్రానికి వెళ్ళవకు. ఎవరు దొంగలు పట్టుకునేందుకు సైనికులు వచ్చి సత్రం చుట్టూ కాపలా కాస్తున్నారట. ఇదిగో అక్కడంతా హడావిడిగా ఉంది. అదీగాక సత్రం యజమాని కూతుర్ని చంపేశారట.
2: రేష్మను చంపేశారా?
3: రేష్మ చచ్చిపోయిందా?
2: రేష్మ, రేష్మ, రేష్మ!
3: సుబేదార్, సుబేదార్!
1: ఏం పక్షు?
3: రాజ్పాల్ ఇటే వస్తున్నాడు, ఇటే వస్తున్నాడు.
4: రేష్మ చచ్చిపోయిందని వాడికి తెలిస్తే పిచ్చెక్కిపోయి వాడు మన అందరినీ చంపేస్తాడు. నేను ఎటైనా పారిపోతాను, ఇక ఇక్కడ ఒక్క క్షణం ఉండదు.
3: అడుగు, అడుగు రాజ్పాల్, నేను పెడుతున్నా.
1: భక్షు, భక్షు, ఆగు! పారిపోయాడు పిరికివాడు.
5: అడుగు రాజ్పాల్.
1: మన ఈ గదిలోనే మూలకు దాక్కునిందాం. రేష్మ కోసం తప్పనిసరిగా వాడు ఈ గదిలోకి వస్తాడు. గదిలోకి అడుగు పెట్టగానే షూట్ చేసేద్దాం. అదిగో దాక్కు, వచ్చేస్తున్నాడు.
3: రేష్మ, రేష్మ, రేష్మ! సుబేదార్, షూట్!

0: త్యాగమయి నాటిక విన్నారు. ఇందులో రేష్మ, ఇందిరా బెనర్జీ, రాజ్పాల్, ఉమాపతి, భక్షు, మూర్తి, సుబేదార్, ఇలియాస్, ధూలియా, కేఎస్ రామానుజం. రచన నిర్వహణ మట్టపల్లిరావు.
1: త్యాగమయ్యి నాటిక విన్నారు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: శ్రోతులకు గమనిక, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ప్రసారం కావాల్సిన మీరు మేము ఉత్తరాల కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా విందాం స్వర్ణలత ఆలపించిన సాహితీ గీతం. చిత్రం పేరు అదృష్టం.

విన్న పాఠం అశ్విని చిత్రంలోంది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. సంధ్యరాగంలో తర్వాత విందాం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత నిర్వహణలో బన్నీ చిత్రం నుండి సాగర్ మాలతి అర్పించిన గీతం.

సంధ్యారాగంలో తర్వాత విందాం. ఇళయరాజ సంగీత నిర్వహణలో చెట్టు కింద ప్లీడర్ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం.

చిలకమ్మ చెప్పింది. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సంగీతం సమకూర్చిన వారు ఏమిస్ విశ్వనాథన్. తర్వాత విందాం సీతారామశాస్త్రి గీతానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా. దేవి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

మహిళలకు ఉచిత శిక్షణపై మహిళా ప్రాంగణం వారి ప్రకటనైతే కర్నూలులోని మహిళా ప్రాంగణంలో ఏపీఎస్ఎస్టీసీ ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. అందించే శిక్షణలు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్, టైలరింగ్, అసిస్టెంట్ క్రెచ్ కేర్ టేకర్, ఇంకా జెరియాట్రిక్ కేర్ గివర్. విద్యార్హతలు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు అర్హులు. శిక్షణ వచ్చేసి పూర్తిగా ఉచితం. ఇక ఈ శిక్షణ యొక్క ప్రత్యేకతలు ప్రాక్టికల్ మరియు ఉద్యోగాధారిత శిక్షణ ఇది. అనుభవజ్ఞులచే శిక్షణ ఉంటుంది. అలాగే సురక్షితమైన ఇంకా అనుకూలమైన వాతావరణంలో ఈ శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లలో సహాయం చేయబడుతుంది. సంప్రదించవలసిన చిరునామా మహిళా ప్రాంగణం, కర్నూలు, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనుక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణం, ఓల్డ్ స్టేట్ హోమ్, కర్నూలు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7095977716. ఫోన్ నెంబర్ మరోసారి 7095977716. ప్రకటన విన్నారు. సంధ్యారాగంలో తర్వాత విందాం. దొంగరాముడు అండ్ పార్టీ. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆలపించిన గీతం. గీతరచన టి శంకర్, స్వరకల్పన చక్రే.

0: సంధ్యారాగంలో చివరగా మీరు విన్న పాట ఘర్షణ చిత్రంలోనిది. గానం శ్రీనివాస్, సంగీతం సమకూర్చిన వారు హారిస్ జయరాజ్. ఇంతటితో సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు ఓ ప్రకటన.
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
0: ప్రసార వివరాలలో ఈ సాయంత్రం 6:20 రేపటి కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకుంటారు. 6:25 అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలుంటాయి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే పెట్టారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో కంది పంట సాగులో నా అనుభవాలు, కనకవీడు గ్రామ రైతు శ్రీ ఆస్పరి బాబు గారితో పరిచయం ఉంటుంది. అలాగే సాంప్రదాయ వ్యవసాయం గురించి సంభాషణ, జానపద గీతాలు, ప్రకటనలు ఉంటాయి ఇవాళ్టి కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 తుంగభద్ర కథలు, ఇందులో గద్దరెక్కల చప్పుడు డాక్టర్ కె సుభాష్ణ గారి కథానిక ప్రసారమవుతుంది. 8:15 చిత్తసీమ. 8:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్యంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం తెలుగు సినీ గీతాల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. 10:00 ఏకచిత్రగానంలో ఆదిత్య 369 చిత్రం నుండి పాటలుంటాయి. అలనాటి మధుర గీతాలు 10:30. ఇక 11:00 హిందీలో, 11:05 ఆంగ్యంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు.
4: ఓబేజన్నా, సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
5: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకబా.
4: ఎట్లా ఎత్తుకపోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
5: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా. అవి ఎట్లా?
4: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
6: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
0: శ్రోతలకు గమనిక, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ప్రసారం కావలసిన మీరు మేము ఉత్తరాల కార్యక్రమం రేపు 5:00 ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Assembly elections held in POJK yesterday. Pakistani authorities are primarily targeting the groups calling for boycott of the ongoing polls. President Draupadi Murmu today presided over a special book release ceremony at Rashtrapati Bhavan, marking the completion of 4 years of her presidency. Vice President C.P. Radhakrishnan released 5 commemorative books on the occasion. The government has decided to impose stock holding limits on sugar dealers across the country from the 1st of August till the 30th of November this year. The Ministry of Consumer Affairs, Food and Public Distribution said the move is aimed at curbing hoarding, discouraging speculative trading and ensuring the continuous availability of sugar at reasonable prices. In shooting, Indian pair of Sonam Uttam Maskar and Himanshu Dhillon secured the bronze medal in the 10-meter air rifle mixed team event at the ongoing ISSF World Cup in Hangzhou, China today. At the Commonwealth Games, India's Srihari Natraj qualified for the 100-meter backstroke swimming competition at Glasgow in Scotland today. And that is the end of this news bulletin.
1: అరే విమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. ఫార్మా బయోటెక్నాలజీ రంగాలలో క్వాంటం పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఉత్తరాంధ్రలో 189 కొత్త ప్రాజెక్టులను 6,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి కొలుసు పార్థసారి తెలిపారు. సింహాచలంలో గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఉపసభాపతి కె. రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన పిటిషన్ల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇక వార్తల వివరాలు. ఫార్మా బయోటెక్నాలజీ రంగాలలో క్వాంటం పరిశోధనలు జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానాన్ని ప్రారంభించేందుకు వీలుగా అంతర్జాతీయ ఫార్మాసిటికల్ బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వైద్యారోగ్య శాఖ ఆస్ట్రాజెనెకా ఇండియా సంస్థల ప్రతినిధులు ఒప్పందాలపై ఈరోజు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకురావటమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. ప్రమాదకరమైన క్యాన్సర్ని ముందే గుర్తించి చికిత్సలు అందిస్తే రోగులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. వైద్య రంగంలోని వ్యవస్థలు ప్రెడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ను డిజిటల్ రికార్డులుగా మారుస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్రలో 189 కొత్త ప్రాజెక్టులను 6,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారి తెలిపారు. దీనివల్ల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించనున్నాయని చెప్పారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక అభివృద్ధి వేగం పుంజుకుంటుందన్నారు. 1 ఆగస్టున ఈ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారని మంత్రి తెలియజేస్తూ,
1: గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్ర. ఈ రోజు విశాఖపట్నం, ఈ నార్త్ ఆంధ్ర గురించి ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ కొత్త ఆర్థిక అధ్యాయాన్ని రచించబోతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీని ద్వారా రాబోయే రోజుల్లో ఈ 3 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కు కావాల్సిన ఆర్థిక పురోగతిని, ఆర్థిక బలాన్ని చేకూర్చబోతున్నాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
0: విశాఖ జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నారసింహస్వామి వారి సన్నిధిలో గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వామివారి రథోత్సవాన్ని ఆలయ ధర్మకర్త, గోవా గవర్నర్ అయిన పూసపాటి అశోక్ గజపతి

0: రాజు వైభవంగా ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సింహాచలం కొండ దిగువన ఉన్న తొలిపావంచ నుండి మొత్తం 32 కిలోమీటర్ల దూరం ఉండే సింహగిరులను భక్తులు పాదయాత్ర ద్వారా ప్రదక్షిణం చేసి అనంతరం స్వామిని దర్శించుకోవడం ఈ ఆధ్యాత్మిక వేడుక ముఖ్య ఉద్దేశం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్, రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా నగరంలోని పలు కీలక ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ అభిషిక్ కిషోర్ పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈసారి 6 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. ఉపసభాపతి కె రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన పిటిషన్ల కమిటీ సమావేశం రాష్ట్ర అసెంబ్లీ మీటింగ్ హాల్లో ఈరోజు జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఆర్ కార్డుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం రఘురామకృష్ణంరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ విశాఖ జిల్లా గాజువాకలో 175 ఎకరాల ఏపీఐఐసి రిఫ్రాక్టరీస్ భూమి వ్యవహారంపై సమీక్షించినట్టు తెలిపారు. 2000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 175 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లుగా చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 1200 అనుమానిత ఆర్ కార్డులు ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించాలని నిర్ణయించామని ఉపసభాపతి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావం గురించి రైతులు అవగాహన పెంచుకోవాలని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఆర్డీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎల్నినో ప్రభావంపై ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాబోయే 4 నెలల పాటు ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారని తెలిపారు. రైతులు కొత్తగా బోర్లు వేయకుండా నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలు సాగు చేయాలని సూచించారు. తక్కువ వర్షపాతానికి అనుకూలమైన పంటలకు, చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పేర్కొంటూ,
1: ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం బాగా తగ్గింది, డ్యాముల్లో నీళ్ల శాతం కూడా బాగా తగ్గింది, కాబట్టి మరి రైతులందరికీ మేము సలహా ఇవ్వడం ఏంటంటే తక్కువ వర్షపాతంతో పడే పంటలనే ముందుకు రండి, ప్రభుత్వం కూడా దానికి కావాల్సిన విధంగా సహకరిస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా పశువుల్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, వారికి కావాల్సిన పశుగ్రాసం ఏ విధంగా మనము మరి రైతులతో ఏ విత్తనాలు పెడితే తక్కువ వర్షపాతంతో పడుతుందన్న అవేర్నెస్ కూడా చేయదు, మరి ఎక్కడైతే ఎండిపోయిన చెరువుల్లో కూడా పశుగ్రాసం పెంచి మరి రైతులకు అందజేయాలన్న విషయం కూడా తెలియజేస్తూ ప్రతి పంచాయతీలో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయమన్నామన్న విషయం కూడా తెలియజేస్తాం.
0: ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్న మండలాల్లో బోరు బావుల ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని అధికారులు పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో కల్పించాల్సిన అవగాహనపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమీక్షను ముఖ్యమంత్రి ఈరోజు నిర్వహించారు. జూలై నెలలో 69% లోటు వర్షపాతం నమోదైనట్లు సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రానున్న 3 నెలల్లో సరాసరి 35 నుంచి 40% మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో ఎగువ రాష్ట్రాల నుంచి జలాలు వచ్చే అవకాశాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని వరి పంటను వంశధార నుంచి జలాలు తరలించి కాపాడేలా ప్రయత్నించాలని చంద్రబాబు నాయుడు సూచించారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను జయించేందుకు, ప్రశాంతతను పొందేందుకు యోగా, ధ్యానాలు ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం రాజవరంలోని పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గురు పౌర్ణమి మహోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, చిన్నతనం నుంచే ధ్యానంపై దృష్టి సారిస్తే ఏ రంగంలోనైనా ప్రతిభ కనపరిచి ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో తరతరాలుగా వస్తున్న యోగా, ధ్యాన విద్యలను పునరుద్ధరించడం ద్వారా లోక కళ్యాణం సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన యువత నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయావిష్కరణలు, పరిశోధన, ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా విజయనగరంలోని గిరిజన విశ్వవిద్యాలయంతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై హైదరాబాద్కి చెందిన ఐకార్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నార్మ్ ఈరోజు చర్చించింది. ఈ

0: ఈ సందర్భంగా గిరిజన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి శ్రీనివాసన్, వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అనిరుద్ కుమార్, నార్మ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎం సుందరంతో సమావేశమయ్యారు. గిరిజన యువతలో నైపుణ్యాలు, వ్యవసాయ ఆధారిత వ్యవస్థాపకత పెంపొందించడం, అగ్రిబిజినెస్ ఇంక్యుబేషన్, గిరిజన ఉత్పత్తులకు విలువ జోడింపు మార్కెట్ అనుసంధానం, వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయ నిర్వహణ, పరిశోధన, నాయకత్వం తదితర రంగాల్లో సంయుక్త శిక్షణ, మూక్స్ కోర్సుల నిర్వహణపై చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫార్మా, బయోటెక్నాలజీ రంగాలలో క్వాంటమ్ పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఉత్తరాంధ్రలో 189 కొత్త ప్రాజెక్టులను 6,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో రాష్ట ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి కులుసు పార్థసారథి తెలిపారు. సింహాచలంలో గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఉపసభాపతి కె. రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన పిటిషన్ల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05కు ఆంగ్యంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. భక్తిరంజని కార్యక్రమంలో 6:10కు అనిల్ నందూరి, సింహ, నిత్య సంతోష్ని బృందం ఆలపించిన భక్తి గీతాలుంటాయి. సూక్తి సుధ కార్యక్రమంలో 6:30కు శ్రీ దీవి హయగ్రీవాచార్యులు గారి సూక్తులు. పొలం పనుల కార్యక్రమం 6:35కు. ప్రాంతీయ వార్తలు 6:45కు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:55కు ప్రసార వివరాలు. 7:00కు లలితగీతం. 7:05కు హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు రిలే అవుతాయి. 7:15కు కాంతి రేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అలాగే ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురించి, గురు పౌర్ణమి సందర్భంగా విశ్వగురువు పూజ్యశ్రీ విభా చైతన్య గారితో పరిచయం ఉంటుంది. అలాగే చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో 8:00కు హిందీలో వార్తలు, 8:15కు ఆంగ్యంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30కు జిల్లా సమాచార లేఖ ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి, 8:35కు గురు పౌర్ణమి సందర్భంగా సంగీత గురువు సేవల్లో తరించిన శిష్యుడు శ్రీ పి. రమణయ్య గారితో పరిచయ కార్యక్రమం, 9:05కు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినీ గీతాలుంటాయి, 9:30కు చిత్రాంజలి, 10:00కు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 11:00కు వివిద్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే అవుతాయి. 12:30కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40కు తిరిగి వివిద్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 1:20కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:30కు వివిద్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 2:00కు జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30కు తిరిగి వివిద్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. రేపు 5:00కు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ఉంటుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00కు ప్రసార వివరాలుంటాయి. 6:05కు ఆంగ్యంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10కు విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు రిలే అవుతాయి. 6:20కు ప్రసార వివరాలు. 6:25కు మీరు కోరిన సినీ గీతాలుంటాయి అభిరుచి కార్యక్రమంలో. 7:00కు కుటుంబ సంక్షేమ గీతం. 7:05కు హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు రిలే అవుతాయి. రేపు రాత్రి 7:15కు పల్లె సీమలు కార్యక్రమంలో నేల తల్లి ఆరోగ్య పరిరక్షణ గురించి ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అలాగే జానపద గీతాలు ప్రసారమవుతాయి రేపటి పల్లెసీమల కార్యక్రమంలో. 7:45కు వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00కు కవి సంగమంలో శ్రీ కె. జానకిరామ్ గారి స్వీయ కవితలుంటాయి. 8:15కు చిత్తసీమ. 8:30కు విజయవాడ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్త

వార్తలు రిలే వింటారు. లలిత గీతం రేపు రాత్రి 8:40 ఉంటుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలుంటాయి. ఇక 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి ఈ కార్యక్రమాలన్నీ. ఇక 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం. 10:00 ఏకచిత్రగానంలో నేను లోకల్ ఈ చిత్రం నుండి పాటలుంటాయి. 11:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు వింటారు. ముందుగా విందాం ఊరికి మునగాడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడినపాట. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివన్న, చేతన్ సింహ, విక్రమ్ సింహ, ఇంకా రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ.

అభిరుచులు తర్వాత మంచి మనుషులు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల అల్పించిన గీతం. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న

శ్రోతలు కర్నూలు మధునగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, ఉమామహేశ్వరి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, శాంతి, బాలాజీ, అంబదాస్, విజయకృష్ణ, ఉపజ్ఞ, నవిజ్ఞ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, విజయ, శారద వారి కుటుంబ సభ్యులు, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, పెరుక కోమ్రయ్య, లక్ష్మయ్య వారి మిత్రులు. వీరంతా కోరుతున్న పాట మంచి మనుషులు చిత్రంలో ఉంది.

మహిళలకు ఉచిత శిక్షణపై మహిళా ప్రాంగణం కర్నూలు వారి ప్రకటన. కర్నూలులోని మహిళా ప్రాంగణంలో ఏపీఎస్ఎస్టీసీ ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. అందించే శిక్షణలు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ, నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, అసిస్టెంట్ క్రెచ్ కేర్ టేకర్, జెరియాట్రిక్ కేర్ గివర్. ఇక విద్యార్హతలు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులే ఉండాలి. వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ఇందుకు అర్హులు. ఇక శిక్షణ వచ్చేసి పూర్తిగా ఉచితం. ఈ శిక్షణ యొక్క ప్రత్యేకతలు ప్రాక్టికల్ మరియు ఉద్యోగ ఆధారిత శిక్షణ. ఇది అనుభవజ్ఞులైన శిక్షకులచే బోధన ఉంటుంది. సురక్షితమైన అనుకూలమైన వాతావరణంలో ఈ శిక్షణ అనుకూలమైన వాతావరణంలో ఉంటుంది. ఇక శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లలో సహాయం చేయబడుతుంది. సంప్రదించవలసిన చిరునామా మహిళా ప్రాంగణం కర్నూలు, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనుక ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఆవరణం, ఓల్డ్ స్టేట్ హోమ్, కర్నూలు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7095977716. పత్రికా ప్రకటన విన్నారు. అభిరుచిలో తర్వాత విందాం. మనసున్న మహారాజు ఈ చిత్రం నుండి. వందే మాతరం శ్రీనివాస్ సంగీత నిర్వహణలో ఉదిత్ నారాయణ్, అనురాధ పౌడవాల్ ఆలపించిన గీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి. దుబాయ్ బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్ సైమా, మెహబూబ్ బాషా మిన్నత్ బేగం వారి గ్రామ ప్రజలంటూ ఉత్తరం రాశారు. అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణు, హర్షవర్ధన్, బింగి సత్యనారాయణ, ఇంకా రమ, శ్రీవేణి, రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, వేదశ్రీ, బైండ్ల, తిరుపతి, ప్రభ, రష్మిత, సంజయరాణి, భూదేవి, నాగమణి, చిట్టి, భాగ్య, పారిపల్లి గంగాధర్, దేవి, కార్తీక్ వారి మిత్రులు. వీరంతా కోరుతున్న పాట మనసున్న మహారాజు చిత్రంలోనిది.

శ్రోతలకు గమనిక, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ప్రసారం కావాల్సిన మీరు మీ ఉత్తరాల కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. అభిరుచిలో తర్వాత విందాం. ముద్దమందారం ఈ చిత్రం నుండి రమేష్ నాయుడు స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, ఇంకా జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి ఎలికేటి సుధీర్, రజిత, మణిదీప్, అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, రజని, రాజేష్, మహేష్, లలిత, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, మణిచంద్ర, ఎలే, లింగయ్య వీరంతా కోరుతున్న పాట ముద్దమందారం చిత్రంలోనిదే.

తర్వాత శ్రోతలు, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల నుండి చెంచల, విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, అయ్యన్నగౌడ్, నాగేంద్రం, నాగమణి, దర్గయ్యగౌడ్, ప్రతాప్ రెడ్డి, సంధ్య, లక్ష్మి, భూపాల్, ఇంకా సింధు, శ్యామల, శ్రీదేవి, రఘునాథ్ రెడ్డి, కరుణ, ప్రతాప్, నిర్మల, హుస్సేన్ రెడ్డి, విజయలక్ష్మి, సంజీవ, వెంకటరెడ్డి, కుసుమ, సుమిత్ర, సునీత, జయంతి, జయశ్రీ, కీర్తి, అనిత, సునీత, కవిత, రాధ, లక్ష్మి, యశోద, భార్గవి, శిరీష, మానస, వీరంతా వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం కల్వరాలను చుత్తరం పంపారు. అలాగే సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజం నుండి సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మలా, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. వీరింత కోరుతున్న పాట అభినందన చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

0: అయ్యా డాక్టర్ గారు, మా లక్ష్మీదేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
1: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
0: లక్ష్మీదేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంతా లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
1: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి. వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
2: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
3: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
4: అభిరుచిలో తర్వాత కోకిలమ్మ. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం. గీత రచన త్రేయస్వర కల్పన ఎంఎస్ విశ్వనాథన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి రాస్తున్నారు దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, ఇంకా డేవిడ్, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, కల్పన, ఆరాధ్య. అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ,

ప్రకృతిని కాపాడటం మన బాధ్యత. మంచి ఆలోచనలు మంచి భవిష్యత్తుకు పునాది వేస్తాయి.

మహిళలకు ఉచిత శిక్షణపై మహిళా ప్రాంగణం కర్నూలు వారి ప్రకటన. కర్నూలులోని మహిళా ప్రాంగణంలో ఏపీఎస్ఎస్డిసి ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, అసిస్టెంట్ క్రిచ్ కేర్ టేకర్, జెరియాట్రిక్ కేర్ గివర్ ఇందులో శిక్షణలు ఇవ్వబడతాయి. విద్యార్హత కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులు. శిక్షణ పూర్తిగా ఉచితం. ప్రాక్టికల్ మరియు ఉద్యోగ ఆధారిత శిక్షణ ఇది. అనుభవజ్ఞులైన శిక్షకులచే బోధన ఉంటుంది. సురక్షితమైన వాతావరణంలో, అనుకూలమైన వాతావరణంలో ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లలో సహాయం చేయబడుతుంది. సంప్రదించవలసిన చిరునామా మహిళా ప్రాంగణం కర్నూలు, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనుక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణ, ఓల్డ్ స్టేట్ హోమ్ కర్నూలు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7095977716. ప్రకటన విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు విందాం కుటుంబ సంక్షేమ గీతం.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లును లోక్సభ ఈరోజు చర్చకి చేపట్టింది. ఈ చట్టం పార్లమెంట్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బిల్లును ప్రవేశపెడుతూ చెప్పారు. దేశంలో చక్కెర ధరలు నియంత్రించేందుకు ఈ ఏడాది నవంబర్ వరకు చక్కెర స్టాక్పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో ఎన్నికలు తన దురాక్రమణానికి అప్పపుంచుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నమని మందేశం విమర్శించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెంలో విశాల్ టీకే సెమీఫైనల్స్కి చేరుకున్నారు. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మీన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లు 2026ను ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2024 పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ చట్టాన్ని సవరించేందుకు రూపొందించారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలు చేర్చారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టంలో నిర్దేశించారు. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలలలోపు దర్యాప్తు పూర్తి చేయాలని చట్టం స్పష్టం చేసింది. ఛార్జ్షీట్ దాఖలైన తేదీ నుంచి 3 నెలలలోపు విచారణ ముగించాలి. బిల్లును ఈరోజు లోక్సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికున్న నిబద్దతను ఈ కొత్త చట్టం పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి వంటి చట్టమని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, A, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
0: కాంగ్రెస్ యూపీఏ హయాంలో జరిగిన వరుస పేపర్ లీక్లను ఎకరు పెడుతూ ఆయన ఈ కేసులు ఎదుర్కోవడానికి ఎలాంటి సమగ్ర చట్టం లేదని, త్వరితగతిన న్యాయం అందించేందుకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి పేపర్ లీక్ సంఘటనలను పరిగణలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని స్వయంగా నిర్ణయించుకున్నారని కూడా ఆయన చెప్పారు. పరీక్షల విశ్వసనీయతను పెంపొందించేందుకు ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు అనుగుణంగా సవరణ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు మంత్రి చెప్పారు. చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ది లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటి తుడుపు చర్య అని అన్నారు. బీజేపీ ఎంపీ బాన్సూరి స్వరాజ్ ఈ చట్టాన్ని ఒక పరివర్తనాత్మకమైన ముందడుగుగా అభివర్ణించారు. పారదర్శకమైన పరీక్షలు నిర్ధారించేందుకు ఇటువంటి చట్టం అవసరమని ఆమె చెప్పారు. పరీక్షల మాఫియా వ్యవస్థీకృతంగా మారి అంతర్రాష్ట నేర నెట్వర్క్గా ఎదిగిందని స్వరాజ్ ఆరోపించారు. పేపర్ లీక్లకు సంబంధించిన కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసే వెసులుబాటు బిల్లులో ఉందని ఆమె చెప్పారు. వివిధ పరీక్షల పేపర్ లీకులపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో అవుట్సోర్సింగ్ ద్వారా సిబ్బంది నియమించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.

0: ఆరోపించారు. ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూ తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి పరీక్షలు సక్రమంగా జరిగేలా చూసేందుకు హక్కు కలిగి ఉన్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన లావో శ్రీకృష్ణదేవరాయలు, శివసేనకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ షిండే కూడా చర్చలో పాల్గొన్నారు. చర్చ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లబజారు వ్యాపారాన్ని అరికట్టేందుకు, స్పెక్యులేటివ్ వ్యాపారాన్ని నివారించేందుకు సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా లభించేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలను ఎప్పటికప్పుడు ప్రకటించాలని, ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతి వారం తమ స్టాక్ వివరాలను అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చక్కెర మార్కెట్ను మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, ధరలకు తగినంత చక్కెర లభించేలాగా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికలు పాకిస్తాన్ తన దురాక్రమణను కప్పిపుచ్చుకోవడానికి, ఆ ప్రాంతంలో తన తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నమని మన దేశం విమర్శించింది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ ఎన్నికల తంతు కేవలం అలంకారప్రాయమని అభివర్ణించారు. జమ్మూకాశ్మీర్, లదాక్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
1: The entire union territories of Jammu, Kashmir and Ladakh, including the areas currently under illegal and forcible occupation of Pakistan, are integral and inedible parts of India. The current cosmetic electoral excise is nothing but an attempt by Pakistan to camouflage its illegal occupation and hide its grave human rights violations in the region. The ongoing mass protests in the Pakistan-occupied Jammu and Kashmir are the direct consequences of its economic exploitation. Denial of fundamental rights to the people and their administrative oppression.
0: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న సామూహిక నిరసనలు, పాకిస్తాన్ జరుపుతున్న ఆర్థిక దోపిడీకి, ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు, పరిపాలనాపరమైన అణచివేతకు ప్రత్యక్ష ఫలితమని రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రపంచ హెపటైటిస్ నివారణ దినోత్సవాన్ని నిర్వహించింది. నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. 2018లో జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రారంభించిన ఈ కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ సుస్థిరాభివృద్ది లక్ష్యాలకు అనుగుణంగా 2030 నాటికి ప్రజారోగ్య ప్రమాదంగా ఉన్న వైరల్ హెపటైటిస్ ను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, హెపటైటిస్ ముక్త్ భారత్ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి పునరుద్ఘాటించారు. జపాన్లోని దక్షిణ కుమామోటో ప్రిఫెక్చర్లో 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీనివల్ల వేలాది ఏళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు దెబ్బతిన్నాయి. కనీసం 50 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. పాక్షికంగా కూలిపోయిన ఒక షాపింగ్ మాల్ లోపల పలువురు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. అత్యవసరంగా నిర్మించిన ఆశ్రయాలకు సుమారు 3 లక్షల మంది తరలి వెళ్లారని జపాన్ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని యునైటెడ్ నేషన్స్ సహాయక మిషన్ 1 జూన్ 30 మధ్య జరిగిన సరిహద్దు ఉల్లంఘన హింసాకాండలో 57 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించింది. 342 మంది ఈ సంఘటనలో గాయపడ్డారు. పౌర ప్రాణ నష్టం పాకిస్తాన్ భద్రతా బలగాల దుశ్చర్యనని యునైటెడ్ నేషన్స్ సంస్థ పేర్కొంది. వైమానిక దాడుల ద్వారా, భూతల దాడుల ద్వారా అనేక మంది పౌరుల మరణాలకు పాకిస్తాన్ భద్రతా బలగాలు దోహదం చేశాయని, మృతుల్లో 26 మంది పిల్లలు ఉన్నారని, 6 మహిళలు కూడా ఉన్నారని యునైటెడ్ నేషన్స్ సంస్థ తెలియజేసింది. జూన్ 28వ తేదీన పక్టియా, పక్టికా, కునార్ ప్రావిన్స్లో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులు, ఏప్రిల్లో కునార్లో జరిగిన షెల్లింగ్ కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించిందని యునైటెడ్ నేషన్స్ వెల్లడించింది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈరోజు జరిగిన 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఈత పోటీలకు మనదేశానికి చెందిన శ్రీహరి నటరాజ్ అర్హత సాధించారు. హీట్లో 5వ స్థానంలో నిలిచిన నటరాజ్ మొత్తం మీద 13వ స్థానంలో నిలిచారు. పారా ఈత క్రీడాకారులు కూడా అద్భుతమైన ప్రదర్శన కనిపించారు. ఆర్వీవీబీకే బుడిగి అలీ ఇమామ్ పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ S13 ఫైనల్కు అర్హత సాధించారు.

0: పురుషుల 400 మీటర్ల పరుగు పందెంలో మన దేశానికి చెందిన స్ప్రింటర్ విశాల్ టీకే 6 హిట్లో 46.49 సెకండ్ల టైమింగ్తో 2 స్థానంలో నిలిచి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. విశేషాలు మరొకసారి. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లును లోక్సభ ఈరోజు చర్చకు చేపట్టింది. దేశంలో చక్కెర ధరల నియంత్రణకు 7 నవంబర్ వరకు చక్కెర స్టాక్పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు తన దురాక్రమణాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నమని మన దేశం విమర్శించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెంలో విశాల్ టీకే సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కిసాన్ వాణి.

0: కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఇన్నటి కిసాన్ వాణి కార్యక్రమంలో కందిపంట సాగులో నా అనుభవాలు కనకవీడు గ్రామ రైతు శ్రీ ఆస్పరి బాబు గారితో పరిచయం, అలాగే సాంప్రదాయ వ్యవసాయం గురించి సంభాషణ, కొన్ని ప్రకటనలు, జానపద గీతాలుంటాయి. ముందుగా విందాం కందిపంట సాగులో నా అనుభవాలు కనకవీడు గ్రామ రైతు శ్రీ ఆస్పరి బాబు గారితో పరిచయం.
2: నమస్కారం అండి బాబు గారు.
3: నమస్కారం సార్.
2: మరి కందిపంట సాగులో మీకున్నటువంటి అనుభవాలను గురించి మరి రైతు సోదరులకు తెలియజేయడానికి మాతో ఉన్నారు. మరి కందిపంటను ముందుగా ఎలా సాగు చేస్తారు, ఎలా భూమిని దుక్కి దున్నుకున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాంతం ఏదంట?
3: నమస్కారం సార్. కర్నూలు జిల్లా ఎమ్మినూరు తాలూకా నందవరం మండలం కనకవీడు గ్రామం నుండి మేము వచ్చినాం సార్. మేము ముఖ్యంగా సార్ కందిపంట మేము సాగు చేస్తున్నాం సార్. ముఖ్యంగా ముందు కందిపంట సాగు చేయకముందు ఎండాకాలంలో దుక్కు దున్నాలి సార్. లోతైన దుక్కు దుంటే మనకి ఎన్నో క్రిములు చనిపోతాయి. తర్వాత మనము ఆవు పెండ ఘనజీవామృతం సార్, దాన్ని ఘనజీవామృతం అంటే ఆవు పెండ బెల్లము పిండి పప్పు దినుసుల పిండి సార్ మూడు తీసుకొని బాగా అన్ని మిక్స్ చేసి కలిపి పిడకలుగా తయారు చేసి ఒక చట్నీ పెట్టుకోవాలి సార్. అవి చట్నీ పెట్టుకుంటే దాంట్లో ఉండే మంచి ఔషధం మనకు ఉంటుంది దాంట్లో ఉంటుంది సార్. ఆమూత్రం దాంట్లో కలపాలి సార్. ఆమూత్రం కూడా కలిపి ఒక పిడకలు తయారు చేసి ఒక చట్నీ పెట్టుకుంటే ఒక 20 డేస్ తర్వాత మనకంతా ఎండిపోతుంది సార్. అది ఎండిపోయిన తర్వాత మనం ఫస్ట్ మనం దుక్కు తింటాం కదా సార్, ఆ దుక్కు తిన్న దాంట్లో ఈ ఘనజీవామృతం వేస్తే మన భూమి అనేది మంచి గుల్ల పడుతుంది సార్. అది మన కంది వేయకముందు దున్నప్పుడు మనం వేసుకోవాలి సార్. తర్వాత వర్షం పడిన తర్వాత మరి మనం గుండ పోసి దున్ని చేసిన తర్వాత మనం కంది జూన్ 15 నుండి జూలై 15 వరకు మనం కందులు వేసుకోవచ్చు సార్. మనం వర్షం పడిన తర్వాత
2: జూన్ 15 నుంచి జూలై 15 వరకు
3: వేసుకోవచ్చు సార్. నేను ఎక్కడ వేసుకున్నాను సార్ కంది సార్. మేము ఫస్ట్ సార్ కంది నాటక ముందు విత్తన శుద్ధి చేస్తాం సార్. విత్తన శుద్ధి ఎలా చేస్తామంటే 5 కేజీలు ఆవు పెండ సార్, గోమూత్రం 1 లీటరు, ఒక బకెట్లో 10 లీటర్ నీళ్ళు వేసుకునేది. ఆ యొక్క పెండని మన నీళ్ళల్లో వేడే తీసి దాన్ని ఒకరి తర్వాత మన విత్తనం దాంట్లో నానబెట్టి బయటపెట్టాలి సార్. అది ఒక 5 నిమిషాలు దాంట్లో పెట్టి బయట తీసి ఆరేస్తే విత్తన శుద్ధి చేసుకుంటే మనకి ఏ చెడు పురుగులు మనకి దానికి ఆశించు సార్. అవి లేదంటే పిల్ల డైజెషన్ అంటే మనము విత్తనం నాటక ముందు విత్తనాలని అన్ని మన బంక మట్టి అలాగే బూడిద సన్నటి మట్టి సార్, మన చెరువులో ఉండే ఒండి మట్టి తీసుకొని కందులను పిల్లడ వేసిన ఒక గోనె బట్టలు వేసి ఒక గులకల మాత్రం తయారు చేస్తారు. అవి గులకల మాత్రం తయారు చేసినాక వర్షం రాకపోయినా మనం విత్తిన తర్వాత ఎప్పుడు వర్షం వస్తే అప్పుడు మలుస్తారు. అవి ఒక 1-2 నెలల వరకు అవి చెడిపోవు. మనం అట్లా అలాగే చేసుకోవచ్చు సార్. మనం వేసి వేసి పెడితే వర్షం వస్తే అప్పుడు మలుస్తుంది. అవి తనకి ఏమి చెడు

0: వాళ్ళు అవసరం. విత్తన గుళ్ళ వల్ల చాలా మనకి మంచి ఫలితం ఉంటుంది సార్. అవును,
1: విత్తన శుద్ధిని చేయడం ద్వారా మనకి అంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఎలాంటి చీడపీడలు రాకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగానే విత్తన శుద్ధిని
0: చేసుకోవాలి సార్.
1: అలాగే భూసార పరీక్షలను కూడా ఏమైనా చేయించారా?
0: చేయించాం సార్, మన బనవాస్ కేవీలో చెప్తాం సార్. అది
1: భూసార పరీక్షల వల్ల లాభం ఏంటంటారు
0: సార్? మనకి మనకి ఇప్పుడు మనం హాస్పిటల్లో చూసుకోవాలి సార్, మనం కూడా మనం మూడు గంటలకు ఒక పరీక్ష ఖచ్చితంగా మనం పరీక్ష చేపించుకోవాలి సార్. దానికి మనకి భూమిలో మనకి ఏం లోపం తెలుస్తాం మనం, దాన్ని బట్టి వాళ్ళు మనకి ఏం చెప్తారో మనం అది వేసుకోవాలి సార్. మనం జిప్సమ్ కానీ వేసుకుంటే అది భూసారం అనేది మనకి పెరుగుతుంది.
1: మనకి భూమికి ఏ సూట్ అయ్యే పంట గురించి కూడా మనకు చెప్తుంటారు
0: సార్. పంట
1: వేసుకోవడం వల్ల మనకి
0: చేయడం మంచి సార్, అది చాలా మంచిది. ప్రతి ఒక్కరు చేసుకోవాలి సార్ అది మూడు గంటలకు ఒక పరీక్ష ఖచ్చితంగా.
1: ఓకే అండి, మరి మనకి ఎన్ని రోజులకు మనకి పూత వస్తుంది అంటారు కందిలో?
0: కందిలో సార్, కందిలో సార్ మనం వేసిన తర్వాత పూత ఒక రెండు నెలల తర్వాత మనకు పూత వస్తుంది సార. పూత ఆ పూత వచ్చినప్పుడు సార్ ఎక్కువ పురుగు ఎక్కువ వస్తుంది సార్. ఆ పురుగు వచ్చినప్పుడు మనము ఒకటి బ్రహ్మాస్త్రం అని మనం మొత్తం ప్రకృతి పరంగా మేము వాడుతున్నాం సార్. అది బ్రహ్మాస్త్రం అని ఒక కషాయం తయారు చేసుకోవాలి. బ్రహ్మాస్త్రం అంటే ఏమి? పది రకాల ఆకులు సార్, ఏవైనా సరే, కానుక కానీ ఏపాకు కానీ, అది ఏ ఆకులు సరే పది ఆకులు తీసుకొని మొత్తగా దంచి ఉడకబెట్టి ఒక ఫైవ్ డేస్ తర్వాత నానబెట్టి బాగా తిప్పి సరే ఫైవ్ రోజుల తర్వాత మనకు తయారవుతుంది అది. అది కొట్టేవనుకో పురుగు అనేది మొత్తం పోతుంది సార్, ఏముండదు. మంచిలో ఆరోగ్యం ఉంటాము, మనకి ఎటువంటి హానికరం లేకుండా ఉంటుంది సార్. మనకి మంచి ఆదాయం కూడా వస్తుంది సార్, మనకి తక్కువ పెట్టుబడి. బయట కొనే మందులు కన్నా మనం సొంతం తయారుకున్నాం కాబట్టి మనకి ఆదాయం కూడా బాగుంది సార్ మనకి. అది మేము అలా చేస్తాం సార్ కందికి. పురుగు వస్తే అలాగే పోత ఎక్కువ రావాలంటే సార్ పుల్లటి మజ్జి కానీ ఒకటి ఉంటుంది సార్. పుల్లటి మజ్జిగ ఎట్లా అంటే మనం సార్ ఆవు పాలు ఉంటుంది కదా సార్, ఒక ఐదు లీటర్లు వేసుకోవాలా, తెచ్చి దాన్ని పెరుగు తోడు వేసుకొని దాన్ని మజ్జిగ తయారు చేసుకొని ఒక రెండు రోజుల తర్వాత దాంట్లో మరి రెండు టెంకాయలు తెచ్చి ఇంగువ తెచ్చి దాన్ని కలిపి పెడితే ఫ్రే చేస్తే సార్ మంచి పూత వస్తుంది సార్. ఫలితం పాలు వస్తుంది మనకి. అది పోత కూడా మంచి పోత వస్తుంది సార్. అది దాని నుంచి కూడా మనకు బాగా ఉపయోగం ఉంటుంది.
1: అవునండి. మరి కంది చుట్టూ మరి అమలు పంటలకైతే కంది ఎక్కువగా మన రక్షక పంటలు వేస్తుంటారు జొన్న కానీ, మరి కందికి ఏమైనా రక్షక పంటలు ఏమైనా వేస్తారా?
0: కందికి జొన్న వేయాలి సార్ ఖచ్చితంగా.
1: ఖచ్చితంగా
0: జొన్న వేయాలి సార్. జొన్న వేస్తే ఎటువంటి పక్కన పొలంది మనకి రాకుండా ఉంటుంది సార్ మనకి. ఖచ్చితంగా కందికి మాత్రము రక్షక పంటలు ఖచ్చితంగా వేసుకోవాలి, సైడ్కి వేసుకోవాలి సార్. అందులో వచ్చి మరి కందు మధ్యలో సార్ వేసుకోవచ్చు, పెసులు మినుము
1: మధ్యలో
0: గ్యాప్లు వేసుకోవాలి సార్. మనకి ఇంకా ఆదాయం వస్తారు, మనకి రెట్టింపు ఆదాయం వస్తుంది మనకి ఇంకా వేసుకుంటే. ఇంకోటి సార్ ఇప్పుడు కంది మధ్యలో సద్ద కూడా వేసుకోవచ్చు, అది టూ మంత్స్ కోసం సార్. అది సద్దు కోసిన తర్వాత మనకి కంది మరి ఫ్రీగా తర్వాత పూత దశలో మంచిగా రెండు ఆదాయం ఉంటుంది సార్ మనకి. దాంట్లో కందితో పాటు సద్ద కూడా వేసుకోవచ్చు. అక్కడక్కడ మినుములు, చిక్కుడు, మినుములు, పెసులు అన్ని వేసుకోవచ్చు సార్. దాంట్లో అందరి పంటలు కూడా వేసుకోవచ్చు.
1: అందరి పంటలు కూడా
0: వేసుకోవచ్చు సార్.
1: వేరుశెనగ కూడా వేస్తుంటారు మనకి?
0: అవును సార్, వేస్తాం సార్. వేసుకోవచ్చు, వేరుశెనగ కూడా వేసుకోవచ్చు సార్, మంచిగా ఉంటుంది. ఏమన్నా నల్ల భూమి కాబట్టి సార్ ఎక్కువ సర్దే దాన్ని వేసుకుంటాం మధ్యలో.
1: అంటే మనకి రక్షక పంటలు వేయడం ద్వారా మనకి చీడపీడలు ఏవైనా వచ్చే ముందర రక్షక పంటల మీద మనకు కనపడతాయి కాబట్టి అక్కడ నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: ఇంకోటి సార్ కందిలో సార్ పక్షి తావరాలు పెట్టుకోవాలి సార్. పక్షి తావరాలు అంటే ఒక ఎకరాకు ఒక మూడు చోట్ల లేక నాలుగు చోట్ల సార్ పక్షి తావరాలు కట్టెలతో కట్టబెడితే ఆ పక్షులకు దాని తావరం మీద వచ్చి ఎక్కడ పురుగులు ఉంటావో అక్కడ తిని మనకు కూడా మనకి చాలా మేలు సార్. పక్షి తావరాలు పెట్టుకోవాలా, పురుగులు అనేవి మనకి తగ్గిస్తాయి.
1: పక్షి తావరాలు
0: పక్షి తావరాలు సార్ బాగుంటాయి. ఓ నాలుగు చోట్ల సార్ కట్టెలతో కట్టి మూడు కట్టెలు తీసుకొని వెదురు కట్టెలు కట్టి మూడు చోట్ల పెడితే పక్షులు దాని మీద కూర్చొని పురుగులు తినేస్తారు. అవి మనకు కూడా దాని నుంచి మనకు బాగా ఫలితం ఉంటుంది సార్.
1: మనకి ఎక్కువగా ఈ కందిలో ఆకుముడత అనేది ఎక్కువ వస్తుంటది.
0: అవును సార్.
1: లేదంటే ఆకులు ముడుచుకుపోవడం కానీ కాయ కూడా వంగిపోవడం కానీ
0: వంగిపోతుంది సార్. అవును సార్. అలాంటి సార్ బ్రహ్మాస్త్రం బాగా పనిచేస్తారు. బ్రహ్మాస్త్రం మంచి పనిచేస్తారు. అది ఎటువంటి పురుగు ఉన్నా కూడా ముడతనం మొత్తం పోతుంది సార్. అది చాలా మంచి సార్, బ్రహ్మాస్త్రం వాడుకోవచ్చు
1: కాబట్టి వాడుకోవచ్చు అంటే.
0: అవును సార్. మేము బయట స్ప్రే ఎక్కువడం సార్, మేము సొంతం తయారు చేసుకోవడం. అవును సార్. ఫస్ట్ వేసిన తర్వాత ఒక 20 డేస్ సార్ జీవామృతం తయారు చేస్తాం. ఆ జీవామృతం చేసిన తర్వాత అది పంట కనే సార్ మంచి పోషకాలు వస్తే ఆకు కూడా మంచిగా కూడా సార్. అది పైరు కూడా మంచిగా అభివృద్ధి అవుతుంది అది వేసుకుంటే. ఫస్ట్ జీవామృతము పూజ దశలో ఒకటి, ఫస్ట్ స్టార్టింగ్ లోటి పూజ దశలో ఒకటి, పురుగు వచ్చినప్పుడు ఒకటి సార్ మేము చేసుకుంటాం. అది అక్కడక్కడ మరి లింగాకర్షణ పుటలు పెడతాం సార్. కూడా
1: బాగుందండి. మరి ఎన్ని రోజులకు మనకి పంట వస్తుంది అంటారు?
0: 120 రోజులకు వస్తారు. అది
1: 120 రోజులు
0: ఎకరాకి 6-7 గంటలు చేస్తారు.
1: 5-7
0: సార్ పంట పంట వస్తుంది సార్. వర్షం బాగుంటే బాగుంది సార్, వర్షం తక్కువ ఉంటే తక్కువ సార్. వర్షం బట్టి వస్తుంది సార్.
1: వర్షాధారంగా వేస్తుంది.
0: అవును సార్.

0: వసదారి మేసేది.
1: బాగుందండి. మరి కంది వేసారు ఈ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం కూడా ఆదాయం బాగా వచ్చిందని చెప్పేసి మరీ కంది వేస్తుంటారు అంటే పంటల మార్పిడి చేయకుండా?
0: పంట మార్పు ఖచ్చితంగా వెళ్ళి సార్. అంటే సార్ మాకు 2 ఎకరాలు ఉండదు సార్, ఒక పరి ఇక్కడ కంది పెడితే నెక్స్ట్ అక్కడ పెడతాం సార్. అది పంట మార్పు చేస్తాం సార్. పంట మార్పు చేయడం వల్ల భూమిలో ఉండే నత్రజని పోషకాలు సార్ మనకి బాగా అందిస్తాం. మనకి ఖచ్చితంగా పంట మార్పు ఖచ్చితంగా చేసుకోవాలి సార్. రైతులు తెలగా వేసిందే వేస్తారు సార్, ఏవి కూడా అట్లా పంట మార్పుడు ఖచ్చితంగా చేసుకోవాలా సార్. నేను ఉదాహరణకి నేడు పత్తి వేసిడ్డాను, పోయిన సంవత్సరం పత్తి తీసిన వెంటనే మినుములు వేసిడ్డాను. మినుములు వేసిన సార్ ఇప్పుడు పత్తి వేసినాను, భలే ఉంది సార్. అది పంట మార్పిడి వేసిన మంచి పక్కన మా అన్నవాళ్ళు మామూలుది నా మినుములు వేసిన నా పంట బాగా నీడుగా ఉంది. ఒక సేను కంది కానీ మరి ఒక 70 సెంట్లు పత్తి వేసినాను సార్, ఆ పత్తి బలం ఉంది. అది అంత పంట మార్పిడి వేసింది దానికి. ఉదాహరణ సార్ అన్నవాళ్ళు కూడా చెప్పిన నేను ఉదాహరణకి పంట మార్పిడి చేయడం చాలా మంచి సార్, చేసుకోవాలా.
1: ఓకే అండి. మరి మరి బాబు గారు, మరి మనం పూర్వీకులు చేసినటువంటి సాంప్రదాయాన్ని వ్యవసాయాన్ని మళ్ళీ చేస్తున్నారు మీరు, మరి సాంప్రదాయ వ్యవసాయం చేసేటప్పుడు మరి మామూలుగా స్టార్టింగ్లో మనకి దిగుబడి ఎక్కువగా రాదు అని చెప్తుంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: కరెక్ట్ సార్. దిగుబడి అయితే మన ఖర్చు తక్కువ సార్, ఖర్చు తక్కువ, దిగుబడి తక్కువ వచ్చినా మనకి మేలు సార్. అది తక్కువ పంట వచ్చినా మనకి ఆరోగ్యం బాగుంటుంది సార్, తినే వాళ్ళకు కూడా బాగుంటుంది, ఏమి రసాయన మందులు వాళ్ళే కూడా కాబట్టి మంచిగా ఉంటుంది సార్ మనకి. అది అప్పుడు వాళ్ళు సార్ వాళ్ళు 100 ఏళ్ళు బతకవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ సార్? 50-60 ఏళ్ళకే క్యాన్సర్లు అంట, రకరకాల వ్యాధులు అనోగ్య రకం వాళ్ళకి వస్తున్నారు సార్. కాబట్టి మనం పెద్దల ప్రకారం వాడడం వల్ల చాలా మంచి సార్. అప్పుడు వాళ్ళు పెద్దలు బాగా చేసినారు, మనం ఎన్నో రకాల మందులు కొడతాం లేనివి సార్. ఈ రోజే మందు కొట్టి రేపే మార్కెట్ వచ్చి కాయగూరలు అమ్ముతారు మనకి. అలాంటి తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్యాలు వస్తారు, మనకి ఆరోగ్యం బాగుండదు, క్యాన్సర్లు అంట రకరకాల వ్యాధులు వస్తారు మనకి. కాబట్టి మన పొలంలోనే కనీసం కొంతలో కొంతలో అక్కడక్కడ ఆకుకూరలు కానీ మరి దండలకి కాకరకాయలు కానీ ఏమన్నా బీరకాయలు వేసుకుంటే మనమే మండించుకుని మనమే తినొస్తారు. మంచిగా ఆరోగ్యం బాగుంది, మనకే బాగుంటుంది. మార్కెట్లో సో ఈ రోజు మందు కొట్టడం, రేపు పొద్దునే వచ్చి అమ్ముతారు, మనం తింటాము. ఎన్నో రకాల రాగులు వస్తారు మనకు, వస్తున్నాయి సార్ రోగాలు.
1: అవును, కరెక్ట్.
0: మనం పండించుకుని మనమే తినాలి సార్, మంచిగా ఉంటుంది.
1: బాగుందండి. మరి అలాగే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, మరి రసాయన వ్యవసాయం చేసే వాళ్ళు మీ చుట్టుపక్కల కూడా ఉంటారు, మరి మీరు ప్రకృతి మీరు ఒక్కరు వ్యవసాయం చేస్తున్నారు, అక్కడి నుంచి ఒకరికి చీడపీడలని వచ్చే అవకాశం ఉంది కాబట్టి, మరి మీరు కూడా ఏమన్నా అవగాహన మీ పక్క రైతులకు ఏమన్నా అంటే మీ పంటను చూసి వాళ్ళు కూడా ఏమన్నా అవగాహన కలిగిస్తున్నారు?
0: చెప్పున సార్, నా పక్కన మా ఫ్రెండ్ రెవెన్యూ పిల్లలు ఉన్నాడు సార్, నన్ను చూసి ఆ పిల్లడు చేస్తున్నాడు సార్, చాలా సంతోషపడుతున్నాడు ఆ పిల్లడు కూడా. అక్కడక్కడ కాయగూరలు వేసుకుంటున్నాడు, అవి తింటున్నాడు బయట కొనుక్కోకుండా. ఇంకా నేను గ్రీన్ ఎల్లో అవి అట్టలు సార్ పెడుతున్నావు కదా, తెల్ల అవి అవి పెడుతున్నావు కదా, అట్టలు పెడతా పిల్లలు పెడతాడు, లింగాకర్షణ బిడ్డలు పెడతాడు పిల్లలు కూడా, బాగా మంచిగా ఉన్నాడు పిల్లలు కూడా సార్. ఒకరు కూడా నేర్చుకోవాలి సార్, చూసుకుంటే బాగుంటది, మనం చూసి వేరే రైతు బాగుపడాలా. అది సార్,
1: ఖచ్చితంగా మనం బాగుంటే అందరు
0: బాగుంటారు సార్.
1: ఓకే అండి బాబు గారు, మరి కంది సాగులో మీకున్నటువంటి అనుభవాలను గురించి మా రైతు సోదరులకు క్లుప్తంగా తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున, అలాగే రైతు సోదరుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మరింతవరకు కంది పంట సాగులో నా అనుభవాలు కనకవేడు గ్రామ రైతు శ్రీ ఆస్పరి బాబు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎన్ అయ్యన్న. ఇప్పుడు విందాం సాంప్రదాయ వ్యవసాయం గురించి సంభాషణ.

0: ఏరా చిన్నోడా, పొద్దుగాలనే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండ పెడుతున్నా. అందుకే
0: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దునే వినకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు ఆ రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. ఆ రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువుల సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమొచ్చు, ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు ఏమి లేవు, పట్టణానికి పోదామంటే

0: పశు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మన్లు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో, నాకైతే భయం అవుతుంటుంది. బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ ఏదండి అంటే, ఏ వాడు చెప్పా, వీడు చెప్పా, ఇల్లే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనల్లకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా రోజు. ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుందంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు వేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంక ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అది అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలే దున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా, ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బెనికి,
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది, మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా ఇప్పుడు, ఇప్పుడు చెప్పి ఏం చేయాలా.
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బెరువులు మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రచిన్నోడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట చుట్టి వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్టే పెద్ద, అది చేస్తే నేను బాగుంటుందని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదరా చిన్నోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలే దున్నుకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు, ఇక పురుగులు తెగు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగులు తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పిదయ, మరి ఈ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పిదయ.

0: మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పెద్ద, నేను కూడా చేస్తా పెద్ద.
1: శభాస్వా సిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని ఆరోగ్యాన్ని ఇద్దాం.

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం
1: 2024-25
0: ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియే రకం 2,320 రూపాయలు, జొన్న
0: హైబ్రిడ్
1: 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు, పెసలు 8,682 రూపాయలు, మినుములు 7,400 రూపాయలు, వేరుశెనగ 6,783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7,280 రూపాయలు, సోయాబీన్ 4,892 రూపాయలు, నువ్వులు 9,267 రూపాయలు, నల్ల నువ్వులు 8,717 రూపాయలు, పత్తి మధ్య రకం 7,121 రూపాయి, పత్తి మేలు రకం 7,521 రూపాయి.
0: గమనిక విన్నారు.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
3: पर हम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గీతాలు.

0: జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాళ్టి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:45 గా వస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముక్త్ బిజిలీ యోజన వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TGNPDCL సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ గొట్టుముక్కల మహేందర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వినూత్నంగా చేపట్టబడినటువంటి ఒక పథకం. ఈ పథకం ప్రకారం గృహ విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్ల రూట్ టాప్ పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల కొన్ని యూనిట్లు విద్యుత్తు తీసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారుగా 1 కోటి కుటుంబాలకు పైగా లబ్ధి పొందాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క టార్గెట్. దీనికి సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడాను ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ఎప్పుడో మనకు అందుబాటులోకి వస్తుంది, దీనికి ఎవరు అర్హులు ఇత్యాది విషయాలు చర్చించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TGNPDCL సూపరింటెండెంట్ శ్రీ గొట్టుముక్కల మహేందర్ గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి మహేందర్ గారు.
2: నమస్కారం అండి.
1: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అసలు మెయిన్ మోటో ఏమంటారు?
2: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, NPDCL, అదేవిధంగా టీజీ రెడ్కో వాళ్ళు సంయుక్తంగా ఆచరిస్తున్నటువంటి ఒక పథకము. ఈ పథకం ద్వారా ఏంటంటే ఎవరైనా కూడా NPDCL లో వినియోగదారుడు కనుక అయ్యుండే అంటే వాళ్ళందరూ కూడా అర్హులే. వాళ్ళకేందనంటే తప్పనిసరిగా NPDCL లో సర్వీస్ కనెక్షన్ నంబరు వినియోగదారుడు అయి ఉండాలి. అదేవిధంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క సంబంధిత డీలర్ను సంప్రదిస్తే వాళ్ళు మీ ఇంటికి వచ్చేసేసి మీ ఇంటిలో ఉన్నటువంటి రూఫ్ టాప్ మీద, మీ బిల్డింగ్ పైన ఎంత స్పేస్ అవైలబుల్ ఉంది, అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ స్పేస్ ను బట్టి 2 కిలోవాట్లు గానీ, 3 కిలోవాట్లు గానీ, లేదా 4 కిలోవాట్లు, 5 కిలోవాట్ల యొక్క సరిపోను పవర్ జనరేషన్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ అనేది బిగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క వచ్చేటువంటి విద్యుత్ను డిపార్ట్మెంట్ NPDCL నుండి గ్రిడ్ కనెక్ట్ అయ్యేటువంటి విద్యుత్ ఏదైతే ఉందో, ఈ 2 విద్యుత్లను మీ ఇంటిలోకి రావాలి కాబట్టి దానికి సంబంధించినంత వరకు పాత మీటర్ ఏదైతే ఉందో అది తొలగించి నెట్ మీటర్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ నెట్ మీటర్ లో మీ యొక్క జనరేషన్ ఎంత అయింది, అదే విధంగా మీరు ఎంత వాడుకున్నారు, అదే విధంగా డిపార్ట్మెంట్ కు ఎంత మీరు సప్లై చేశారు అనే పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఎవ్రీ మంత్ పర్యవేక్షించి తదనుగుణంగా ఎలక్ట్రిసిటీ బిల్లు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది.
1: NPDCL పరిధిలో ఇదంతా కార్యక్రమం పర్యవేక్షణ జరుగుతున్నప్పుడు ఏజెంట్స్ అన్నారు కొంతమందిని, ఎవరైతే అక్కడ లోకల్ గా బాడీస్ ఉన్నారో వాళ్ళకి మీరు ఈ వర్క్ అసైన్ చేశారు, ఇది కొంత తప్పిదారి పట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందా, లేదంటే అంతా కూడా NPDCL పరిధిలోనే జరగాల్సి ఉంటుందంటారా?
2: ఈ యొక్క పర్యవేక్షణ అంతా కూడా NPDCL, అదే విధంగా టీజీ రెడ్కో ఇద్దరి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క వర్క్ అనేది జరుగుతుంది. వీళ్ళు సంబంధించినటువంటి టెండరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తారు. వాళ్లకు గనక మీరు ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు 1 లేదా 2 రోజులలో మీ ఇంటికి వచ్చేసేసి మీ ఇంటి పైన ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో, ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవడానికి అనువైన ప్రదేశం ఎంత ఉంది అనేది లెక్క కట్టి మీకు ఎంత కెపాసిటీ, అది 2 కిలోవాట్సా, 3 కిలోవాట్సా, 4 కిలోవాట్సా, 5 కిలోవాట్సా అనే దాని మీద వాళ్ళు లెక్క కట్టేసి మీకు తెలియజేసి మీ అంగీకార పత్రం సంతకం చేసిన తర్వాత మిగతా యొక్క ప్రొసీజర్ అనేది మొదలు పెడతారు.
1: ఇప్పుడు మనం వాడుతున్నటువంటి కరెంట్ విషయంలో మరి రేపు భవిష్యత్తులో ఈ సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో ఏవైతే సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకుని దాని నుంచి వాడే కరెంటులో ఏమైనా వ్యత్యాసం అనేది ఉంటుందా, అంటే యూటిలైజేషన్ చేసే దాంట్లో?
2: అలాంటిది ఏమి ఉండదండి. ఎనర్జీ అనేది ఏ రకంగా ప్రొడ్యూస్ చేసినా అది థర్మల్ పవర్ కావచ్చు, హైడల్ పవర్ కావచ్చు, లేదంటే సోలార్ పవర్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు,

0: సో ఏదైనా ఒకటేనండి, అందులో ఏ రకమైన వ్యత్యాసం లేదు. దాన్ని నిరభ్యంతరంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా దానికి కావలసిన సేఫ్టీ పరికరాలు అన్ని కూడా బిగించిన తర్వాతనే మీకు సోలార్ పవర్ అనేది మీ ఇంటిలోకి వచ్చే విధంగా ఆ మీటరింగ్ అంతా సిస్టమ్ పెట్టేసేసి ఆ విధంగా చేయడం జరుగుతుందండి.
1: ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఇప్పుడు ఇది కొత్త పథకం, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతుంది. మరి దరఖాస్తు చేసుకోవాలంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుబాటులోకి ఈ సమయాన్ని ఇచ్చారు?
0: దరఖాస్తు ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. ఈ సంవత్సరంలో మీరు ఏ టైంలో చేసుకున్నా కూడా మీకు కావలసినటువంటి సబ్సిడీ ఏదైతే అందజేయబడుతుంది. ఉదాహరణకు ఒక మీ ఇంటి పైన ఉన్నటువంటి 200 స్క్వేర్ ఫీట్ ఏరియా కనుక షాడో లేని ఏరియా, అంటే నీడ పడని ఏరియా ఏదైతే ఉంటుందో, ప్రతినిధులు ఎవరైతే సోలార్ గన్ పెట్టేందుకు వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీ దగ్గర 200 స్క్వేర్ ఫీట్ ఏరియా ఏ రకమైన నీడ లేని ప్రదేశం ఉంటే అక్కడ ఏంటంటే 2 kW 2 kW యొక్క కెపాసిటీ ఉన్నటువంటి ఈ పవర్ జనరేషన్ సోలార్ ప్లాంట్ అనేది బిగించడానికి అవకాశం ఉందని మీకు చెప్తారు. దీనికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో 1,36,000 మాత్రమే దీనికి ఖర్చు అవుతుంది. ఇందులో నుంచి వెళ్ళి

0: ఏ రకమైన నీడలేని ప్రదేశం ఉంటే అక్కడ ఏంటంటే 2 kW 2 kW యొక్క కెపాసిటీ ఉన్నటువంటి ఈ పవర్ జనరేషన్ సోలార్ ప్లాంట్ అనేది బిగించడానికి అవకాశం ఉందని మీకు చెప్తారు. దీనికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో 1,36,000 మాత్రమే దీనికి ఖర్చు అవుతుంది. ఇందులో నుంచి వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా మీకు ఇచ్చే సబ్సిడీ 60,000 రూపాయలు. ఈ యొక్క 60,000 రూపాయలు అనేది తర్వాత మిగతా 76,000 రూపాయలు అవుతుందో, మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు కట్టుకోవచ్చు, లేదు అని అంటే మీకు లోన్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ ఫెసిలిటీ కావాలంటే మీ బ్యాంక్ డీటెయిల్స్, అదేవిధంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, మా యొక్క ఎన్పిడిసిఎల్ వినియోగదారుడుగా మీకు ఏదైతే బిల్ మేము ఇస్తున్నామో ఆ బిల్ ఈ కాపీస్ కనుక ఇచ్చేస్తే మీరు బ్యాంకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకు పని కూడా వచ్చినటువంటి వాళ్లే కంప్లీట్ చేసేసి మీ ఇంట్లో 2 kW అనేది పవర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎన్పిడిసిఎల్ వాళ్ళు మీరు నెట్ మీటర్ అనేది బిగిస్తారు. దీంట్లో విషయం ఏంటంటే ఈ నెట్ మీటర్ లో ప్రతిరోజు ఎన్ని యూనిట్ల కరెంటు జనరేట్ అవుతుంది, మీరు ఎన్ని యూనిట్ల కరెంటు మీకు ఇంట్లో ఉన్నటువంటి లోడ్ ప్రకారంగా వాడుకుంటున్నారో, అదేవిధంగా మిగిలిపోయిన కరెంట్ ఏదైతే ఉందో ఎన్ని యూనిట్లు మీరు ఎన్పిడిసిఎల్ సంస్థకు అమ్మారు అనే వివరాలన్నీ కూడా ఎవ్రీ డే ప్రకారంగా పొందుపరచబడడం జరుగుతుంది. అదేవిధంగా ఒక నెల రోజులలో మనకున్నటువంటి వేడి ఉష్ణోగ్రతను బట్టి ఒక నెలలో 2 kW పవర్ ప్లాంట్ కనుక పెట్టుకుంటే అంటే 240 యూనిట్ల పవర్ జనరేషన్ అనేది జరుగుతుంది. మీరు ఒకవేళ కనుక 150 యూనిట్లు కనుక మీ యొక్క ఇంటి అవసరాల కోసం వాడుకుంటే మీకు 100 యూనిట్లు అనేది మీకు మిగులుబాటు అవుతుంది. ఆ మిగులైనటువంటి 100 యూనిట్లను ఎన్పిడిసిఎల్ యొక్క గ్రిడ్ కు కనెక్ట్ చేయబడి అవి ఎవ్రీడే వాడుకోవడం జరుగుతుంది. దానికి గాను మీకు 1 యూనిట్కు ₹2.57 చొప్పున లెక్క కట్టేసి అమౌంట్ కావాలంటే మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. లేదు మీకు యూనిట్సే కావాలంటే వేసవి కాలంలో కానీ, లేదంటే మీకు ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కానీ, ఇంకా వేరే ఇతరత్ర కార్యక్రమాలు మీ ఇంట్లో ఉన్నప్పుడు, అప్పుడు అదనంగా మీరు విద్యుత్ ఎన్పిడిసిఎల్ నుండి వాడుకోవాలనుకున్నప్పుడు వాటన్నిటిని కూడా అడ్జస్ట్ చేసి మీకు బిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: మరి మీరు అన్నట్టుగా 2 kW గనక వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకుంటే, మరి డబుల్ బెడ్రూమ్స్ లో వాళ్ళకి సరిపడా వాటి ఏసీ ప్లాంట్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఇలాంటి విద్యుత్ ఉపకరణాలు ఎక్కువగా ఉంటుంది కదా, 2 kW సరిపోతుంది అంటారా, లేకపోతే 3 kW కి వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు?
0: ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ యొక్క ఇంటి పైన షాడో లేనటువంటి అంటే నీడ లేనటువంటి ప్రదేశం ఎంత ఉంది అనే దాన్ని బట్టి 2 kW లేదా 3 kW లేదా 4 kW 5 kW అనేది లెక్క చేయడం జరుగుతుంది. నేనేంటంటే ఉదాహరణగా 2 kW కనుక ఉంటే 1,36,000 రూపాయలు ఉంటుంది, దానికి గాను సబ్సిడీ 60,000 ఇస్తారు. ఒకవేళ కనుక 3 kW కనుక ఉండే అంటే 2 లక్షల రూపాయలు అవుతుంది, దానికి సబ్సిడీ 78,000 రూపాయలు ఇస్తారు. ఈ 3 kW తర్వాత ఎంత 4 పెట్టుకున్నా 5 ఉన్నా కూడా మీకు ఓన్లీ 78,000 మాత్రమే సబ్సిడీ అనేది అందజేయడం జరుగుతుంది.
1: ఎవరైనా కన్స్యూమర్ నేను సబ్సిడీ తీసుకుంటాను కానీ నేను ఈఎంఐకి వెళ్ళను, డైరెక్ట్ పేమెంట్ చేస్తాను అంటే తగ్గింపు ఏమైనా ఉంటుందా?
0: లేదు, ఇది తగ్గింపు చేసినటువంటి అమౌంట్ ఏనండి. గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి నామ్స్ ప్రకారంగా ఈ 1,36,000 అనేది తగ్గింపు చేసిన అమౌంటే. దాంట్లో మీకు వచ్చే సబ్సిడీ పోను, మీరు 76,000 రూపాయలు కడితే మీకు సోలార్ ప్లాంట్ పెట్టేసేసి మీకు చేయడం జరుగుతుంది. అలా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాంకు లోన్ ఫెసిలిటీ కావాలంటే వాళ్ళు బ్యాంకు మీ పత్రాలు కనుక మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా విద్యుత్ వినియోగదారు యొక్క బిల్లు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనుక ఇస్తే వచ్చిన వాళ్ళే మీ యొక్క 76,000 లోను శాంక్షన్ చేస్తారు. ఈ 76,000 లోను కూడా 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా చేస్తారు. సుమారుగా మీరు వాడుకునే దాన్ని బట్టి 100 యూనిట్లు కనుక మీరు డిపార్ట్మెంట్ కనుక అందజేసి ఉండే అంటే 257 రూపాయలు పర్ మంత్ వస్తుంది. ఆ విధంగా మీరు చేసుకునే అంటే యాన్యువల్ సేవింగ్ ప్రకారం చూసుకుంటే మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు ఒక ఈఎంఐ ఏదైతే ఉందో 5 నుండి 10 ఏళ్లలో ఈఎంఐ అనేది కంప్లీట్ అవుతుంది. అదే కాకుండా ఈ పెట్టే సోలార్ ప్లాంట్ కు 25 సంవత్సరాల వ్యారంటీ ఇవ్వబడుతుందండి. ఆ వ్యారంటీలో ఏంటంటే ఫిజికల్ డ్యామేజ్ కాకుండా అంటే సోలార్ జనరేషన్ కాదు అని కనుక అటువంటి కనుక ఉండే అంటే వాళ్ళు రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక పగిలిపోయిన వాటికి మాత్రం రీప్లేస్మెంట్ అయితే వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళతో ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా పగలకుండా జనరేషన్ కనుక రాని బాపటి సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుందండి.
1: సార్, ఇక్కడ మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు రూపు ఉండాలి, కనీసంగా 200 ఫీట్లు ఉండాలి రూపు, షాడో లెస్ గా ఉండాలి అన్నారు. మరి గ్రామీణ ప్రాంతాలలో పెంకుటిల్లు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే గుడిసెలు ఉన్న వాళ్ళు కానీ సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటే ఓపెన్ ప్లేస్ లో పెట్టుకునే అవకాశం ఇస్తారా?
0: ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి, కానీ ఒకటి ఏంటంటే అక్కడ నీడ అనేది రాకూడదు. ఎందుకంటే మీకు కనుక నీడ వస్తే మనకు వచ్చేది యూనిట్స్ ఏంటంటే 8 నుండి 9 యూనిట్లు రోజుకు ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ కనుక మన షాడో కనుక ఉండే అంటే అది 5-6 యూనిట్లకే తగ్గిపోతుంది. అందుకనే మీరు ఓపెన్ ప్లేస్ లో పెట్టినా దానికి కావలసిన సెక్యూరిటీ కనుక ఇస్తే ఏ రకమైనటువంటి పైన షాడో లేదని కనుక కన్ఫర్మేషన్ చూసుకుంటే మీకు కింద కూడా పెట్టడానికి ఏ రకమైన అభ్యంతరం లేదు. కాబట్టి

0: కొంతమందికి ఏంటంటే మరుగుదొడ్లు ఉన్నాయి, మరుగుదొడ్లు పైన స్లాబ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్లేస్ కూడా మేము సెలెక్ట్ చేసేసి మరుగుదొడ్ల పైన కూడా పెట్టేందుకు కొన్ని విధంగా పెట్టి ప్రయత్నం చేశాము. ఒకటే, ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ మీకు జనరేషన్ కరెక్ట్ గా రావాలి, 8 నుండి 9 యూనిట్లు పర్ డే ఈ 2 కిలోవాట్స్ కనుక ఉంటే రావాలి అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాని మీద షాడో అనేది ఉండకూడదు. అదేవిధంగా మనం 2 నుండి 3 రోజులలో తప్పనిసరిగా దాన్ని వాటర్ తోని ఆ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ అనేది కడగడం చేయాలి, క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ కనుక డస్ట్ కనుక అట్లనే పేరుకుపోతే దాని యొక్క జనరేషన్ యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంటుంది కాబట్టి ఆ డస్ట్ ను 2-3 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా సేఫ్టీ పర్పస్ కోసానికి మేము బిగించినటువంటి ఎర్త్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రోజు కూడా తప్పనిసరిగా నీరు పోసేసి వాటిని కాపాడుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల సోలార్ పవర్ ప్లాంట్ అనేది 25 సంవత్సరాలు ఏ ఇబ్బందులు లేకుండా మీకు కావలసిన విధంగా జనరేషన్ అనేది చేస్తుంది. మనం ఏదైనా కొద్ది చిన్న విషయాలలో ఎందుకులే అని కొనుక ఆలోచిస్తే మాత్రం ఆ యూనిట్ అనేది పాడయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎర్తింగ్ అనేది చేసిన దాన్ని రోజు వాటరింగ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 రోజులకు ఒకసారి వాటర్తోని ఈ సోలార్ పవర్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో కడిగితే మీకు అనుకున్న విధంగా 8 నుండి 9 యూనిట్లు పర్ డే జనరేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు మీకు కావలసిన జనరేషన్ అయినటువంటి దాన్ని మీరు వాడుకొని మిగతాది ఎన్పిటిసిఎల్ సంస్థ కనుక అమ్మితే 2.57 రూపాయల చొప్పున ఒక యూనిట్కి సంస్థకు ఉంటుంది. దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో నెల నెల మీ యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది.
1: కన్స్యూమర్ కనుక ఇప్పుడు సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేసుకోదలుచుకున్నాడు, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి సమర్పించాలి, ఎన్ని రోజుల్లో అతనికి ఇన్స్టాలేషన్ జరుగుతుంది?
0: తెలంగాణలో టీజీ రెడ్కో వాళ్ళ ద్వారా ఈ యొక్క సోలార్ పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన అనే పథకం అనేది టీజీ రెడ్కో వాళ్ళ ద్వారా జరుగుతుంది. వాళ్ళ యొక్క హెల్ప్ డెస్క్ నెంబరు అది 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళ యొక్క నంబర్ నేను చెప్తున్నాను, దయచేసి మీరు నోట్ చేసుకోగలరు. 0804673622. అదేవిధంగా ఇంకొక నంబరు 0804673633. ఈ నంబరుకు మీరు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల కనుక మీరు ఫోన్ చేస్తే ఇది గవర్నమెంట్కి సంబంధించిన టీజీ రెడ్కో వాళ్ళ యొక్క నంబర్ అండి. ఈ నంబర్కు మీరు ఫోన్ చేయడంతోనే మీ ఇంటికి 1 లేదా 2 రోజులలో వాళ్ళ ప్రతినిధి వచ్చి మీ ఇంట్లో చెక్ చేసి మీ యొక్క ఇంటి పైన ఎంత అవైలబుల్ స్పేస్ ఉంది జనరేషన్ కోసానికి, అది 2 కిలోవాట్స్ సరిపోతుందా, 3 సరిపోతుందా, 4 సరిపోతుందా, 5 సరిపోతుందా అనేది లెక్కలేసేసి దాని ప్రకారంగా అతను మీతోని దరఖాస్తు ఫారాన్ని ఫిలప్ చేయించుకొని మీ సంతకం తీసుకున్న తర్వాత మీ దగ్గర నుంచి వెళ్ళి ఎన్పిడిసిఎల్ విద్యుత్ వినియోగదారులు కనుక ఏంటంటే వాళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లు అడుగుతారు, అదేవిధంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. మీకు లోన్ ప్రాసెస్ కూడా వాళ్లే పూర్తి స్థాయిలో చేసేసి ఏ ఇబ్బంది లేకుండా మీకు ఒక 15 నుండి 25 రోజుల మధ్య కాలంలో ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ మొత్తం ఇన్స్టాలేషన్ చేసి అదేవిధంగా ఎన్పిడిసిఎల్ వాళ్ళ యొక్క సంస్థ వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసి నిర్మాణం అంతా కూడా స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా మా యొక్క అధికారులు కూడా వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ మీటర్ ఫిక్స్ చేసేసి ఆ జనరేషన్ మీకు అయ్యే విధంగా ఏ ఇబ్బంది లేకుండా చేస్తారు.
1: మరి రైతులు కూడా ముందుకొచ్చి మేము కూడా మరి మా యొక్క పంట పొలాల్లో కూడా ఇవి పెట్టుకుంటాం అనుకుంటే మరి సపోర్ట్ చేస్తారు?
0: దీనికి సపోర్ట్ చేస్తున్నారండి. అదేంటంటే 7.5 కిలోవాట్స్ కెపాసిటీ ఉన్నటువంటి సోలార్ పవర్ ప్లాంట్ అనేది రైతుల కోసానికి డిజైన్ చేయడం జరుగుతుంది. అదేంటంటే మీకు ఒక 10 ఫీట్ల హైట్ లో ఇది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అదొక చిన్న మీకు రూమ్ లాగా కూడా పనికొస్తుంది. దాని చుట్టూరంగా కనుక మీరు రేకులు కానీ తడకలు కానీ కనుక వేసుకుని అంటే అది 7.5 వస్తుంది. దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ కానీ ఇవన్నీ కూడా టీజీ రెడ్కో వాళ్ళ యొక్క ఆఫీస్కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసేసి మీరు చెప్పినటువంటి అగ్రికల్చరల్ ప్లేస్లో వెరిఫికేషన్ చేసేసి మీకు పెట్టడం జరుగుతుంది.
1: వ్యాపార సంస్థలు కానీ లేకపోతే బహుళ ఐచ్ఛిక అంతస్తులు ఉన్నటువంటి సివిలియన్స్ కానీ ఏర్పాటు చేసుకోవాలంటే
0: వాళ్ళకు కూడా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. కానీ ఈ యొక్క వ్యాపార రంగం వాళ్ళకు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సబ్సిడీ అనేది వర్తించదు. మేము ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో అది గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది అన్నట్టు.
1: బాగుందండి, మా స్టూడియోస్ కి విచ్చేసి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం యొక్క మెయిన్ మోటో ఏంటి, అది ప్రజలకు ఏ విధంగా చేరువ అవుతుంది, దాన్ని కస్టమర్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి ఇత్యాది విషయాలు చాలా కూలంకషంగా మాకు వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TGNPDCL సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ గొట్టుముక్కల మహేందర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. తుంగభద్ర కథలు. ఇందులో గద్దరెక్కల చప్పుడు డాక్టర్ కె సుభాషణ గారి కథానిక వింటారు.
1: గద్దలు రేపుకలు విప్పుకొని ఆకాశంలో ఉల్లాసంగా ఎగురుతున్నాయి. ఏదైనా ప్రాణి కనిపిస్తే చాలు, ఎగరేసుకుపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. కళ్లాల్లోనూ దిబ్బల మీద తిండిగింజలు, పురుగుల కోసం చెత్తను ముక్కులతో గెలుకుతున్న తల్లికోళ్లు కొక్కొక్కో నరుచుకుంటూ తమ పిల్లలను రెక్కల కింద చేర్చుకొని ఏ ముళ్ళ చెట్టు కిందకో దూరిపోతున్నాయి. ఊర్లోని 4 రోడ్లు పెద్ద వేప చెట్టు దగ్గర కలుస్తున్నాయి. వేప చెట్టు చుట్టూ రాళ్లతో గోడ కట్టి నాపరాతి బండలతో అరుగులు వేశారు. అరుగు పక్కనే ఒక లారీ ఆగి ఉంది. అందులో తెచ్చిన సామాన్లను జాగ్రత్తగా అరుగు మీదకి దింపుతున్నారు. పిల్లల్ని సామాన్ల దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. నల్ల ప్యాంటు, ఆకాశం రంగు చొక్కా వేసుకున్న ఇన్షర్ట్ చేసుకున్న యువకుడు మైకు చేతిలోకి తీసుకున్నాడు. మెడలో ఐడెంటిటీ కార్డు వేలాడుతోంది. పిల్లలు, మీరు అల్లరి చేయకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. 2-3 సార్లు అరిస్తే గానీ పిల్లల అల్లరి సద్దు మనగలేదు. నమస్తే, నా పేరు విజయబాబు. హోమ్ నీడ్స్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఫ్రిడ్జ్లు, కూలర్లు కొనాలని ఈ ఊరు వాళ్ళు కొందరు మా షాప్కు రావడంతో మాకు విషయం తెలిసింది. మీరంత దూరం రావటం ఎందుకని మేమే మీకోసం ఈ ఊరికి వచ్చాం. ఇంకా ఎన్ని దినాలు ఇలా కష్టాలు పడతారు? చల్లటి నీళ్లు, చల్లటి గాలి కావాలని ఎవరైనా కోరుకోవటం సహజం. రాత్రిపూట బయట పడుకుంటేనేమో దోమలు, దోమతరలు కట్టుకుంటే గాలి లోపలికి రాదు, ఇంట్లో పడుకుంటే ఉక్కపోతా. అందుకే కూలర్ కొనండి, రాత్రిపూట ఇంట్లోనే చల్లగా హాయిగా నిద్రపోండి. చాలామంది చేతుల్లో బ్రోచర్లు ఉన్నాయి, తిప్పి తిప్పి చూస్తున్నారు. తన కొడుకు కూడా అదే పనిలో ఉండటం చూసి బాలరెడ్డి గుండెల్లో రాయిపడింది. వాటిని కొడుకు ఎక్కడ కొనేస్తాడో అని దిగులు పట్టాడు. ఇక ఉండబట్టలేక మన భూములు పోయిన కాడి నుండి దిన్నము ఎవరో ఒకటి రావడం, ఏదో ఒకటి చూపించడం. మొన్న బండ్లు కొనుక్కోమని వాడు వచ్చినా, మా కాడ లెక్కలు దాపెట్టుకోండి, వడ్డీలు ఇచ్చామని బ్యాంకు వాళ్ళు వచ్చినారా, ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చినారా, రేపు ఇంక కూడా వస్తాడో, ఇలా మాట విన్నామంటే తర్వాత మనం అడుక్కు తినాల్సిందే. భుజం మీద ఉన్న టవల్ను దులిపి తలకు చుట్టుకున్నాడు. బీడీ అంటించి గుప్పు గుప్పున పొగ వదిలాడు. ఏది కొంటే ఎంత అవుతుంది అని లెక్కలు వేసుకుంటున్న వాళ్ళు బాలరెడ్డి మాటలకు మండిపడ్డారు. ఏం రామకృష్ణ అడ్డానా, అందరూ మీ నాయన లెక్కనే బతకాలంటే ఎట్లయితుంది? ఆ సైనుగుడ్డ, బనీన్లు, బీడీలు, కారమెతుకులతోనే కాలం ఎల్లదీయాలంటే ఎట్లా? వాళ్ళకెట్లా అనుభవించే రాత లేదు, ఇప్పుడు మనకు అనుభవించే కాలం వచ్చింది. అన్నింటికి అడ్డం రాకుండా ఉండమను. తండ్రి గురించి అట్లా మాట్లాడటం రామకృష్ణారెడ్డికి బాధ అనిపించినా వాళ్ళని ఏమీ అనలేక, ఇక నీకు పనికి వచ్చేది ఏముందని వచ్చినా ఇంట్లో నిమ్మలంగా పండుకోకుండా తండ్రి మీద విసుక్కున్నాడు. తిని తినక కడుపు కాల్చుకుంటూ ఆస్తులను పెంచుకోవాలని, లేకపోతే కనీసం ఉన్న ఆస్తులైనా పిల్లలకు మిగల్చాలని తాపత్రయపడే పాత తరానికి, కంటికి ఇంపుగా కనపడే ప్రతి వస్తువును సొంతం చేసుకొని అనుభవించడానికి పుట్టిందని ఆరాటపడే కొత్త తరానికి మధ్య జరిగే సంఘర్షణల్లో ఎప్పుడూ పాత తరమే రంగం నుండి నిష్క్రమిస్తుంది. ఎంత చెప్పినా అర్థం కాదులే. ఆ ఇంత లెక్కలు అయిపోతే అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి. గొనుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాలరెడ్డి. అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని అంతటినీ కేవలం సాక్షులుగా చూస్తున్న గుంపు కూడా ఒకటి ఉంది. ఏమాత్రం ఉత్సాహం లేని ముఖాలు, నిర్లిప్తంగా, నిస్తేజంగా ఏదో తమాషాను చూస్తున్న వాళ్ల మాదిరిగా అక్కడ నిల్చున్నారు. ఈ బాలరెడ్డికి ఉండే తెలివి కూడా వీళ్ళకు లేకపాయా. చేతిలోకి వచ్చిన లెక్కల్ని ఎట్లా అయిపోకూడదామనే చింత తప్ప రేపటి సంగతి ఏమన్నా కావట్టిందా? ఇప్పుడే నున్నగా తినేసే బదులు ఏదన్నా ఇంత భూమో లేకుంటే వ్యాపారమో చేసుకుందామనే యోచనే లేదు. చూడత్తా ఏం చేస్తుండారో వీళ్ళు. వాళ్ళ సంగతి మనకెందుకు లెమ్మే మా లక్ష్మి? వాళ్ళకు భూములుండయి, దానికి రెక్కలు వచ్చాయి. తింటారో ఎగరేసుకుంటారో వాళ్ళు ఇష్టం. ఏమీ లేని మనట్లా కూలర్ల బతుకులు ఏం కావాలా? కూలికి పోతే 4 రాళ్ళు, వచ్చే ఇంత దిండి గింజలు కొనుక్కొని పొద్దు గడుపుతాం. రేపటి నుంచి మన గతి ఏందో. చెమటకు ఒళ్ళంతా తడిచి ముద్దవటంతో రామకృష్ణారెడ్డికి మెలకు వచ్చింది. ఎదురుగా ఉత్సవ విగ్రహంలాగా ఉన్న కాలర్ను కాలుతో తన్నాలి అన్నంత ఆవేశంతో పళ్ళు కొరికాడు. తూ కొన్నప్పటి ఒక్క రాత్రి కూడా తూరి కూడా రాత్రంతా వాడిన పాపాన పోలే. ఏనాడన్నా పల్లెల్లో కరెంటు ఉంటేనా వాడేదానికి? దోమలకు ఎందుకు బయటపడుకుంటారు? కూలర్లు కొనండి, మీ బెడ్రూమ్లలో పెట్టుకోండి, చల్లగా హాయిగా నిద్రపోండి. వాళ్ళు చెప్పడం అప్పుడు కాదు ఇప్పుడు అని ఎగరేసుకుంటూ మీద పడి దీన్ని కొని ఇంట్లో పెట్టుకోవడం. విసనకర్రతో ఊపుకుంటూ మంచం మీద కూర్చున్నాడు రామకృష్ణారెడ్డి. గొంతు తడారిపోయినట్లుగా ఉంది. చల్లనీళ్ళ కోసం ఫ్రిడ్జ్ తలుపు తెరిచాడు. వెచ్చని ప్లాస్టిక్ వాసన వెగటుగా ఉంది. చల్లనీళ్ళు కూడా భాగ్యమైపాయా. ఇది ఉండాదని కుండలలో నీళ్లు పోయడం మానేసిరి. కరెంటుతో వచ్చింది తిప్పలు. అనుభవించాలంటే కూడా పెట్టి పుట్టాల, ఒక్కడి కూడా కలిసి రావడంలే. కర్మ ఇట్లా రాసి పెట్టింది. నుదుటి మీద చేత్తో మెల్లిగా కొట్టుకున్నాడు. కుడి చేతి చేపుడు వేలికి ఉన్న మరకత ఉంగరం గరుకుగా నుదుటికి తగిలింది. జాతిరత్నం కావటంతో చీకట్లో కూడా మెరుస్తుంది. విరక్తిగా నవ్వుకున్నాడు. ఇది మెరుస్తోంది, తన బతికే ఇట్లా చీకట్లో ఉండాది. బాగా జరగాలన్నా, కలిసి రావాలంటే మంచి జాతిరత్నం ఉంగరం పెట్టుకొని అయ్యే మాట విని దీని మొగాన 13,000 గాలబెడ్తి. యాది కలిసి రాలే, 1-2 అదని ఇదని అన్నీ కొనింది కొనిందే. ఇట్నే సగం లెక్కలు అయిపోయా. నాయన దిన్నము గొనుగుడే,

ముసలిది కూడా ఏదో ఒకటి సనుగుతానే ఉంటుంది. ఆటికి ఆమె తక్కువ తిన్నట్టు. 120,000 పెట్టి బంగారం చేపించుకుంది కదా. రామకృష్ణారెడ్డి బాధ ఉన్నట్లుండి తల్లి మీద కోపంగా మారింది. నీ పెండ్లాం బంగారం అంతా అట్నే ఉంది. నాదల్లా మీ నాయన నువ్విద్దరు కరగదీస్త్రీ. పసుకింకం కింద మా పుట్టింటోళ్ళు ఇచ్చిండ ఎకరా భూమి కూడా మీ వాతనే కొడితే రేపు నన్ను మంచాన పడితే ఎవరు చూస్తారు? ఏందో పై మీద ఇంత బంగారం అన్నా ఉంటే ఎవరో ఒకరు యాలకింత ముద్ద పెడేస్తారు. మీరు ఎన్ని చెప్పండి, నేను విననుగాక ఇనను. ఎన్ని దినాల నుండి లోపల అట్నే పెట్టుకుందో, మొత్తానికి సాధించి చేయించుకుంది. పోండ్లే, ఈ వయసులోనన్నా వేసుకుని అనుభవించని ఆలోచన తలుక్కున మెరిసింది. వేసుకున్నన్నాళ్ళు వేసుకుంటుంది, మళ్ళా ఎట్లా అదల్లా నా బిడ్డకే ఇచ్చాది కదా. ఇదొకటన్నా మంచి పని చేస్తే ఆమె సంతోషంగా ఉండాది. బంగారు చేయించుకున్నప్పటి నుండి అవి వేసుకొని ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూనే ఉంది. రామకృష్ణారెడ్డికి ఆలోచనలతో నిద్ర ఎప్పుడూ దూరమయ్యింది. ఉక్కపోతను కూడా పట్టించుకోకుండా నిద్రపోతున్న భార్య వైపు చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు. గొడవారుగా ఉన్న నవారు మంచాన్ని నడవలో వేసుకున్నాడు. వేప చెట్టు గాలి రామకృష్ణారెడ్డి శరీరాన్ని ఆప్యాయంగా తడిమింది. టైం కోసం సెల్ చూశాడు. ఛార్జింగ్ లేకపోవడంతో స్విచ్ ఆఫ్ అయిపోయింది. వస్తున్న నిట్టూర్పును నొక్కి పట్టాడు. నాయనకు ఎంత కోపమో ఆ సెల్లును చూస్తే. ఏమంటాడు? ఎంతసేపు దాన్ని ఒత్తుకుంటూ ఇట్లా ఇంట్లో కూకోవడమేనా? ఎందని ఆలోచించేది ఉందా లేదా? రెడ్డిపల్లెల భూముల సంగతి కనుక్కుంటవే. నాయన ఆత్రం నాయింది. ఆడ రెడ్డిపల్లెల భూములు కొనేట్లుండాయా? అగ్గి పడతాండాయే. మొన్న రెడ్డిపల్లికి పోతే అవ్వయారువో ఏమన్నాడు? ఇదిగో కృష్ణారెడ్డి అన్న, ఆఖరి మాట, వరిమడి అయితే 4 లక్షలు, ఎలి భూమి అయితే 2 లక్షలు బలుకుతాండాయి. అయినా మీకేం లేనా? ఎట్లా మీ భూములు ఫ్యాక్టరీ కింద పోయినాయి? లెక్కలు బాగా వచ్చినాయి. భూములు కొనడానికి దిన్నం ఎవరో ఒకరు వస్తూనే ఉండారు. తాస్కారం చేస్తే ఈ రేట్లకు కూడా రావు. గొంతులో ఏదో అడ్డుపడినట్టుగా అనిపించి దిగ్గున లేచి కూర్చున్నాడు. ఓర్ని ఈడ 10 ఎకరాలు అమ్మితే ఆడ 4 ఎకరాలు కొనేకి కూడా కనక కష్టంగా ఉందే. అయ్యో, శనగ బంగారు లెక్క పండుతాండే. 3 ఏండ్ల నుండి 100,000 రూపాయలకు తక్కువ లేకుండా వస్తాండే. ఈ ధీమాతోనే కదా పిల్లోళ్లను హాస్టల్లో ఇడిచిపెట్టింది. ఈ తూరి ఫీజులు ఎట్లా కట్టాలను? భూముల్లో ఇత్తనాలు కూడా ఇత్తుకోకూడదని ముందే చెప్పినారు. ఇంకా ఫ్యాక్టరీ మొదలు పెట్టనే లేదు. ఇంత భూమిని ఏం చేసుకుంటారు? దుమ్ము ధూళి కంప చెట్లతో నిండిపోతాదేమో, లేకుంటే ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చే గబ్బు నీళ్ళతో నిండిపోతాయేమో. చిదరగా ముఖం పెట్టాడు రామకృష్ణారెడ్డి. బీడి వాసన ముక్కుకు సోకింది. వెంటనే పొడిపొడిగా దగ్గుతున్న శబ్దం కూడా వచ్చింది. తండ్రి నిద్రపోవడం లేదు, మేలుకునే ఉన్నాడని అర్థమైంది. ఈ మధ్య తండ్రి చాలా పరధ్యానంగా ఉండటం గమనించాడు. యాదవ్ ఒకటి తొందరగా చూసుకోకపోతే మాత్రం ఇట్లా ఇంటిల్లి పాది దిన్నము నిద్రగాయాల్సి వస్తుంది. పాలిచేనుములకి ఇంత దానా పచ్చిగడ్డి వేస్తే పాలు చిక్కగా ఇచ్చాయిక, భాగ్యవైపు చూస్తూ చెప్పాడు పాలు పట్టే మనిషి. ఇప్పుడు పచ్చగడ్డికి ఒకటే తక్కువ గొనుక్కుంది. పిండిన పాలను కొలుచుకొని పాల క్యాన్లో పోసుకున్నాడు. ఆ నెలలో పట్టిన పాలకు సంబంధించిన లెక్కను చూసి డబ్బులు భాగ్య చేతిలో పెట్టాడు. ఆ పాల డబ్బులను జాగ్రత్తగా పొదుపుగా వాడుతూ ఇంటి పైకర్సులో నెట్టుకొస్తారు అత్తాకోడలు. ఎనుములకు గడ్డి 10 రోజులకు మించిరాదు. కళ్ళంలోని వామ సైజును గుర్తుకు తెచ్చుకుంటూ రామకృష్ణారెడ్డితో చెప్పింది భాగ్య. రామకృష్ణారెడ్డిలో ఉలుకులేదు, పలుకులేదు. ఈ మధ్య మౌనాన్ని బాగా అలవాటు చేసుకున్నాడు. ఇంట్లో ఉంటే చాలా మటుకు టీవీని చూస్తూ కాలం గడిపేస్తుంటాడు. ఏ ఛానల్లో 5 నిమిషాలకు మించి చూడడు. రిమోట్ని అలా నొక్కుతూనే ఉంటాడు. ఆ మౌనం భాగ్యకు కోపాన్ని తెప్పిస్తుంది. విసురుగా ఏదో అనబోయి అత్త సైగ చేయడం చూసి ఆగిపోయింది. స్టవ్ మీద పెట్టిన పాలు గుర్తుకు వచ్చి లోపలికి పరిగెత్తింది. ముఖం తుడుచుకుంటూ లోపలికి వచ్చాడు బాలరెడ్డి. 2 గ్లాసుల కాఫీ తెచ్చి మామకు భర్తకు ఇచ్చింది భాగ్య. చోలకాయలు తుంచుతూ ఎదురుగా అరుగు మీద చితికిలబడింది రామలక్ష్మ. 1 ఎర్రగడ్డ ఇడ్లీ, అట్లే జొన్న రొట్టెకు ఎసురు పెట్టు, కోడల్ని పురమాయించింది రామలక్ష్మ. కలిస్తేవే ఆ బ్రోకర్ను, కొడుకును మాట్లాడించాడు బాలరెడ్డి. తల ఊపాడు రామకృష్ణారెడ్డి. ఎంతకు పోతాదంట? కమిషన్ బోను ఏమాత్రం మిగులుతాదో. తలెత్తి కొడుకు వైపు చూసింది రామలక్ష్మ. వంటింటి గుమ్మం ముందు తారాడింది భాగ్య. ఇండ్ల స్థలాలు కొనేకి ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు ముందుకు రావడం లేదంట, దాంతో ఆడ రేట్లు పడిపోయినాయంట. దృష్టి టీవీ మీద నుంచి పక్కకు దిప్పలేదు రామకృష్ణారెడ్డి. రామలక్ష్మ ప్రాణం ముసూరు మనింది. భాగ్య ముఖంలో రంగులు మారాయి. భర్త వైపు నిరసనగా చూసింది. సంవత్సరానికి రేట్లు డబ్బులు అవుతాయని కూడా చెప్పేవాడు, ఇప్పుడు ఇట్లా అంటే ఎట్లనుకున్నాడు? ఏంటి తగ్గినాయంట రేట్లు? బాలరెడ్డికి ఆవేశం ముంచుకొచ్చింది. హైదరాబాదు బెంగళూరులో కంప్యూటర్ వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయంట. వాళ్ళకు ఉద్యోగాలు పోతే రేట్లు తగ్గుతాయంటనా? వాళ్ళు తప్పితే ఆడ ఇండ్లు కొనే ఇళ్ల స్థలాలు కొనేకి ఇంకెవరు లేరా? ఏమో నాయన, నాకు తెలీదు. వాళ్ళు 170 చెప్తాడు. మన గాచారం ఇట్లుంది, నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఇప్పుడు ఏం చేయమంటావా నన్ను అడుగుతావా? ముందు నుంచి నెత్తి నోరు కొట్టుకొని చెప్తాండ. ఒక్క మాట ఇంటివే, రెడ్డిపల్లె భూములు ముందే బేరం చేసుకొని ఇంత సంస్కారమీ అని మొత్తుకోలే. ఆస్తి లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఆస్తి లేదని రేపు నీ కొడుకు పిల్లని కూడా ఇయ్యరు. కళ్ళు నెత్తుకెక్కి ముందు చూపు లేకుండా చేసుకుంటాండారు మీరందరూ. చెట్టంత కొడుకును పట్టుకుని భర్త అలా తిట్టిన రామలక్ష్మ మనసుకు నొప్పి తగిలింది. వాడేమన్నా కావాలని చేసినాడా? మీదికి ఎట్లా పోతాండవు? కడుపు కాల్తే అంటానే ఎవరు కావాలని చేయరు. వెనక ముందు చూసుకొని చెయ్యాలా? ఏం నీ కొడుకేమన్నా చిన్నపిల్లోడా అన్నీ చెప్పడానికి? ఆ లెక్కలేవో యాదో ఒక ఊర్లో పెట్టింటే దగ్గర ఊర్లలో ఎంత లేదన్నా 2 రూపాయలు వడ్డీ గిడతాండే. బీడి వెలిగించుకున్నాడు బాలరెడ్డి. మా భూపాలను అప్పుడే చెప్పిండే మామ, 3-4 లక్షలు కార్పొరేషన్ పెట్టండి, టౌన్ చేరండి, పిల్లలు హాస్టల్ ఖర్చులు కలిసి వస్తాయని చాలాసార్లు చెప్పినాడు. తనతో కూడా చెప్పినాడు.
కన్నతల్లి.

0: భాగ్య బాధ భాగ్యది. హాస్టల్ తిండి తినలేక పిల్లలు బలహీనంగా అయ్యారని ఆమె రోజు బాధపడుతూనే ఉంటుంది. తుంచిన చోలేకాయలు బుట్టలో పోసింది రామలక్ష్మ. ఆ వడ్డీ వ్యాపారం వీని శాత ఏడైతాదిమ్మా, వీడు ముందే మెతకోడు, బుట్ట కూడలు చేతిలో పెట్టింది. కొడుకు బావమర్దితో చేరి తల్లిదండ్రులు పట్టించుకోడేమో అని ఆమె భయం. అంతేకాకుండా బావమర్దులతో వ్యాపారం పొసగదు, తన కొడుకును మోసం చేస్తారని ఆమెకు అనుమానం. తన మాటను ఏమాత్రం ఖాతరు చేయని అత్తే మామల్ని మనసులోనే తిట్టుకుంది భాగ్య. రామకృష్ణారెడ్డి ఎప్పుడో బయటికి జారుకున్నాడు. రామకృష్ణారెడ్డి కాలు అతని ప్రమేయం లేకుండానే పొలాల వైపు అడుగులు వేస్తున్నాయి. ఆలోచనలు ఎక్కడో తిరుగుతున్నాయి. ఒక్కటంటే ఒక్కటన్నా కుదుర్కోవద్దా, అన్నిటికీ అగసట్టాలి. ఎందుకు ఇట్లయితోంది, పెట్టిండి లెక్క కూడా రాకపోతే ఏంది గతి? స్థలం కొనడానికి ముందు ఎంత నైసు మాటలు మాట్లాడాడు. నీకేలా ఇప్పుడే రెండు ప్లాట్లు కొనుక్కు, సంవత్సరానికి అంత డబ్బులు అవుతుంది. నమ్మినందుకే నిండా ముంచినాడు. మొన్నటి వరకు సైకిల్లో తిరిగేటోడు, ఇప్పుడు కారు లేదే కాలు బయటపెట్టాడు మొగుడు. ఏం రెడ్డి, యాటికి ఎల్లబారినవు, ఉలిక్కి పడ్డాడు రామకృష్ణారెడ్డి. ఎదురుగా భుజం మీద నీళ్ల బిందెతో ఓబులేసు. అప్పుడు గమనించాడు తమ ఊరు చివర ఉన్నాను అని. యాటికి లేదు ఓలేసు, ఊరికే అట్లా ఊరంచు సేనికాటికి పోతాండ. ఈ తూరు ఏమన్నా ఇత్తుతుండారా రెడ్డి, ఆశగా అడిగాడు ఓబులేసు. ఏది, ఊర్లో ఎవరు మాట్లాడకుండా ఉండారే, అందరూ ఇత్తుదామంటే ఇత్తేదే. అయినా ముందు వానలు రావాలా, సేద్యం చేయించాలా. నువ్వు దడగ్గర మాట చెప్పు రెడ్డి, నా కొడుకును కోలేని పిల్లంపుతా. నిన్న రాత్రి నంద్యాల బస్టాండ్ కాడ నీ కోడలను చూస్తే నన్ను చూడలేదులే. ఓబులేసు ముఖంలో మారుతున్న రంగులు గమనిస్తున్నాడు. వణుకుతున్న గొంతుతో, నీకు పుణ్యం ఉంటుంది రెడ్డి, ఊళ్ళో ఎవరితో నా మాట అనొద్దు, నీ కాళ్ళకు మొక్కుతా. ఊరు ఇడిచినాక మా బతుకు ఇట్లా కాలింది. వడివడిగా ముందుకు సాగిపోయాడు ఓలేసు. భారంగా నిట్టూర్చాడు రామకృష్ణారెడ్డి. రాత్రి చూసిన సంఘటన మరవలేకపోతున్నాడు. మామూలుగా ఉండే దిగులు రాత్రి నుండి ఇంకాస్త పెరిగింది. అందుకే ఇంట్లో కూడా స్థిమితంగా ఉండలేకపోయాడు. కలకలలాడుతూ ఊర్లో హుషారుగా పనిచేసే మాలచ్చి ఎక్కడ, రోగిష్టి దానిలాగా ఉండే నిన్న మాలచ్చి ఎక్కడ, అబ్బా ఎంత ఎబ్బెట్టుగా రెడీ అయ్యింది ఆ చీర, ఆ పూలు. ఎవరో ఒక మగాయనతో మాట్లాడుతూ చెయ్యి పట్టి ఏదో చూపించిన మాలక్ష్మి రూపము రాత్రి నుండి రామకృష్ణారెడ్డిని వెంటాడుతూనే ఉంది. ఏం గతి పట్టింది, ఊర్లో పనులు లేక టౌన్ చేరితే ఇది పరిస్థితి. రెండేళ్లకు ఎంత మార్పు, ఊర్లో వాళ్ళని ఇంకా ఎట్లా చూడాల్సి వస్తుందో. ఊర్లో వాళ్ళను అందరినీ గుంపు చేసి మాట్లాడాలా. కళ్ళాలల్లో కోళ్లకు ఎంత వెతికినా గింజలు దొరకకపోవడంతో నిరాశగా రోడ్డు మీద ఏ చెత్త కనిపించినా ముక్కుతో పొడుస్తున్నాయి. మనుషులు అదిలిస్తే బెదిరిపోయి చెల్లా చెదురుగా పరిగెత్తుతున్నాయి. మాటలు అరుపులు సాలుగానే ముందు అందరూ ఏం చేయాలనుకుంటున్నారో చెప్పర్రి, బాలరెడ్డి విసుగ్గా అరిచాడు. ముసలోను నీకేం తెలుసు గమ్మునుండు అని ఇదివరకు లాగా ఎవరూ విసుక్కోలేదు. అందరికీ ఎక్కడో ఒక చోట ఇంతే విలువైన భూమిని ఇయ్యమందాం. యా నుండి వస్తుంది, మళ్ళీ యాదో ఒక ఊర్లోని భూమి మీద పడాల్సిందే. వాళ్ళు మాత్రం ఎందుకు అమ్ముతారు, పోనీ మనకందరికీ యాదో ఒకటి దారి చూపించే వరకు ఫ్యాక్టరీ నడపద్దని చెప్తాం. ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు, ఏ మనం ఏమన్నా ఇంగ్లీష్ చదువులు కంప్యూటర్ చదువులు చదివినామా, ఆ సమ్మడం కూడా అయిపోయిందిలే. నాయనపల్లిలో ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి పదేళ్ళయింది, ఇంతదాకా అతి గతి లేదు. మొదట పని జరగడానికి ఎన్ని కథలైనా చెప్తారు, మా శరీరాన్ని కోసి మీకు ఇవ్వమన్నా ఇస్తామా అని ఓ తెగ చెప్తారులే. ఇంట్లో చదివినోళ్ళు ఉంటే ఎట్లో ఒకట్లో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటారు. మా ఎట్లటోళ్ళ సంగతి ఏంటంట, మాకేం ఉద్యోగాలు ఇస్తారు, ఇస్తారు మా అయితే వాచ్మ్యాన్ పని, లేకపోతే ఫ్యాక్టరీ కాడ టీ బంకు పెట్టుకోండి, బీడీలు సిగరెట్లు అమ్మండి అని చెప్తారు. ఏం మాటలు లేవల్ల, ఉట్టికి స్వర్గానికి ఎక్కనివి, గిట్టుబాటు కాలేదు. ఎకరాకి ఇంకొంచెం ధర పెంచి ఇయ్యమని అడుగుదాం, ఎంత పెంచితే మాత్రం ఏం లాభం, ఫ్యాక్టరీ వానికి ఇచ్చినంత భూమి అయితే కొనలేము. లక్ష్మీనారాయణ భూమి ఏంటికి కొంటాడు, ఉద్యోగస్తుడు. భూములు ఇట్లా ఫ్యాక్టరీ కింద పోతే మా బాగా లాభం, నెల నెల వచ్చే జీతంతో పాటు వడ్డీ లెక్కలు కూడా వస్తాయి, మిద్దె మీద మిద్దె కట్టొచ్చు. మా అన్న సంగతి పట్టించుకోవకర్రే, మన బాధ ఆయనకు ఏం అర్థం కాదులే. అన్ని రకాల పంచాయతీలకు ప్రలోభాలకు మనస్సాక్షిగా మిగిలిన వేప చెట్టు అంగీకారంగా కొమ్మలు ఊపింది. ఇట్లా మంచి మాటలతో వాళ్ళు ఇన్నర్లే కానీ ఏదో ఒకటి చేసుకుందాం. ఏం చేస్తాం, చెయ్యాలి మరి, ఇట్లే ఉంటే ఎట్లవుతుంది, ఇంతమందిని గోడాడిచ్చి వాళ్ళు మాత్రం ఏం బాగుపడతారు. నీ వేదాంతం మాటలు ఇడ చెప్పాకు, వానికే మహారాజులాగా ఉంటాడు, పెళ్ళాం పిల్లలతో కార్లలో తిరుగుతుంటాడు. మన భూములుండే కదా అంత సంపాదించిండేది, అంతే కదా మరి, అట్లయితే మనకు కూడా ఆ ఫ్యాక్టరీలో బాగా ఉంది అని చెప్పాలా. చెప్పు పో, నువ్వు పోయి గేటు మీద చెయ్యి కూడా వెయ్యి నీడు. అందరం కలిసిపోతే ఎంతమందినని నూకి పారేస్తారు. మన ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఊర్లోలను కూడా కలుపుకొని ఫ్యాక్టరీ మీద పడదాం. వాడేమీ అంత కిరాతకంగా ఏమీ ఉండడు. వేప చెట్టు ఆనందంగా ఊగసాగింది. చాలా తక్కువ ఎత్తులో ఎగురుతున్న గద్దను చూసి కోళ్ళు భయంతో అరుస్తున్నాయి. అవి భయంతో అరిచే కొద్ది గద్ద మరింత ఉత్సాహంతో వాటి మీదికి పోతుంది. చివరకు ఒక చిన్న కోడిపిల్లను దొరికించుకొని తన కాలిగోళ్లతో పట్టుకొని పైకి ఎగరడానికి ప్రయత్నించింది. అంతే, అక్కడున్న కోళ్ళు ఒక్కసారిగా జుట్టు నిక్కబడుచుకొని గద్ద మీదికి ఎగిరాయి. వాటి దాటికి పైకి ఎగరలేక పట్టు తప్పి నేలపై పడిపోయింది. అప్పటికే ఆ చిన్న కోడిపిల్ల ప్రాణం గాల్లో కలిసిపోయింది. ముక్కులతో కాలిగోళ్లతో కోళ్ళని కసిగా గద్దను పొడవటం మొదలుపెట్టాయి.
1: మీరు ఇంతవరకు డాక్టర్ కే సుభాష్ని గారి కథానిక గద్ద రెక్కల చప్పుడు విన్నారు. ఇంతటితో తుంగభద్ర కథలు కార్యక్రమం సమాప్తం. శ్రోతలకు గమనిక,

కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ప్రసారం కావాల్సిన మీరు మేము ఉత్తరాల కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు.

విన్న పాట అమాయకురాలు, చిత్రంలోంది గానం ఘంటసాల పేసుశీల, గీతరచన దాశరథి, స్వరకల్పన ఎస్ రాజేశ్వరరావు. తర్వాత విందాం వేటూరి గీతానికి రాజకోటి సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. చిత్రం పేరు ఇంద్రధనస్సు.

కార్యక్రమంలో తర్వాత విందాం మాయతారి కృష్ణుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం. సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు. శ్రోతలకు పత్రికా ప్రకటన. కర్నూలులోని మహిళా ప్రాంగణంలో ఏపీఎస్ఎస్టీసీ ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. అందించే శిక్షణలు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ అసిస్టెంట్ క్రెచ్ కేర్ టేకర్, ఇంకా జెరియాట్రిక్ కేర్ గివర్. విద్యార్హత కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు అర్హులు. శిక్షణ పూర్తిగా ఉచితం. ఈ శిక్షణ ప్రత్యేకతలు: ప్రాక్టికల్ మరియు ఉద్యోగ ఆధారిత శిక్షణ ఇది. అనుభవజ్ఞులైన శిక్షకులచే బోధన ఉంటుంది. సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణంలో శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లలో సహాయం చేయబడుతుంది. సంప్రదించవలసిన చిరునామా: ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనుక, మహిళా ప్రాంగణం, కర్నూలు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణం, ఓల్డ్ స్టేట్ హోమ్, కర్నూలు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7095977716. ప్రకటన విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 గా వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి పదవిని గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్లు ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పరీక్షా పత్రాల లీకేజీని నియంత్రించడానికి ప్రభుత్వం సమగ్రమైన చట్టం తీసుకువస్తోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో తెలిపారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో ఈరోజు చర్చ సాగింది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రపతి వంటి ఉన్నత రాజ్యాంగ పదవిని కేవలం గౌరవంగా కాకుండా గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము 4 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన ఒక ప్రత్యేక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 5 స్మారక పుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, దేశంలోని యువత నైతిక విలువలకు కట్టుబడి ఉంటూ సమాజ పురోగతి కృషి చేయాలని గడిచిన 4 ఏళ్ల పదవీకాలంలో ప్రోత్సహించాలని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా మహిళలు స్వయం సమృద్ధి సాధించి ఆత్మవిశ్వాసంతో ప్రగతి పథంలో ముందుకు సాగాలని కోరారు. గిరిజన వర్గాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, వారు తమ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకుంటూనే అభివృద్ధి ప్రధాన స్రవంతిలో భాగం కావాలని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: आज केवल मेरा 4 वर्ष नहीं, मेरे साथ आप लोग जो जुड़े, आप लोगों के साथ मिलके मैं जो 4 साल बिताए उसका उपलब्धि आज हम पीछे की तरफ से अवलोकन करना चाहे. इन 4 वर्षों में समावेशी विकास की सोच के साथ साथ देश की समृद्ध सांस्कृतिक विरासत के प्रति गर्व और आत्म गौरव की भावना को नई ऊर्जा मिली. ये खुशी की बात है कि पिछले वर्ष इसे अनेक कार्य किए गए, उनको आज शायद पीछे की तरफ से अवलोकन करे तो 2 घंटा शायद लग जाएगा. एक एक करके हम उसको वर्णन करें तो
0: अनंतरम ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నత పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. పరీక్షా పత్రాల లీకేజీని నియంత్రించడానికి ప్రభుత్వం సమగ్రమైన చట్టం తీసుకువస్తోందని కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. విద్యార్థులు, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. లోక్సభలో ప్రశ్నపత్ర లీకేజీ నిరోధక బిల్లుపై చర్చ ప్రారంభించిన కేంద్ర మంత్రి, పరీక్షా పత్రాల లీకేజీ అన్నది వ్యవస్థాగత నేరంగా మారిందని చెప్పారు. వీటిని అరికట్టేందుకే చట్టంలో మార్పులు చేస్తున్నామని లోక్సభకు వివరించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు బిల్లులో నిబంధనలు రూపొందించామని చెప్పారు. దోషులకు శిక్షలను 10 ఏళ్లకు పెంచామని, లీకేజీకి పాల్పడే ముఠాలకు జరిమానాను 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల రూపాయలకు పెంచామని, కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామని జితేంద్ర సింగ్ పేర్కొంటూ,
2: The earlier bill and the amendment today are in a way reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described in a way as a milestone legislation in the history of Indian Parliament. Ab ye jo examinations ko lekar ke tarah tarah ki vaardaatein hoti rahi ya paper leak bhi hota raha, ye keval kisi ek pradesh ya ek prant tak seemit nahi raha, aisa pehle bhi hota tha.
0: పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని నిరోధించే యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో ఈరోజు చర్చ సాగింది. ఈ చర్చ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, ఢిల్లీలో విద్యార్థుల మీద ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడాన్ని తప్పుపట్టారు. పేపర్ లీకేజీ కారణంగా బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం తీసుకొస్తున్న కొత్త బిల్లు పాత బిల్లుకు చిన్న సవరణ మాత్రమే అని అన్నారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఎన్సీపీ శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీ సుప్రియా షూలే, తెలుగుదేశం పార్టీ లోక్సభ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు ప్రసంగించారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. వాటిని కప్పించుకోవడానికి, మభ్యపెట్టడానికి అక్కడ శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తున్నారని అన్నారు. న్యూఢిల్లీలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్, లడక్ భారతదేశంలో అంతర్భాగాలని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న సామూహిక నిరసనలు, పాక్ ఆర్థిక దోపిడీ,

0: ప్రజల ప్రాథమిక హక్కులను తిరస్కరించడం పరిపాలనపరమైన అణిచివేతకు ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. దశాబ్దాలుగా భారత్పై సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రేరేపిస్తోందని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
1: Assembly elections being conducted in the Pakistan occupied Jammu and Kashmir. India's position on this particular matter has been clear, consistent and well known. The entire union territories of Jammu, Kashmir and Ladakh, including the areas currently under illegal occupation and forcible occupation of Pakistan, are integral and inalienable parts of India. The current cosmetic electoral exercise is nothing but an attempt by Pakistan to camouflage its illegal occupation and hide its grave human rights violations in the region.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసుల దాడుల మీద ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ ఈరోజు సమావేశం కాగానే ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తాయి. దీంతో సభ గందరగోళ మధ్య మధ్యాహ్నానికి వాయిదా పడింది. సభ తిరిగి సమావేశమైనప్పుడు కేంద్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. దాంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అసోం రాష్ట్రంలో సంభవించిన వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సమీక్ష నిర్వహించారు. అసోంకు చెందిన పార్లమెంట్ సభ్యులతో ఈరోజు ఢిల్లీలో సమావేశమైన ప్రధానమంత్రి ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న వరద పరిస్థితిపై వారితో చర్చించారు. వరద బాధితులకు సహాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అసోం ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో పనిచేస్తుందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ఎస్డీఆర్ఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 75,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. 2023-24 నుండి 2025-26 వరకు గల 3 ఏళ్ల కాలానికి సంబంధించి ఈ నిధులు విడుదల చేసినట్లుగా లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చెప్పారు. ఈ నిధులతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్డీఆర్ఎఫ్ ద్వారా సహాయక చర్యలు చేపడతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యామ్నాయ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ అవసరమైన వనరులు, ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. తీవ్రమైన విపత్తులు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ నుండి అదనపు ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని నిత్యానందరాయ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వికసిత భారత్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ కోసం 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. లోక్సభలో ఈరోజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ బడ్జెట్ అంచనా దశలో చేసిన కేటాయింపుల్లో ఇదే అత్యధికమని తెలిపారు. విబీజీ రామ్జీ చట్టం 2025 ప్రకారం పని కోరుకునే ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్దమైన హామీ లభిస్తుందని చెప్పారు. ఇది గతంలోని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ఉన్న 100 రోజులకు భిన్నమైనదని తెలిపారు. నీటి భద్రత, కీలక గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, మౌలిక సదుపాయాలు వంటి పనులను ఈ నిధులతో చేపడతామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాన్ని తీసుకుంటోందని ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ తెలిపారు. లోక్సభలో ఈరోజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంగా దేశంలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను ఆకర్షించే విధంగా వివిధ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నట్లుగా కేంద్రమంత్రి చెప్పారు. టూరిజం రోడ్ షోలు, ఫుడ్ ఫెస్టివల్స్, వాణిజ్య సమావేశాలు, ప్రవాస భారతీయులతో సంప్రదింపులు, టూర్ ఆపరేటర్లు, పరిశ్రమ భాగస్వాములు, మీడియాతో అవుట్రీచ్ కార్యక్రమాలు వంటివి ఇందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు. విదేశీయులను భారతదేశాన్ని సందర్శించేలా ప్రేరేపించడం ద్వారా ప్రవాస భారతీయులను ప్రోత్సహించి దేశాన్ని ఒక పర్యాటక గమ్యస్థానంగా చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ 2024లో చలో ఇండియా క్యాంపెయిన్ను ప్రారంభించిందని గజేంద్ర సింగ్ షెకావత్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి పదవిని గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్లు ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పరీక్షా పత్రాల లీకేజీని నియంత్రించడానికి ప్రభుత్వం సమగ్రమైన చట్టం తీసుకువస్తోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్సభలో తెలిపారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో ఈరోజు చర్చ సాగింది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

లలిత గీతం విన్నారు. శ్రోతలకు గమనిక, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ప్రసారం కావాల్సిన మీరు మేము ఉత్తరాల కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:45 వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: జయనగర్ మొన్న చేసినట్టున్నారు కదా మీరు, కొంచెం గ్యాప్ ఇవ్వకూడదా? ఇంకొంచెం గ్యాప్ ఇవ్వండి. ఏ సినిమా నుంచి ఉంటారు
1: మేడం? అగ్నిపర్వత మేడం. పాటలు చెప్పండి మేడం.
0: అగ్నిపర్వతమా? ఇందులో 6 పాటలు ఉన్నాయి. ఇంకా ఆరు ఉన్నాయి, మొత్తం అన్ని పాటలు ఉన్నాయి. ఏ పాట కావాలి ఇందులో?
1: అందులో నెంబర్ 1 అనే పాట ఉందా మేడం?
0: నెంబర్ 1 ఈ గాలిలో ఉంది, ఇదే రంగుల అనేది ఒకటి ఉంది, వయ్యారాలు అనే ఒక పాట ఉంది, వెయ్యి వెయ్యి.
1: అదే మేడం, వెయ్యి వెయ్యి అనే పాట.
0: వెయ్యి వెయ్యి పాట వచ్చేస్తుంది.
1: కొట్టిన వాళ్ళు మేడం రాజు నుండి జయన్న మైనాత్ శ్రీనిధి దేవన్ మేడం.
0: రైట్ అండి, వింటాం మేడం.

0: హలో కర్నూలు ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: తమిజాది మేడం.
0: చెప్పండి, ఎక్కడి నుంచి?
1: పూడిచెర్ల గ్రామం మేడం, వడకల్ మండలం మేడం.
0: పూడిచెర్ల. ఏ పాట వింటారండి?
1: మా అన్నయ్యలో పాట వేయండి మేడం.
0: ఏ పాట అందులో?
1: ఏ పాట అయితే వేయండి మేడం.
0: ఏండి?
1: ఏ పాట అయినా వేయండి మేడం.
0: ఏదైనా నీలి నింగిలు, చాలా పాటలు ఉన్నాయి, 7 పాటలు ఉన్నాయి.
1: హలో మేడం.
0: ఎందుకు రీసౌండ్ వస్తుంది? మీరు రేడియో పక్కన ఉన్నారా
1: మేడం?
0: రీసౌండ్ వస్తుంది.
1: చెప్పండి మేడం.
0: ఏదైనా చెప్పండి, మీరు చెప్పండి, ఏమో చెప్తున్నారు. ఏ పాట అండి? నీలి నింగిలో. నేను అదే ప్లే చేద్దామని ఉన్నా, ఇప్పుడు మీరు అదే అడిగారు. వచ్చేస్తుంది, వినేద్దాం మరి. రైట్ అండి, వెల్కమ్ అండి, వినేద్దాం.

0: హలో కన్నుల
1: హలో
0: ఎఫ్ఎం.
1: హలో మేడం,
0: మీ పేరమ్మా?
1: నమస్తే మేడం. నా పేరు పవన్.
0: నమస్తే అమ్మా. మీ పేరు ఏమన్నారు? పావనినా?
1: నా పేరు పవన్ మేడం.
0: ఏం చేస్తుంటావు?
1: 7th క్లాస్ చదువుతున్నా మేడం.
0: 7th క్లాస్. ఓకేమ్మా, ఏ పాట విందాం చెప్తారా?
1: ఏబిసిడి మూవీ నుంచి గణపస్తాంగ మేడం.
0: ఆ పాటలు, ఆ సినిమా లేదమ్మా, వేరేది. ఇంకేదా ఇంకేదైనా?
1: ఏబిసిడి మూవీ నుంచి సాంగ్ వస్తుంది కదా మేడం.
0: ఆహా, రాదమ్మా. సినిమా పేరే ఏబిసిడినా మీరు అడిగేది?
1: ఏబిసిడి మూవీ సాంగ్.
0: ఆహా, అది లేదమ్మా. ఇంకేదని చెప్తారా?
1: ధనమా దవ్యమా?
0: ధనమా దైవమా? హలో.
1: హలో మేడం.
0: అందులో పాట వచ్చేస్తుంది మీరు పాట విందామా?
1: విందాం మేడం.
0: రైట్ అమ్మా, వినేద్దాం.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: మాకు అల్లూరి మా పాట
0: ఏ సినిమా నుంచి అండి?
1: అల్లూరి సీతారామరాజు. తెలుగు వీరలు ఏవారండమ్మా?
0: వచ్చేస్తుందండి. మీ పేరు చెప్పలేదు.
1: మా పేరు వెంకటయ్య.
0: ఎక్కడి నుంచి అండి? ఎక్కడండి? తాడిపత్రం నుంచి. ఫస్ట్ టైమా? ఇంతకుముందు చేసేవాళ్ళ? ఇంతకుముందు? ఫస్ట్ టైం తగిలింది. సంతోషం అండి.
1: ఆ రైట్.

0: హలో కర్నూలప్ప.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి.
1: నా పేరు బాలాజీ. నేను మెమ్నార్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి సార్, ఏ పాట విందాం?
1: ఇది సంపంగిలో మేడం. గుండె నిందుకు ఇచ్చావురా దేవుడా అనే సాంగ్ ఉంది మేడం.
0: వచ్చేస్తుంది
1: అది మొత్తం వినిపించండి మేడం.
0: అంటే దాదాపు కంప్లీట్ 4 మినిట్స్. ఇది వచ్చేసి 5 మినిట్స్ పైన ఉంది, 5:15 ఉంది. 4 మినిట్స్ విందాం. నెక్స్ట్
1: చూడండి మేడం. దయ విషయం
0: వీలైనంత వరకు వినిపిస్తానండి. ఓకే,
1: రైట్ అండి.

0: దూరా నుంచి మాట్లాడుతున్నా మేడం.
1: చెప్పండి సార్.
0: అబద్ధం తోడే మేడం.
1: ఏ పాట అండి అందులో?
0: ఏదన్నా మేడం,
1: ఏదన్నా ఒకటి. ఒడియప్ప పాట విందామా లేకుంటే ఔరా అమ్మక చెల్ల?
0: ఔరా అమ్మక చెల్ల మేడం.
1: వచ్చేస్తుంది ఆ పాట.
0: అందరు కోసం కాల్ పడే వరకు తన వరకు పేరు పేరు మీకు కూడా మేడం.
1: తప్పకుండా విందాం మరి.
0: నమస్కారం మేడం.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి హలో కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం కార్యక్రమంలో ఆదిత్య 369 ఈ చిత్రం నుండి పాటలు వింటారు. గీత రచన వేటూరి సిరివెన్నెల వెన్నెలకంటి, స్వరకల్పన ఇళయరాజా, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, ఎస్ జానకి, చిత్ర, సునంద. వినండి ఆదిత్య 369 చిత్రం నుండి పాటలు.

ఏక చిత్రగానం కార్యక్రమంలో ఆదిత్య 369 ఈ చిత్రం నుండి పాటలు విన్నారు. గీత రచన వేటూరి, సిరివెన్నెల వెన్నెల కంటే, సంగీతం ఇళయరాజా, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, ఎస్ జానకి, చిత్ర సునంద. ఇంతటితో ఏక చిత్రగానం కార్యక్రమం సమాప్తం. మహిళలకు ఉచిత శిక్షణపై మహిళా ప్రాంగణం కర్నూలు వారి ప్రకటన అయితే, కర్నూలులోని మహిళా ప్రాంగణంలో ఏపీఎస్ఎస్టిసి ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. అందించే శిక్షణలు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ, నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, అసిస్టెంట్ క్రెచ్ కేర్ టేకర్, ఇంకా జెరియాట్రిక్ కేర్ గివర్. విద్యార్హత కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు అర్హులు. శిక్షణ వచ్చేసి పూర్తిగా ఉచితం. ఈ శిక్షణ యొక్క ప్రత్యేకతలు, ప్రాక్టికల్ మరియు ఉద్యోగ ఆధారిత శిక్షణ ఇది. అనుభవజ్ఞుడైన శిక్షకులచే బోధన ఉంటుంది. సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణంలో శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లలో సహాయం చేయబడుతుంది. సంప్రదించవలసిన చిరునామా మహిళా ప్రాంగణం కర్నూలు, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణం, ఓల్డ్ స్టేట్ హోమ్, కర్నూలు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7095977716. ఫోన్ నంబర్ మరోసారి 7095977716. పత్రికా ప్రకటన విన్నారు.

శ్రోతులకు గమనిక, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ప్రసారం కావలసిన మీరు మేము ఉత్తరాల కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

నిజాయితీనే గొప్ప సంపద. సమయాన్ని గౌరవించిన వారిని సమయం గౌరవిస్తుంది. మంచి మాట మనిషిని గొప్పవారిగా చేస్తుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం జమీందార్ గారి అమ్మాయి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన దాశరథి గీతం. సంగీతం సమకూర్చిన వారు జికే వెంకటేష్.

వెన్నపాట వెలుగు నీడలు చిత్రంలోనిది గానం. ఘంటసాల పీసుశిల గీతరచన కొసరాజు స్వరకల్పన పెంజాల. ఘంటసాల పీసుశిల పాడిన మరో పాట విందాం. వీరాభిమన్యు చిత్రం నుండి. సంగీతం కెవి మహదేవన్.

శ్రోతులు అలనాటి మధురగీతలు వింటున్నారు. తర్వాత విందాం పి ఆదినారాయణరావు సంగీత నిర్వహణలో సువర్ణ సుందరి చిత్రం నుండి పి సుశీల పాడిన పాట.

మీరు విన్నా పాట శ్రీకృష్ణ సత్య చిత్రంలోనిది గానం. ఘంటసాల ఎస్ జానకి, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, అది పెండ్యాల సంగీతంలో మీరు విన్నారు. తర్వాత విందాం శాంతి నివాసం. ఈ చిత్రం నుండి ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో జిక్కితో కలిసి పాడిన సముద్రాల జూనియర్ గీతం.

మీరు విన్న ఈ పాట సంబరాల రాంబాబు చిత్రంలోంది. ఇంతటితో అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరికాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.